శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై ఇవాల్టి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 6వ తారీఖు, ఆదివారం. నిలయంలో సమయం 5:59 దాటి 7 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

ప్రభోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

0: And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం భక్తి రంజని కార్యక్రమంలో సూర్యభగవానుని భక్తి గీతాలు, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు. ముందుగా విందాం సూర్యభగవానుని భక్తి గీతాలు.

0: క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇవాళ భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత శ్రీ టి భీమరెడ్డి.
1: అధికమైన నిద్ర మరణాన్ని తీసుకుని వస్తుంది అనే దాన్ని వివరిస్తూ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. బైబిల్లో యోనా అనే గ్రంథములో యోనా భక్తుడు ఓడ ప్రయాణ సమయంలో ఓడ దిగువ భాగానికి వెళ్ళి గాఢ నిద్రలో ఉండిపోయాడు. ఆ సమయంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫానుకి ఓడలో ఉన్న ప్రయాణికులందరూ చాలా భయపడుతూ చాలామంది దిగువ భాగాన పడుకుని ఉన్న యోనాను తట్టి నిద్రలేపి, ఓయి నిద్రపోతూ నీకేమి వచ్చింది, ప్రాణాపాయంలో ఉన్నాము, లేచి ప్రార్థించు అని తెలియజేశాడు. అయితే వాస్తవానికి చాలామంది ఇలాంటి నిద్ర మత్తులో ఉండి ప్రాణాపాయ సమయంలో ఉన్నప్పటికీ వాళ్లను కాపాడేవాళ్ళు లేక కొంతమంది సహాయం కోరకుండా చాలామంది చనిపోతూ ఉంటారు. కొంతమందికి చెప్పే మాట నిద్రపోయేవాడికి వినబడకుండా నిద్ర లేకుండా చనిపోయేవాళ్ళు కొందరైతే, కొంతమంది నిద్రలో ఉండి లేచి సహాయము చేయలేకుండా కొంతమంది చనిపోతూ ఉంటారు. కొంతమంది అయితే మరి దేవుని సహాయం కోరాలి. అయితే ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ చెప్పి మరి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద నయాగర జలపాతం అమెరికాకు కెనడాకు సరిహద్దున గల 165 అడుగుల ఎత్తు నుండి పడేటువంటి ప్రవాహం ఉంది. అక్కడ అనేక సంవత్సరాలండి ఒక యువకుడు ఆ జలపాతం దిగువ భాగాన మార్గదర్శకుడిగా ఉద్యోగంలో చేరాడు. ఒక రోజున ఏ పని లేకుండా ఉన్న సమయంలో పడవను నది మధ్యలో స్తంభాన్ని కట్టేసి విశ్రాంతి కోసం అందులో పండుకొన్నాడు. నిరంతరం కదులుతూ ఉన్న తరంగాలపైన ఆ పడవ ఊయల వలె ఊగుచూ ఉండుట చేత మార్గదర్శకుడు బాగా నిద్రపట్టి నిద్రపోయాడు. అతడు తన పడవను గట్టిగా కట్టినాడు గాని నీటి ఊపు చేత ఊడిపోయింది. ఆ పడవ అలల ప్రమాదం చేత కొట్టుకొని పోతూ ఉంది. మార్గదర్శకుడు గాఢ నిద్రలో ఉన్నాడు. తాను కొట్టుకుపోతూ ఉన్న విషయం తనకు తెలియదు. దరి దగ్గర చూస్తున్నటువంటి వాళ్ళందరికీ అతను గొప్ప ప్రమాదంలో ఉన్నాడని గమనించారు. అతనిని నిద్ర లేపడానికి గట్టిగా కేకలు వేశారు, కానీ నీటి ధ్వని వలన అతనికి ఏమీ వినిపించలేదు. వీటిపై వీచే చల్ల గాలికి ఆ వ్యక్తి నిద్ర లేవలేదు. ఆ పడవ ఒక చోట బండకు ఆనుకొని కొంతసేపు ఆగి దరినున్న వారందరూ అది చూచి నిద్రించే వ్యక్తిని మరలా మేలుకొల్పడానికి బహు ప్రయత్నం చేశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ యువకుడు తనకు జరిగే ప్రమాదాన్ని గుర్తించక నిద్రిస్తూనే ఉన్నాడు. నీటి ప్రవాహం వలన ఆగిన ఆ పడవ నెమ్మదిగా సాగింది. తాను కొంతసేపటికి తాను మహా నీటి ఘోష వలన పడవ పడిపోయింది. ఆ సమయములో మరి ఇక గొప్ప ప్రమాదం జరిగిపోయింది. సమయం మించిపోయింది. పడవలో ఉన్నటువంటి యువకుడు తను చివరి సమయంలో ప్రాణం మరి పోయే ముందుగా నిద్రలేచాడు, కానీ ఏమీ కూడా చేయలేని పరిస్థితుల్లో అతడు చనిపోయాడు. ఇక్కడ మనం గమనిస్తే అతను నిద్రమత్తు గాఢంగా ఉండడం వల్ల ఎవరు చెప్పినా వినలేని స్థితిలో తను కాపాడుకోలేకపోయాడు. నిద్ర చనిపోయే ముందు లేవడం ద్వారా తన ప్రాణాన్ని తను రక్షించుకోలేకపోయాడు. తను కాపాడేవాళ్ళు ఎవరూ లేకపోయారు. ఈ లోకంలో చాలామంది ప్రాణాపాయములు అనేక విధములైన సమస్యల గుండా వెళుతూ ఉన్నప్పుడు వారు ఒక విషయాన్ని గుర్తించాలి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది.
0: సూక్తి ముక్తావళి విన్నారు వ్యాఖ్యాత శ్రీ టి భీమరెడ్డి.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
1: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో ద్రవరూప జీవన ఎరువుల ప్రాముఖ్యత, మిరప నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లే కందిలో వెర్రి తెగులు, సమగ్ర సస్యరక్షణ అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

ద్రవరూప జీవన ఎరువుల ప్రాముఖ్యత అన్న విషయానికి వస్తే, సమగ్ర భూసార పరిరక్షణకు సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతైనా అవసరం. జీవన ఎరువులు అంటే నేలలోని పోషక పదార్థాలను, పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైములు, హార్మోన్లు, విటమిన్లను వివిధ చర్యల ద్వారా మొక్కలకు అందించే సూక్ష్మజీవుల సముదాయం. జీవన ఎరువులు పొడి, ద్రవ రూపాల్లో మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి. పొడి రూపంలోని జీవన ఎరువుల కన్నా ద్రవ రూపంలోని జీవన ఎరువులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, తక్కువ పరిమాణంలో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి. వివిధ పద్ధతులలో పంటలకు జీవన ఎరువులను వినియోగించుకోవచ్చు. విత్తనాలకు పట్టించే పద్ధతి, ఒక కేజీ విత్తనానికి 5 నుండి 6 మిల్లీలీటర్ల జీవన ఎరువును 10% చక్కెర లేదా బెల్లం ద్రావణంతో సమాన మోతాదులో కలిపి విత్తనం చుట్టూ సమానంగా పట్టేలా కలపాలి. తర్వాత 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. భూమిలో వేసే పద్ధతి, ఒక ఎకరం పొలానికి 300 నుండి 500 మిల్లీలీటర్ల చొప్పున ఏ జీవన ఎరువునైనా 10 లీటర్ల సాధారణ నీటితో కలిపి దాదాపు 100 నుండి 200 కేజీల పశువుల ఎరువుతో కానీ, వానపాముల ఎరువుతో కానీ లేదా సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సాళ్లలో పడేటట్లు వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పంట పొలంలో చేసే అంతర కృషికి ముందుగా జీవన ఎరువులు వాడకం ముగించాలి. నారును ముంచి నాటే పద్ధతి, ఈ పద్ధతి ముఖ్యంగా అజోస్పైరిలం అనే జీవన ఎరువు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. సుమారు 300 నుండి 500 మిల్లీలీటర్ల అజోస్పైరిలం జీవన ఎరువు 70 లీటర్ల నీటిలో కలిపి నారుమడిలో చిన్న కుంట చేసి అందులో పోయాలి. ఈ నీటిలో నారు వేళ్ళు 10 నిమిషాలు ముంచిన తర్వాత నాట్లు వేసుకోవాలి. డ్రిప్ పద్ధతిలో వాడే విధానం, 500 మిల్లీలీటర్ల జీవన ఎరువును తీసుకొని డ్రిప్ ట్యాంకులో వేసి కలిపి మొక్కలు నాటిన వారం రోజుల్లోపు వాడుకోవాలి. ద్రవరూప జీవన ఎరువుల వాడకం వల్ల లాభాలు ఏ విధంగా ఉంటాయంటే, ఎక్కువ కాలం అంటే సంవత్సరం నిల్వ ఉంటుంది, గడువు తేదీ వరకు అధిక సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటుంది, ఇతర బ్యాక్టీరియా కలుషితం ఉండదు, ఎక్కువ విస్తీర్ణానికి తక్కువ సమయంలో వాడుకోవచ్చు, తేలికగా పంట వేళ్ల చుట్టూ ఉన్న వాతావరణంతో సమన్వయం ఏర్పరచుకొని అధిక సంఖ్యలో పెరుగుతుంది. సేంద్రియ వ్యవసాయంలో పంటకు కావలసిన పోషకాలను సమకూర్చడంలో ఈ ద్రవరూప జీవన ఎరువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా తేలికగా తక్కువ సమయంలో నేరుగా మొక్క వేళ్ల దగ్గర చేరేలా చేయవచ్చు. ఇక మిరప నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, మిరపలో నల్ల తామర పురుగు నివారణకు నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవంటే, ముందుగా నేలను దున్ని ఎత్తైన నారుమడులను సిద్ధం చేసుకోవాలి. చివరి దుక్కిలో వేప చెక్కను 200 కిలోలు ఒక ఎకరాకు కలిపి భూమిలో కలయదున్నాలి. పాలీహౌసులలో నారుమడి పెంచేవారు గోడలను, చుట్టూ ఉన్న ప్రదేశంలో క్రిమి సంహారక మందులను ఉపయోగించి లోపల పురుగులు లేకుండా జాగ్రత్తలు వహించాలి. చుట్టూ ఉన్న గట్ల మీద కలుపు మొక్కలను పీకి నాశనం చేయాలి. ఎత్తైన నారుమడి తయారు చేసుకున్న తర్వాత భూమిలో ఫిప్రోనిల్ గుళికలు వేసుకోవడం ద్వారా రసం పీల్చుకునే పురుగులను నివారించుకోవచ్చు, లేత మొక్కలను ఆశించడం నివారించవచ్చు. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ 70 WS మందు 6 మిల్లీలీటరు 1 కేజీ విత్తనానికి పట్టించాలి. పురుగు ఉధృతి గమనించడం కోసం నీలిరంగు జిగురట్టలను మొక్కల ఎత్తుకు దగ్గరగా ఏర్పాటు చేసుకోవాలి. పురుగు ఉధృతిని గమనించిన వెంటనే వేప నూనెను కానీ వేప సంబంధిత పురుగు మందులను పిచికారీ చేసుకోవడం ద్వారా తల్లి పురుగులు

గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. పురుగు ఉధృతి గమనించి వేప నూనెతో కలిపి పురుగు మందులను మార్చి పిచికారీ చేయాలి. డైమిథోయేట్ 400 మిల్లీలీటరు లేదా పిఫ్రోనిల్ 40 గ్రాములు లేదా స్పైరో టెట్రామాట్ 200 మిల్లీలీటరు లేదా థయోమిథాక్సం 60 గ్రాములు లేదా స్పినోటోరం 200 మిల్లీలీటరు లేదా సయాంత్రా నిలిప్రోల్ 240 మిల్లీలీటర్ల మందును పిచికారీ చేయాలి. ఇక కందిలో వెర్రితెగులు సమగ్ర సస్యరక్షణ అన్న విషయానికి వస్తే, కంది పంటలో వెర్రితెగులు లేదా వందత్వ తెగులు లేదా మొజాయిక్ తెగులు ఉధృతి వాతావరణంలో మార్పులను, అంటే గాలి, తేమ శాతం, ఉష్ణోగ్రతలు, సాగు చేసే రకాలు వాటిని బట్టి కనబడుతుంది. వెర్రితెగులు ఆశించిన కంది మొక్కలో పూత రాదు. కేవలం ఆకులు చిన్నవిగా మారి పత్రహరితం రంగు మారిపోయి కొమ్మలు ఎక్కువగా కలిగి మొక్క పెరుగుదల లేక గిడసబారి పూత పోయక కాయ ఏర్పడదు. పంట తొలిదశలో 30 నుండి 45 రోజుల్లోపు తెగులాశిస్తే దిగుబడులు బాగా తగ్గిపోతాయి, అంటే 95 నుండి 100% తగ్గిపోతుంది. తెగులాశించిన మొక్కలో మొదటగా ఆకులపై ముదురు ఆకుపచ్చ బుడగల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. తెగులు లక్షణాలు పంటలో సంక్రమణ సమయం మీద ఆధారపడి ఉంటాయి. మొక్కల మొదటి దశలో తెగులు సోకినప్పుడు తెగులు లక్షణాలు 10 నుండి 15 రోజుల తర్వాత కనబడి ఆ లక్షణాలు మొక్కలు పుష్పించే సమయం దాకా ఉండి పూత రాకుండా ఆపుతుంది. మొక్క కొంత ఎదిగిన తర్వాత, అంటే 60 నుండి 70 రోజుల్లో తెగులు సోకితే లక్షణాలు తక్కువగా కనబడతాయి. మొక్కపై కొన్ని కొమ్మలకు మాత్రమే వ్యాపిస్తుంది. అటువంటి మొక్కలలో 20 నుండి 50% పూత గమనించవచ్చు. రైతులు సాధారణంగా ఈ తెగులను పూత రానప్పుడు మాత్రమే గమనించడం జరుగుతుంది. అందువల్ల నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వందత్వ తెగులు అనేది వైరస్ తెగులు. ఈ తెగులు అసేరియా కజాని అనే ఇరియోపిడ్ నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది చాలా సూక్ష్మంగా ఉండి కంటికి కనిపించదు. ఈ నల్లి జీవితకాలం కేవలం 2 వారాలు మాత్రమే ఉంటుంది. అందులో గుడ్డు దశ, 2 పిల్ల దశలు ఉంటాయి. తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన ఉండి రసం పీలుస్తూ తెగులను వ్యాప్తి చేస్తాయి. ఈ నల్లి గాలిలో దాదాపు 2 కిలోమీటర్ల వరకు ప్రయాణించి వేరే పొలాలకు విస్తరిస్తుంది. అందువల్ల నల్లిని నివారించుకొని వైరస్ తెగులను అరికట్టవచ్చు. దీనికి సమగ్ర యాజమాన్య పద్ధతులు ఏవంటే, గత పంట తాలూకు తెగులు సోకిన మొక్కలు పంట అవశేషాలను సమూలంగా నాశనం చేయాలి. అవశేషాలు నాశనం అయ్యేటట్లు వేసవి దుక్కులు చేయాలి. ధృవీకరించబడిన విత్తన సంస్థల నుండి ఆరోగ్యకరమైన తెగులను తట్టుకునే విత్తనం వేసుకోవాలి. విత్తిన తర్వాత పంటకాలంలో క్రమం తప్పకుండా పొలంలో వ్యాధి లక్షణాలు గమనిస్తూ ప్రభావితమైన మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేసి వాటిని పాతిపెట్టి కానీ తగలబెట్టి కానీ నాశనం చేయాలి. పొలంలో మొక్కల సాంద్రత సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ తెగులను తట్టుకునే రకాలు సాగు చేసుకోవాలి. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి నల్లి నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధపు పొడి లేక 4 మిల్లీలీటర్ల డైకోఫాల్ మందును 1 లీటర్ నీటికి కలిపి విత్తిన 35 రోజులకు 60 రోజులకు ప్రోపగైట్ 2 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే నల్లిని నివారించి తద్వారా తెగులు వ్యాప్తి తగ్గించవచ్చు.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో

0: అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఇక వార్తల్లోని వివరాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మన జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జన్మకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఇప్పుడు ఉపాధ్యాయుడి రోల్ పెరిగింది. మీకు ఏ సమాచారం కావాలన్నా మీకు మీ యొక్క క్లాస్ రూమ్ లో పనిచేసే స్టూడెంట్ కి గూగుల్ సమాచారం ఇస్తుంది. ఏఐ ఉపయోగించుకుంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే పరిస్థితి వస్తుంది. కానీ ఎన్ని వచ్చినా మళ్లీ టీచర్ ని సప్లిమెంట్ చేయాలంటే దేనికి సాధ్యం కాదు, అది ఒక టీచర్ వల్లనే సాధ్యం.
0: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సమతుల్య పౌష్టికాహారం అందరికీ అందేలా చూడటం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు కేంద్ర సమాచార ప్రసార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహారం అంశంపై 5 రోజుల సమగ్ర సమాచార అవగాహన కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 9వ జాతీయ పోషణ మాసం 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు తగినంత సమతుల్య పోషకాహారం అందేలా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నకిరికల్లో 32 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నకిరికల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన 1000 రోజుల ప్రజాపాలన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, రైతుల కోసం రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ప్రతి నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని పేర్కొంటూ,
2: 1000 బస్సులు మాడబిడ్డలు కొనిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి నెల నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా ఈనాడు మాడబిడ్డల్ని తీర్చిదిద్దిన. ఇదే కాదు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో పెట్రోల్ బంకులు నడపడంలో ఆడబిడ్డలకు స్వయంగా వ్యాపారం పెట్టించి 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపించి రాష్ట ప్రభుత్వ విద్యుత్ సంస్థకు అమ్మే విధంగా ఒప్పందాలు చేయించిన.
0: తలసేమియా, సికిల్సెల్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలని వీటిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం, బాధిత కుటుంబాలకు జన్యు సలహాలు ఇవ్వడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిధిని మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనే విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను కేజీహెచ్ వంటి ప్రత్యేక కేంద్ర పరీక్షించడం ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశం పెరుగుతుందని చెప్పారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన జన్యు సలహాలు అందించడం ద్వారా భవిష్యత్ తరాలపై వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. శాసనసభ శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణ వసతులు భద్రతా ఏర్పాట్లపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని శాసనమండలి కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ

0: సభ్యులు కోరిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. గత సమావేశాల కంటే వేగంగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశానికి శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు. జర్నలిజం రంగంలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రభుత్వం అందజేయనుందని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుంచి 2 డీఏలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అనంతరం విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. 2022కు సంబంధించిన సరెండర్ లీవుల మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల వారికి 7 నుంచి 10 శాతానికి, 75 నుంచి 80 ఏళ్ల వారికి 12 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామన్నారు. కృత్రిమ మేధా విప్లవంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుబంధ సంస్థ హైపవర్ వాల్ట్ 70,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో టీసీఎస్ ప్రతినిధుల బృందం, రాష్ట ప్రభుత్వ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికే ఈ డేటా సెంటర్ చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. తమిళనాడు తీర ప్రాంతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: वार्ताः प्रधानमन्त्री नरेन्द्र मोदी उक्तवान् यत् वैश्विक अनिश्चिततायाः मध्ये अष्टदशांशोत्तर सप्त प्रतिशतात्मिका त्रैमासिक वृद्धिः भारतस्य आर्थिक सामर्थ्यं प्रदर्शयति। सः उक्तवान् यत् भारतेन नीतिसम्बद्ध गतिरोधात् नीतिसम्बद्ध गतिशीलतां प्रति दीर्घा यात्रा कृता। ह्यः नवदिल्ल्यां श्रीराम कॉलेज ऑफ कॉमर्स इत्यस्य महाविद्यालयस्य शताब्दी समारोहे सभां सम्बोधयन् श्रीमोदी उक्तवान् यद् विश्वं भारतं तीव्रगत्या वर्धमानां प्रमुखां अर्थव्यवस्थां भवितुं पश्यति। प्रधानमन्त्रिणा अद्यतनोपलब्धीनां पूर्वकालीनैः संघर्षैः सह तुलनां कुर्वता उक्तं यत् आतंकवादः पराजितः अस्ति, अत च सशस्त्रबलानि स्वभूमावेव शत्रून् विरुद्धं दृढतया प्रहारं कुर्वन्ति। जम्मूकश्मीरतः पूर्वोत्तर भारतपर्यन्तं शान्तिश्च पुनः स्थापिता अस्ति।
1: दुनिया भारत को फ्रजाइल फाइव बता रही थी, आज दुनिया भारत को फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी बनने से हुए देख रही है। अभी हफ्ते भर में ही भारत की इकोनॉमी को लेकर कई सारी पॉजिटिव खबरें आई। 7.8% क्वार्टरली ग्रोथ ने देश का जोश बढ़ाया है और इसी बीच जापानीज क्रेडिट रेटिंग एजेंसी ने भारत की रेटिंग अपग्रेड कर दी है। ये 7.8% की ग्रोथ भी ऐसे समय में आई है जब वेस्ट एशिया का युद्ध चल रहा है।
0: निरन्तर क्रियमाणानाम् आलोचनानाम् प्रत्युत्तर रूपेण प्रधानमन्त्री सुदृढार्थिक तथ्याङ्कान् प्रस्तुतवान्। असौ उक्तवान् यत् स्मार्टफोन् इत्येतस्य निर्यातः अधुना 15.2 लक्ष कोटि रूप्यकाधिकः अभवत्। प्रधानमन्त्रिणा उक्तं यत् श्रीराम कॉलेज ऑफ कॉमर्स इत्यनेन महाविद्यालयेन विगतेषु वर्षेषु शैक्षणिकोत्कृष्टतायाः क्षेत्रे विशिष्टा प्रतिष्ठा प्राप्ता अस्ति। असौ एसआरसीसी महाविद्यालयस्य पूर्व छात्रान् अति विशिष्टान् वर्णयन् तान् ओजीज इति विशिष्टाधुनिकोपाधिना सम्बोधितवान्। प्रधानमन्त्रिणा उक्तं यत् पूर्व वित्तमन्त्री अरुण जेटली अपि एसआरसीसी महाविद्यालयस्य पूर्व छात्रः आसीत्। असौ एतदपि कथितवान् यत् अस्य महाविद्यालयस्य पूर्व छात्राः प्रत्येकस्मिन् क्षेत्रे स्वकीयं विशिष्टं चिह्नं स्थापितवन्तः। प्रधानमन्त्री मोदी उक्तवान् यत् शतवर्षीयम् इदं महत्वपूर्णं चरणं महाविद्यालयस्य तथा राष्ट्रस्य शिक्षाक्षेत्रस्य च कृते अत्यन्तं महत्वपूर्णमस्ति। असौ संस्थापकं श्रीरामं श्रद्धया स्मृत्वा तस्य स्थायिदृष्टिं प्रति सम्माननं प्रकटितवान्। राष्ट्रपति पदासीनया द्रौपदी मुर्मू इत्यनया ह्यः डॉक्टर दिनेश शर्मा इत्येषः अण्डमान निकोबार द्वीप समूहस्य उपराज्यपाल रूपेण नियुक्तः। राष्ट्रपति भवनेन प्रसारिते एकस्मिन् विज्ञप्तौ एतत् संसूचितमासीत्। डॉक्टर शर्मा 17.2 वर्षस्य अक्टूबर मासात् अण्डमान निकोबार द्वीप समूहस्य उपराज्यपाल रूपेण कार्यं कुर्वन्तं सेवानिवृत्तं एडमिरल देवेन्द्र कुमार जोशीम् अनुसरिष्यति। डॉक्टर शर्मा सम्प्रति उत्तर प्रदेशतः राज्यसभा सांसदः अस्ति। असौ पूर्वं राज्यस्य उपमुख्यमन्त्रिपदमपि अलंकृतवान्। भारत नेपालयोः उद्धारदलानि चिलिमे सुरंगे उद्धारकार्यं निरन्तरं कुर्वन्ति। नेपालस्थितः भारतस्य राजदूतः नवीन श्रीवास्तवः ह्यः उक्तवान् यत् उद्धारकार्यं सुकरं कर्तुं समीपस्थस्य स्याब्रुबेसी प्रदेशात् सुरंगस्य प्रवेशद्वारपर्यन्तं सम्पर्कमार्गस्य निर्माणकार्यमपि प्रचलति। भारतर्तो विज्ञान विभागेन संसूचितं यत् श्वः यावत् उत्तरपूर्वीयेषु राज्येषु उपहिमालयीय पश्चिमबंगाल सिक्किम बिहारोत्तर प्रदेशोत्तराखण्ड पंजाब चण्डीगढ़ हरियाणा पूर्व राजस्थान दिल्ली मध्यप्रदेशेषु च अतिवृष्टेः संभावना अस्ति। महिला क्रिकेट क्रीडायां भारतेन पाकिस्तान दलं 7 स्तोभैः पराजितम् इति वार्ताः।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం నుంచి ఈ రోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రముఖ నేత్రవైద్య నిపుణులు డాక్టర్ తోటా గౌతమి ప్రియ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. కార్యక్రమ ప్రాయోజకులు ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రొంపిచర్ల మండలం ఫజులుపేట మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం. ఈ ఉదయం 9:00 చిత్రకుసుమాలు, 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే ఉంటాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 12:40 1:30 ఆ తర్వాత 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటాయి. ఇక సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో లలిత గీతాలు, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సాయంత్రం 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:30 తరిగొండ గీతరవళి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో పసుపు పంటలో పోషక లోపాలు, కీటక మరియు తెగుళ్ల యాజమాన్యం గురించి డాక్టర్ ఎస్ రఘువీర్ గారి ప్రసంగం. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు. 8:00 ఆ తర్వాత 8:40 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆపాత మధురాలు, 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

శ్రోతలు, ఈ ప్రసారంలో 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ తోటా గౌతమి ప్రియ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఈ ప్రసారంలో 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రొంపిచెర్ల మండలం ఫజులుపేట మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారం చేస్తాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువత మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు నడిపించకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం 7.8% త్రైమాసిక వృద్ధిని నమోదు చేయడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, జమ్మూకాశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పునరుద్దరించబడిందని మోదీ అన్నారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నేతే హువే దేఖ్ రహే. అభీ హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఎకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ దీ.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహటీలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిలాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి ఉపరాష్టపతి ఇంఫాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను సందర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ డాక్టర్ దినేష్ శర్మను అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్టపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులకు అక్టోబర్ 2017 నుండి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందిస్తున్న అడ్మిరల్ రిటైర్డ్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ మంత్రులతో ఉన్నతస్థాయి చర్చలు జరుపుతారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు, నిపుణులు, కార్మికులతో ముఖాముఖి సమావేశమవుతారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ సమావేశాలు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవ

వనరులు, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. యుఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా రష్యా అధ్యకులు పుతిన్ కీవ్పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయగా, ఉక్రెయిన్ అధ్యకులు జెలెన్స్కీ కూడా రేపటి వరకు మాస్కోపై దాడులు చేయబోమని ప్రకటించారు. రష్యాతో చర్చలు ముగించుకున్న యుఎస్ ప్రతినిధి బృందం శాంతి ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా ఉక్రెయిన్లో పర్యటించనుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2013 నాటి జీరం లోయ మావోయిస్టు దాడి కేసులో నిందితులైన 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 11 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించారు. కోర్టు 2 మహిళలతో సహా 10 మంది నిందితులను 29 మంది హత్యకు, 15 మంది హత్యాయత్నానికి పాల్పడినట్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించే శిక్షాకాలాన్ని ఈ నెల 16వ తేదీన వెల్లడిస్తుందని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2013లో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు జీరం లోయలో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. భారత యంగ్ స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమారావత్, చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్కు భారత కెప్టెన్గా 150వ T20 ఇంటర్నేషనల్ కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా ఆమె చరిత్ర సృష్టించారు. T20 ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన 8 మ్యాచ్ల్లో భారత్కు ఇది 7వ విజయం. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను IMD కోరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర ముంబైలోని కాండివలిలో 2వ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర ముంబై వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సంస్థలు, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఇవాల్టి ప్రభాత రేఖలు కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రముఖ నేత్రవైద్య నిపుణులు డాక్టర్ తోట గౌతమి ప్రియ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. కార్యక్రమ ప్రాయోజకులు ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి.
1: తిరుపతి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నేషనల్ ఐడొనేషన్ ఫోర్ట్నెట్ దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి తిరుపతి, ఇది మదురై వారి శాఖ. ఈ ఆసుపత్రి అధిక నాణ్యమైన కంటి వైద్య సేవలు అందరికీ అందుబాటు ధరలలో అందించడమే కాకుండా ప్రభుత్వ బీమా పథకాల కింద సబ్సిడీ సేవలను కూడా అందిస్తోంది. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా నేత్రదానం చేయాలి అనుకుంటే ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రి నేత్రదాన కేంద్రాన్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్ 9398358828.
2: శ్రోతలకు నమస్కారం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. చూపు లేదా దృష్టి, అది లేని వారికే ఆ దృష్టి విలువ తెలుస్తుంది. అయితే ఉన్నవారికి ఏముందిలే, అందరూ కనబడుతున్నారు మనకు అని అనుకుంటూ ఉంటాము. ఈ దృష్టి లేని వారిని చూస్తే ఒకమైనటువంటి ఒక చిన్న చూపులాగా కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది చాలా తప్పు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా కావాలని దృష్టి కోల్పోయి ఉండాలని కోరుకోరు. అయితే మరి స్వతహాగా కానీ, అంటే ఏదైనా ప్రమాదవశాత్తు కానీ, లేకపోతే వంశపారంపర్యంగా కానీ, ఇంకేదైనా కారణాల వల్ల దృష్టి లోపం ఉంటే అటువంటి వారికి వరం అనే మరి ఒకటి చెప్పుకోవచ్చు. ఏమిటంటే అది నేత్రదానం. అంటే మనిషి జీవించిన తర్వాత, ఒక సమయం తర్వాత, ఒక కాలం తర్వాత, మరి ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు అతను మరలా జీవించే అవకాశాన్ని ఈ నేత్రదానం అనేది అందిస్తుంది. అయితే ఈ నేత్రదానం అనేది ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎవరెవరికి ఈ నేత్రదానం వల్ల లబ్ధి కలుగుతుంది అనే విషయాలు మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఈ విషయాలు మనకు విశదపరచడానికి తిరుపతిలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ తోట గౌతమి ప్రియ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గౌతమి ప్రియ గారు.
3: నమస్తే
2: డాక్టర్ గారు. ప్రధానంగా చెప్పండి, అసలు ఈ నేత్రదానం అనేది ఉద్దేశం ఏమిటి, ఎందుకు ఇలా చేయాలి అంటారు?
3: మొదట ఈ నేత్రదానం అనేది ఒక చనిపోయిన మనిషి చనిపోయాక తన నల్లగుడ్డు వరకు మార్చి వేరే అవసరమైన వ్యక్తికి నల్లగుడ్డుని మారుస్తారు సార్.
2: అంటే వారికి అమర్చడానికి
3: మన దేశంలోనే ఆల్మోస్ట్ ఒక 10 లక్షల వరకు రెండు కళ్ళు నల్లగుడ్డు ఇబ్బంది వల్ల చూపు తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అంటే ప్రతి సంవత్సరం ఒక ఆల్మోస్ట్ 1 లక్ష మంది దాకా అవసరం ఉండిద్ది నల్లగుడ్లు. అది మనం నల్లగుడ్డు అనేది మనం కృత్రిమంగా అంటే ల్యాబ్ లో గానీ ఏదైనా తయారు చేసి పెట్టలేం. ఎవరన్నా మనిషి దానం చేస్తేనే ఆ నల్లగుడ్డు మనకు దొరుకుతుంది. సో ఒక మనిషి చనిపోయాక వారికి నల్లగుడ్డు తీసుకొని ఆ అవసరమైన వాళ్ళకి అమరిస్తే వాళ్ళకు కొంచెం చూపు వచ్చే అవకాశం ఉండిద్ది. సో దానివల్ల మనం నేత్రదానము గురించి అవగాహన కల్పించడానికి ఈ ఆగస్ట్ 25 నుండి సెప్టెంబర్ 8 వరకు 15 రోజులు నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటూ ఉంటాము.
2: అంటే ఇప్పుడు నేత్రదానం ఎటువంటి వారికి ఉపయోగపడుతుంది అంటారు?

0: నేత్రదానం అనేది కన్ను మొత్తము తీయటం కాదు, కంటి మీద ఒక ట్రాన్స్పరెంట్ పొరలాగా ఉండిద్ది, కార్నియా అంటాం దాన్ని. ఈ కార్నియా ఎవరికన్నా ఏదన్నా ప్రమాదవశాత్తు దెబ్బతిన్నా, ఏదన్నా కెమికల్ లాంటిది పడ్డా, ఏదన్నా ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తూ ఏదన్నా తగిలి పుండయ్యి అట్లాంటి వాళ్ళకి నల్లగుడ్డ అనేది తెల్లగా అయిపోతుంది పొరలాగా, అలాంటి వాళ్ళకి చూపు కనిపించదు. సో వాళ్ళకి ఆ నల్లగుడ్డ మార్చి ఒక మంచి క్లియర్గా ఉండే నల్లగుడ్డ పెడితే వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది.
1: అంటే ఇప్పుడు పుట్టుకతో చూపు లేని వారికి ఏమైనా ఉపయోగపడుతుంది అంటారు?
0: కొంతమంది వాళ్ళకి ఓన్లీ నల్లగుడ్డు ప్రాబ్లం ఉండి వెనక నరం అదంతా రెటీనా కానీ మిగతా అంతా బాగుంటే ఆ నల్లగుడ్డు మారిస్తే చూపు వచ్చే అవకాశం ఉండిద్ది. కొంతమంది ఇప్పుడు షుగర్ పేషెంట్స్లో రెటీనా ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళకి నరం బాగోదు, నల్లగుడ్డు క్లియర్గానే ఉండిద్ది. అట్లాంటి వాళ్ళకి నల్లగుడ్డుతో అదే ఈ నేత్రదానం వల్ల ఉపయోగం ఉండదు. ఏదన్నా నరం బాగుండి కన్ను మొత్తం బాగుండి నల్లగుడ్డు ఒక్కటే ఏదన్నా డ్యామేజ్ ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది.
1: అంటే ఇప్పుడు ఈ అమర్చే టైంలో ఎవరెవరు ఈ నేత్రదానం చేయొచ్చు అంటారు?
0: ఏ వయసు వారైనా, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ ఏ వయసు వారైనా దానం చేయొచ్చు. వాళ్ళ దురదృష్టవశాత్తు చనిపోయినప్పుడు వాళ్ళ నేత్రాలు దానం చేస్తే అది వేరే వాళ్ళకి అమరుస్తారు. ఏ వయసు వారైనా, సాధారణంగా మరణించిన వాళ్ళు లేదా ప్రమాదవశాత్తులు యాక్సిడెంట్స్లో మరణించిన వాళ్ళు కానీ, వేరే ఏదన్నా వ్యాధితో అంటే షుగర్ కానీ బీపీ ఆస్తమా అట్లాంటి వాళ్ళు, ఏదన్నా సాధారణ రోగాలతో చనిపోయిన వాళ్ళ నుండి
1: తీసుకోవచ్చు.
0: ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ కొంతమందికి ఇట్లా సంక్రమణ వ్యాధులు అంటే హెచ్ఐవి హెపటైటిస్ కానీ, కొంతమందికి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సెప్టిసీమియా అట్లాంటి వాళ్ళు, క్యాన్సర్ ఉన్న వాళ్ళు, లేదా ఏ కారణం తెలియకుండా సూసైడ్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ నుండి తీసుకోరు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుండి తీసుకోరు.
1: అంటే వారు ఎందుకు మరణించారు అనేది ముందు
0: ధృవీకరించుకోవాలి.
1: అయితే మన డాక్టర్ గౌతమి గారు, ఇప్పుడు ఈ మరి మీరు అన్నారు పుట్టుకతో వచ్చిన వారికి, అంటే ఒక్కొక్కసారి పైపొర ఒక్కటే బాగలేకపోయినా మిగతావి బాగుండే అవకాశం ఉంటుందని అంటున్నారు, అయితే అలాంటి వారికి మిగతా పద్ధతుల ద్వారా చూపు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ఏ ఇప్పుడు కొంతమందికి అద్దాలతో కొంచెం మెరుగవుతుంది, అట్లాంటి వాళ్ళకి స్పెట్స్ అవి ఇస్తాం. కానీ కొంతమందికి మాత్రం నల్లగుడ్డు పూర్తిగా తెల్లగా అయిపోయి ఉండిద్ది, వాళ్ళకి అది ఏం చేసినా అది రాదు చూపు. వాళ్ళకి కేవలం ఆప్షన్ ఒక్కటే ఆ నల్లగుడ్డు మార్చి వేరే నల్లగుడ్డు పెట్టుకోవటం. సో ఆ నల్లగుడ్డు మనకు ఓన్లీ దానం చేసిన వారి నుండే దొరుకుతుంది.
1: ఇప్పుడు మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిది ఏదన్నా తీసుకున్నారనుకోండి నేత్రదానం, దాంట్లో అది తీసుకునే దాన్ని ఏ వయసు వారికి పెట్టచ్చు? అంటే చిన్నవాళ్ళే తీసుకుంటే చిన్నవాళ్ళకే పెట్టాలా, లేకపోతే ఏ వయసు వారికైనా అమర్చే అవకాశం?
0: ఏ వయసు వారికైనా పెట్టచ్చు, కానీ ముందది ల్యాబ్ లో పరీక్ష చేస్తాం మనం. ఫస్ట్ ఈ నల్లగుడ్డు తీసుకున్నాక దాని ల్యాబ్లో వివిధ రకాల టెస్టులు అవి చేస్తారు. ఆ నల్లగుడ్డు క్వాలిటీ ఎలా ఉంది అదంతా చెక్ చేసి ఎవరికి సరిపోతుంది, ఏ పద్ధతికి సరిపోతుందో ఆ పద్ధతికి యూజ్ చేస్తారు. ఏ వయసు వారికైనా పెట్టుకోవచ్చు.
1: ఇప్పుడు ఇలా ఒక వ్యక్తి నుంచి రెండు కళ్ళ నుంచి మరి తీసుకున్నప్పుడు ఎంతమందికి, అంటే ఒక వ్యక్తికే అమరుస్తారా లేకపోతే ఇద్దరిద్దరుగా అట్లా అలా చేస్తారు?
0: ఒక మనిషి చనిపోయాక రెండు కళ్ళు వస్తాయి కదా మనకి, ఆ రెండు కళ్ళల్లో ఇప్పుడు కార్నియా అనే దానిలో ఒక 6 రకాల పొరలు ఉంటాయి. అసలు మామూలుగా అయితే ఒక మనిషి దానం చేస్తే 4 పేషెంట్లకు కూడా వాడచ్చు. ఎందుకంటే ఆ పొరల్లో కూడా పై పొరని ఒక పేషెంట్కి, కింద పొరని ఇంకో పేషెంట్కి, అట్లా 2 కళ్ళల్లో 4 పొరలు. సో 4 పేషెంట్లకి ఉపయోగపడుతుంది ఒక మనిషి దానం చేస్తే.
1: అంటే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు, అంటే చూపు రాకపోవడం అనేది ఎందువల్ల జరుగుతుంది అంటారు?
0: సాధారణంగా అయితే ప్రమాదవశాత్తు జరిగిన దాని వల్లే చూపు కోల్పోతూ ఉంటారు. మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో అయితే అగ్రికల్చర్ వర్కర్స్ వాళ్ళు చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు ఆ చెట్టు కొమ్మలు తగిలి గడ్డి పొడుచుకొని చాలా మందికి తెలియక లేట్ చేసి అది పుండు ఎక్కువైపోయి ఆ నల్లగుడ్డు డ్యామేజ్ అయిన వాళ్ళు ఉంటారు. ఇందులో కూడా ఈ కొంతమందికి నల్లగుడ్డు పుండు అయ్యి చిల్లు పడిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకు ఫస్ట్ చూపు కోసం చెయ్యరు, ఆ పుండు అనేది మానేదానికి, ఆ హోల్ని పూడ్చేదానికి కూడా నల్లగుడ్డు మార్పిడి చేస్తారు.

0: సో వాళ్ళకి ఆ పుండు మొత్తం మానాక మళ్ళీ చూపు కోసం ఇంకో 6 నెలల తర్వాత ఇంకోసారి చేస్తారు.
1: ఓకే.
0: సో
1: మరి అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఇలా అంటే మనం ఒక పద్ధతిలో ఇలా మీరు జరిగింది అని అంటున్నారు, అంటే ప్రమాదవశాత్తు ఏదన్నా ఇలా అయింది అనుకుంటున్నారు. అయితే ఇలా ప్రమాదవశాత్తు కాకుండా కొంతమంది ఒక వయసు వచ్చే వరకు చూపు ఉంటుంది కొంతమందికి, అయితే ఒక వయసు తర్వాత నెమ్మదిగా చూపు మందగించడం, తర్వాత పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది కొంతమందికి. అలాంటి వారికి కూడా ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా?
0: యూజువల్గా పిల్లలకైతే కొంతమందికి నల్లగుడ్డు బెండ్ అవుతూ ఉంటుంది, కెరటోకోనస్ అంటారు. ఆ కెరటోకోనస్ ఉన్న వాళ్ళకి నెమ్మదిగా చూపు తగ్గిపోతూ ఉండిద్ది. అలాంటి వాళ్ళకి కూడా ఈ నల్లగుడ్డు మార్పిడినే పనికొస్తుంది. వాళ్ళకి కార్నియాలో ముందు పొర వరకు మారుస్తాము, దానివల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉండిద్ది.
1: అంటే ఇప్పుడు కొంచెం అలాంటి వారికి, అంటే ప్రధానంగా కొంతమంది మేనరికం చేసుకున్న వారు, ఆ పిల్లలు కొంచెం చూపు కొద్ది కాలం చూపు ఉంటుంది వాళ్ళకి, ఆ తర్వాత కొంత వయసు తర్వాత వాళ్ళు ఆ చూపు కోల్పోయాము, మనం పుట్టినప్పుడు బాగానే ఉన్నారు, బాగా కనబడతా ఉంది, తర్వాత చూపు పోయింది అని అంటుంటారు, అలాంటి వారికి ఉపయోగపడుతుంది అంటారు.
0: కొన్ని కండిషన్స్ ఇట్లా కెరటోకోనస్ వాళ్ళకి పనికొస్తుంది. కొంతమందికి నరానికి సంబంధించిన ఇబ్బందులు వాళ్ళకి మాత్రం కుదరదు, ఆ నరానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
1: సో అంటే నరంకి కనుక అది బాగుంటే
0: ఈ నల్లగుడ్డు మార్పిడి బాగుంటుంది.
1: ఇప్పుడు ఇలా నరం వరకు ఎలా ఉన్నారు, ఎలా ఉంది అనేది సరైన విధంలో పరీక్షలు జరుగుతాయంటారు.
0: వచ్చాక పరీక్షలన్నీ చేసి మనం నరం బాగుంది అని నిర్ధారించుకున్నాకే నల్లగుడ్డు మార్పిడి అనేది స్టార్ట్ చేస్తాము.
1: అంటే ఇప్పుడు ఈ నల్లగుడ్డుతో పాటు వెనకాల ఉన్న మిగతా పార్ట్స్ అన్ని కూడా మిగతా వారికి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అంటారు?
0: కొంతమంది పేషెంట్స్ లో ఆ తెల్ల పొర ఉంటది కదా, తెల్ల గుడ్డు, స్క్లీరా అంటాం దాన్ని. ఆ స్క్లీరా కూడా కొన్ని పార్ట్స్, కొంతమందికి దెబ్బ తగిలినప్పుడు ఆ స్క్లీరా అనేది థిన్ అయిపోయి మెల్ట్ అయిపోయి పుండ్ అయిన వాళ్ళు ఉంటారు. అది కూడా ఒక చిన్న ప్యాచ్ లాగా పెట్టి సర్జరీ చేయడానికి ఆ తెల్ల పొర కూడా ఉపయోగపడుతుంది.
1: ఇప్పుడు ఈ రకంగా దానం చేయాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఎలా చేయాలంటారు?
0: కొంతమంది పేషెంట్స్కి అవగాహన ఉండి వాళ్ళకై వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పు ఉంచుతారు కొంతమంది, ఇట్లా మేము చనిపోతే దానం చేయండి అని. అలా అయితే వాళ్ళే ఒప్పుకొని కాల్ చేస్తారు హాస్పిటల్ వాళ్ళకి. అలా కాకుండా మీకేం అవగాహన లేకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమన్నా అవగాహన ఉండి వాళ్ళు ఇలా దానం చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఐ బ్యాంక్కి కానీ దగ్గర ఉన్న హాస్పిటల్కి కానీ కాల్ చేస్తే సిబ్బంది అంతా వచ్చి వాళ్ళు నేత్రదానానికి సంబంధించిన కిట్స్తో అన్ని తీసుకొని ఇంటి దగ్గరికే వచ్చి నేత్రాలు తీసుకొని వెళ్తారు.
2: తిరుపతి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నేషనల్ ఐడొనేషన్ ఫోర్ట్నెట్ దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి తిరుపతి, ఇది మదురై వారి శాఖ. ఈ ఆసుపత్రి అధిక నాణ్యమైన కంటి వైద్య సేవలు అందరికీ అందుబాటు ధరలలో అందించడమే కాకుండా ప్రభుత్వ బీమా పథకాల కింద సబ్సిడీ సేవలను కూడా అందిస్తోంది. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా నేత్రదానం చేయాలి అనుకుంటే ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రి నేత్రదాన కేంద్రాన్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్ 9398358828.
1: అయితే ఇది కొంతమంది మరి పేషెంట్స్ బ్రెయిన్ డెడ్ అని అంటుంటారు, అలాంటి వారి నుంచి తీసుకుంటారా, లేకపోతే పూర్తిగా మరి మరణించారు అని నిర్ధారించిన అటువంటి వాళ్ళ నుంచి తీసుకుంటారా?
0: తీసుకుంటారు, అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ నుండి కూడా తీసుకోవచ్చు. ఇంకా వాళ్ళకి బతికే ఛాన్స్ ఉండదు కాబట్టి మనం ఇంకా వాళ్ళు ఒప్పుకున్నాక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సమ్మతించాక తీసుకుంటారు. మామూలుగా చనిపోయిన బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ నుండి తీసుకుంటారు. సో వాళ్ళు చనిపోయినా వితిన్ 6 గంటల లోపు వాళ్ళు వచ్చి నేత్రాలు తీసుకోవాలి. సో ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే 6 గంటల లోపు వచ్చి తీసుకొని వెళ్తారు.
1: మరణం జరిగిన
0: 6 గంటల లోపు తీసుకోవాలి. అది కూడా కొంచెం పేషెంట్ ఇంట్లో ఏమన్నా ఫ్యాన్స్ కానీ ఏమన్నా ఉంటే ఆఫ్ చేసి పెట్టి, ఇంట్లో ఏదైనా ఏసీ కానీ కూలర్ కానీ ఉంటే అది ఆన్ చేసి ఉంచాలి. ఇదంతా ఆ నల్లగుడ్డు ఎండిపోకుండా వెట్గా ఉండే తడిగా ఉండేదానికి ఒక క్లాత్ ని తడి చేసి కూడా కంటి మీద అమర్చి ఉంచవచ్చు. ఆ సిబ్బంది వచ్చేంత వరకు కొంచెం దిండు ఎత్తు పెట్టి ఉంచాలి.
1: ఫ్యాన్ అయ్యకూడదు.
0: ఫ్యాన్ అయ్యకూడదు
1: అంటే కళ్ళు డ్రై
0: డ్రై అవ్వకుండా ఉండడానికి.
1: ఇప్పుడు మేడం మరి ఒక పరిస్థితిలో చూస్తే ఇలా అవయవదానంకి మన నేత్రదానానికి ఏమైనా తేడాలు ఉన్నాయా, ఏమైనా సంబంధం ఉందంటారు?
0: అన్ని అవయవ దానాల్లో కన్నా ఈ నేత్రదానం

0: అయినా తీసుకోవచ్చు. అది అది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. రిజెక్ట్ అవుతాయి కానీ మిగతా అవయవాలతో కంపేర్ చేస్తే ఈ నేత్రదానానికి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. దానికి బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి వాళ్ళ బంధువులు కాకపోయినా వేరే ఎవరైనా ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చు.
1: ఇప్పుడు ఇలా ఈ అవయవ దానంలో మీరు అన్నట్టు రక్త పరీక్ష అది చేసి మ్యాచింగ్ అదంతా చేస్తారని అన్నారు. అయితే కొన్ని భాగాలు కొంచెం ఎక్కువ కాలం సేపు అంటే మరణించి ఎక్కువ సేపు ఉన్నా కూడా పనికి వస్తాయి అని అంటారు. ఇది ఇది నేత్రదానానికి ఇది వర్తించింది అంటారు.
0: ఆరు గంటల లోపు మనం తీసుకొని వెళ్ళాలి. ఆరు గంటల లోపే చేసి
1: ఇప్పుడు అంటే ఇలా చెప్పడానికి మీరు కుటుంబ సభ్యులని ఏ రకంగా గైడ్ చేస్తారు?
0: ముందు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నేత్రదానము నేత్రదానాన్ని అవసరాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ నుండి సమ్మతి పత్రం కన్సెంట్ ఫామ్ మీద సైన్ తీసుకొని వారి సమక్షంలో నేత్రాలు కలెక్ట్ చేసుకొని దాన్ని ల్యాబ్కి పంపించి వివిధ రకాల టెస్టులు కొంచెం బ్లడ్ శాంపుల్ కూడా తీసుకుంటారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కాకుండా మనం కూడా బ్లడ్ టెస్ట్లు అవన్నీ వేరే ఏమన్నా డిసీజెస్ ఉన్నాయా, ఆ నల్లగుడ్డు క్వాలిటీ ఎలా ఉంది అవన్నీ చెక్ చేసి ఎటువంటి పద్ధతికి వాడాలో దానికి పంపిస్తారు.
1: అంటే ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే అందరికీ ఇప్పుడు తీసుకున్న వెంటనే తీసుకెళ్లి వేరే వాళ్ళకి అమర్చడం అట్లా ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే మిగతా అవయవాల్లో మనం చూస్తూ ఉంటాము ఒక గ్రీన్ ఛానల్ లాగా ఏర్పాటు చేసి గుండెను కానీ ఊపిరితిత్తులు అట్లా తీసుకెళ్తూ ఉంటారు, అప్పటికప్పుడు అమరుస్తారని. ఇది నేత్రదానాన్ని కూడా వర్తిస్తుంది అంటారు?
0: నేత్రదానం అలా చేయరు. మనం మామూలు ల్యాబ్ లో కొంచెం పరీక్షలన్నీ చేశాక ఒక చిన్న స్టోరేజ్ మీడియం ఉండిద్ది, ఒక 14 డేస్ 14 రోజులు నిలవ ఉంచగలం దాన్ని. ఈ 14 డేస్ లో ఎవరికి అవసరమో చూసుకొని వాళ్ళ దగ్గరికి పంపించి అమరుస్తారు. అది అంత అది ఇమీడియట్ గా ఏమీ మార్చే పని
1: లేదు,
0: ఉండదు, కొద్దిగా టైం ఉండిద్ది. ఇంకా ఎక్కువ రోజులు కావాలనుకుంటే ఒక 30 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం. కొన్ని
1: ఇప్పుడు ఇలా మీరు అన్నారు కొద్ది రోజుల తర్వాత చూపు మందగించి చూపు కోల్పోయే ప్రమాదం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు?
0: ఇప్పుడు కొంతమందికి అట్లా ఈ ప్రమాదవశాత్తు జరిగిన వాళ్ళకైతే మనం ఏం చేయలేము. కొంచెం ముందే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అంత పెద్ద మచ్చ పడకుండా నల్లగుడ్డు పూర్తిగా డ్యామేజ్ అవ్వకుండా అరికట్టచ్చు. ఇమీడియట్ గా దెబ్బ తగలగానే హాస్పిటల్కి వచ్చి కొంతమంది బయట మెడికల్ షాప్ లో డ్రాప్స్ తీసుకొని వాడటము దాని వల్ల కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. సో అలాంటివి ఏమి చేయకూడదు. ఏమన్నా దెబ్బ తగిలితే ఇమీడియట్ గా హాస్పిటల్కి అనేది రావాలి. చిన్న పిల్లల్లో మాత్రం ఈ నల్లగుడ్డు బెండ్ అనేది కెర్టోకోనస్ అంటారు కదా, అది ఎక్కువ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కళ్ళు ఎక్కువ నలిపే వాళ్ళకి వస్తుంది. సో అది ఏమన్నా ఎలర్జీ ఉన్నా ముందే కనిపెట్టి దానికి తగ్గట్టు డ్రాప్స్ మెడికేషన్స్ వాడుకోవాలి. ఎక్కువ కళ్ళు రుద్దటము, ఇంకా తెలిసిందే కదా స్క్రీన్స్ ఎక్కువ చూడటము, అవి తగ్గించుకోవాలి.
1: ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మీరు అన్న డ్రాప్స్ అలాగే చిట్కా వైద్యాలు కూడా చేస్తుంటారు, ఇది వేయండి, ఈ నూనె వేయండి, ఆ నూనె వేయండి అని అంటూ ఉంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంట?
0: అవన్నీ చేయకూడదు. అవి చేయటం వల్ల కూడా ఇంకా ఆ పుండు అనేది ఎక్కువ అవుతుంది. అవి చేయటం వల్లే కొంచెం ఎక్కువ డ్యామేజ్ అవుతాయి విలేజెస్ లో అట్లాగా.
1: ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు మేనరికం వివాహాల మూలాన పిల్లలు కొంచెం చూపు లేకుండా పుట్టే అవకాశం ఉందని అంటుంటారు, దీనికి ఇలాంటి వారికి ఇలా నేత్రదానం వల్ల ఉపయోగం ఉంటుందంటారు?
0: కొన్ని కండిషన్స్ లో మాత్రమే. ఓన్లీ ఇది మనం నేత్రదానం చేసేది ఆ నల్లగుడ్డు పొర డ్యామేజ్ ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. అన్ని కండిషన్స్ లో ఉండదు, కొన్ని కండిషన్స్ లో మాత్రమే.
1: వంశ పారంపర్యంగా అంధత్వం వచ్చే వారికి కూడా కొన్ని పరిస్థితులకి పనికి వస్తుంది,
0: ఉపయోగపడుతుంది.
1: అయితే మన డాక్టర్ గౌతమి గారు ఈ రకంగా చేయాలి అంటే మీరు ఎంతో మంది పేషెంట్స్ చూస్తుంటారు, వాళ్ళు ప్రధానంగా ఏమేమి అనుమానాలు వ్యక్తపరుస్తుంటారు?
0: ఫస్ట్ ఇప్పుడు మనం నేత్రదానం చేయాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అనుకుంటారు, కానీ ఇదంతా అపోహే. మీరు జస్ట్ కాల్ చేస్తే చాలు, ఫ్రీగానే వచ్చి ఉచితంగానే అన్ని కలెక్ట్ చేసుకొని వెళ్తారు. ఇంకొంతమంది అట్లా కన్ను మొత్తం తీసేస్తే వచ్చే జన్మలో అంధులుగా పుడతారు అని కూడా అనుకుంటారు, కానీ అలాంటిది ఏమి ఉండదు. మీరు చనిపోయాక మీకు ఉపయోగం లేని దానివల్ల ఇంకొక 2-4 ఉపయోగపడుతుందంటే అది చాలా గొప్ప విషయం కదా. ఇంకొంతమంది ఆ కన్ను తీసాక మన మొహం రూపురేఖలు కూడా మారిపోతాయి అనుకుంటూ ఉంటారు, కానీ అట్లా ఏమీ ఉండదు. మొత్తం కన్నుగుడ్డు తీసాక రూపురేఖలు ఏమీ మారవు, మొత్తాన్ని నీట్ గా చేసి పేషెంట్ మామూలుగా ఉండేలాగే ఉంటారు.

0: ఇది ఎక్కువ టైంతో కూడుకున్న పని అని కూడా అనుకుంటూ ఉంటారు, అంత్యక్రియలకి లేట్ అవుతుంది అని. కానీ ఒక ఇది మ్యాక్సిమం ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది ఈ పద ప్రొసీజర్ మొత్తం.
1: అంటే మీరు సేకరణ ఎక్కడ చేస్తారండి? వాళ్ళ వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఇంట్లోనే తీసుకోవచ్చు?
0: ఇంట్లోనే తీసుకోవచ్చు. హాస్పిటల్ హాస్పిటల్లో ఒకవేళ మరణించినట్టయితే హాస్పిటల్లో అన్నా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో అన్నా వచ్చి తీసుకోవచ్చు.
1: ఇంట్లో జరిగినా కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉండాలి, అలాగే అవసరం లేదు.
0: అవసరం లేదు.
1: అయితే తీసుకునే వాళ్ళు మాత్రం మంచి నిపుణులైన వారు
0: కాల్ చేస్తే ఒక డాక్టర్ అసిస్టెంట్ అందరూ వచ్చి దానికి తగ్గ పరికరాలన్నీ తీసుకొని వచ్చి అక్కడే చేసి వెళ్ళిపోతారు.
1: అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు కళ్ళు ఇప్పుడు లేక ఇచ్చేస్తే వచ్చే జన్మలో పుట్టడం, కళ్ళు లేకుండా పుట్టడం అట్లాంటి, అంటే ఈ ఇలాంటి అపోహలు దూరం చేయడానికి మీరు ఏమైనా క్యాంప్స్ అట్లాంటివి కండక్ట్ చేస్తుంటారు?
0: అవును, కొంత కుదిరినప్పుడల్లా ఒక క్యాంప్స్ లాగా పెట్టి అందరికీ అవగాహన కనిపించేలాగా చేస్తాము. ఇట్లా ప్రతి సంవత్సరం మాత్రం ఇట్లా నేత్రదాన పక్షోత్సవాలు కూడా జరుపుకుంటారు, నేషనల్ వైడ్ చేస్తాము. ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 8 దాకా ప్రతి సంవత్సరం జరుపుకుంటాము.
1: ఇప్పుడు మేడం మీరు ఇప్పుడు వరకు ఎన్నో చేస్తుంటారు, అయితే ఈ నేత్రదానం పట్ల ఎంతవరకు అవగాహన ఉంది ఇదివరకు పోలిస్తే ఈ రోజుల్లో?
0: ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం మనకి 1 లక్ష వరకు అవసరమవుతూ ఉంటాయి నల్లగుడ్లు అనేవి. మనకి జరిగేది ఓన్లీ 50%, అంటే 50,000 నల్లగుడ్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ 50,000లో కూడా కొన్ని పరీక్షలకి, అంటే అనువైన కానివి నల్లగుడ్లు అవన్నీ పోగా 25,000 మాత్రమే ఉన్నాయి. అది మనకి ఉపయోగపడేది 100,000 మందిలో 25% ఉపయోగపడుతుంది. ఇంకా అది ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఆ బ్యాక్లాగ్ అనేది అట్లాగే ఉంటుంది. ఇంకా మనకి చాలా అవేర్నెస్ పెంచాలి, అందరికీ తెలియచేసి ఇంకా నేత్రదానం యొక్క ఉపయోగాలన్నీ తెలిపితే ఆ బ్యాక్లాగ్ కొంచెం తగ్గించగలం మనం.
1: అయితే మన డాక్టర్ గౌతమి గారు, ఈ నల్లగుడ్డును సంరక్షించుకోవాలంటే ఎటువంటి పద్ధతులు పాటించాలంటారు?
0: ఫ్యాక్టరీస్లో వాటిల్లో మనకి ప్రమాదాలు జరిగే చోట ఎక్కువ స్పెట్స్ పెట్టుకోవటం, కానీ ప్రొటెక్టివ్ గ్లాసెస్ యూజ్ చేయటము, వాళ్ళకు కొంచెం అవగాహన కల్పించాలి. ఈ వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళకి అన్ని ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టుకోవటము, ఇంకా బయట ఎండలో తిరిగే వాళ్ళు నల్లద్దాలు కానీ అవి పెట్టుకోవటము, కళ్ళు ఎక్కువ రుద్దకుండా ఉండటము, అవన్నీ వాళ్ళు పాటిస్తే కొంచెం ఆ నల్లగుడ్డ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. బయట ఏదన్నా పొరపాటున దెబ్బ తగిలినా కూడా బయట దొరికే మందులు కానీ చిట్కాలు, చిన్న చిన్న చిట్కాలు అవన్నీ పాటించకుండా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి.
1: ఏదో ఒకటి పసుపు చుక్కలు అని అట్లాంటివి వేస్తూ
0: ఉంటారు.
1: అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఇలా సంరక్షించుకునే వారి కోసం మీరు చెప్పారు, అయితే ఇప్పుడు దుమ్ము ధూళిలో పనిచేసేటప్పుడు మన ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఉంటారు, ట్రాఫిక్ అలా కాకుండా క్వారీస్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా డస్ట్ తర్వాత ఎక్కువ ఎండ వేడిమితో ఉన్న పరిసరాల్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: మనం ఇంకా పని చేయకుండా ఉండలేం కదా. సో దానికి తగ్గట్టు నల్ల గ్లాసెస్, గాగుల్స్ కానీ, కూలింగ్ గ్లాసెస్, లేదంటే ఎండలోకి వెళ్ళినప్పుడే నల్లగా మారే గ్లాసెస్ కూడా ఉంటాయి. సో ఆ ప్రొటెక్షన్ గ్లాసెస్ అవి పెట్టుకుంటే కొంతవరకు తగ్గించగలము ఏమైనా డ్యామేజ్ ఉంటే.
1: ఇప్పుడు ఇతరత్ర వ్యాధుల వల్ల ఈ నల్లగుడ్డు పాడైపోయే అవకాశం ఉంటుందా? అంటే డయాబెటీస్ కానివ్వండి, అట్లాంటి హైపర్ టెన్షన్ కానివ్వండి, ఇట్లాంటి బీపీ ప్రాబ్లమ్స్,
0: వాటి వల్ల అయితే నల్లగుడ్డు ఏమి డ్యామేజ్ ఉండదు. వాటి వల్ల నరానికి డ్యామేజ్ ఉండిద్ది. సో వారు ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకుంటూ, షుగర్ ఉన్న వాళ్ళకి అట్లా నరాల్లో డ్యామేజ్ ఉండిద్ది. సో ఆ డ్యామేజ్ కి ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకొని షుగర్ బీపీ అవి కంట్రోల్లో ఉంచుకుంటే దానికి ఏం ప్రాబ్లం ఉండదు.
1: ఇప్పుడు అలా నరానికి దెబ్బ తగిలితే నేత్రదానం చేసినా ఉపయోగం ఉండదు?
0: ఉపయోగం ఉండదు, నరం బాగుంటేనే ఈ నేత్రదానం అనేది పనికొచ్చుద్ది.
1: ఇప్పుడు వరకు అయితే ఆ నరం అంటే నరుకు సంబంధించింది ఏమీ
0: లేదు. నరాల్లో అది దానం చేయడానికి కుదరదు. ఒకసారి నరం దెబ్బతినిందంటే ఇంకా డ్యామేజ్ పర్మనెంట్ గా ఉంది
1: అంతే.
0: సో మనం అది డ్యామేజ్ అవ్వకుండా షుగర్ కానీ బీపీ అవి కంట్రోల్లో ఉంచుకొని జాగ్రత్త తీసుకోవాలి.
1: ఎవరన్నా చూపు దృష్టి లోపం లేకుండా ఉండాలి, చక్కగా సంరక్షించుకోవాలంటే నరం వరకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఈ షుగర్, మధుమేహం కానీ లేకపోతే ఈ బీపీ సమస్యలు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటాం. అయితే మన డాక్టర్ గారు

0: నేత్రదానం చేసే సమయంలో మరి స్త్రీలకి నుంచి తీసుకున్నవి స్త్రీలకే పెట్టాలి, అరేంజ్ చేయాలి, లేదు పురుషుల నుంచి తీసుకున్నవి మాత్రమే పురుషులకు, అలాంటి ఏమైనా నిబంధన అట్లాంటి ఏమైనా
1: లేదు? అలాంటిది ఏమి లేదు, వయసు పరిమితి ఏమి లేదు, స్త్రీ పురుష భేదాలు కూడా లేవు. ఎవరిది ఏ నల్లగుడ్డ అయినా దానం చేయొచ్చు, ఎవరికన్నా అమర్చచ్చు, అదేమి ఇదేమి కాదు.
0: మరి చివరిగా గౌతమి గారు, మా శ్రోతలకు మీరు ఈ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మీరు ఏమన్నా సూచన?
1: అదే, నేత్రదానం చాలా గొప్ప ప్రక్రియ, మనకి ఎంతో అవసరం ఉంటుంది నేత్రాల నేత్రదానం. చాలామంది అంధులుగా ఉన్నారు ఈ నల్లగుడ్డు ప్రాబ్లం వల్ల. సో వారందరికీ కేవలం ఒకటే మార్గము, ఎవరన్నా దానం చేస్తే ఆ నేత్రాన్ని వాడి వాళ్ళకి చూపు తెచ్చే ప్రక్రియ నేత్రదానము. సో మన ఇంట్లో ఎవరన్నా చనిపోయినా, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఇమీడియట్గా హాస్పిటల్కి కానీ దగ్గరున్న ఐ బ్యాంకు కానీ కాల్ చేస్తే సిబ్బందే వచ్చి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ నేత్రాలను తీసుకొని వెళ్తారు. మీకు దానిలో ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు, పూర్తిగా ఉచితంగానే చేస్తారు. ఎటువంటి అపోహలు కూడా అవసరం లేదు.
0: ఇలా చేయటం వల్ల ఒకవేళ మరణించినా కూడా మళ్ళీ జీవించవచ్చు,
1: మళ్ళీ జీవించవచ్చు,
0: పునర్జీవం అంటారు, మళ్ళీ జీవించవచ్చు. మరి చాలా సంతోషం డాక్టర్ గౌతమి గారు మా స్టూడియోకి వచ్చి ఈ నేత్రదాన పక్షోత్సవ సందర్భంగా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి.
1: నమస్తే.
2: తిరుపతి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్నెట్ దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి తిరుపతి, ఇది మదురై వారి శాఖ. ఈ ఆసుపత్రి అధిక నాణ్యమైన కంటి వైద్య సేవలు అందరికీ అందుబాటు ధరలలో అందించడమే కాకుండా ప్రభుత్వ బీమా పథకాల కింద సబ్సిడీ సేవలను కూడా అందిస్తోంది. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా నేత్రదానం చేయాలి అనుకుంటే ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రి నేత్రదాన కేంద్రాన్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్ 9398358288.

ఇంతవరకు మీరు నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రముఖ నేత్రవైద్య నిపుణులు డాక్టర్ తోట గౌతమిప్రియ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్, కార్యక్రమ ప్రాయోజకులు ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి.

0: ఇవాల్టి ప్రభాత రేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి ఇప్పుడు విందాం ఉదయరాగం చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా లెనిన్ ఈ చిత్రం నుంచి పాట విందాం. గానం శ్రీకృష్ణ తమన్, గీతం భాస్కర్ భట్ల, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: ఉదయరాగం కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. ఆంధ్రా కింగ్ తాలూకా ఈ చిత్రం నుంచి పాడినవారు మెర్విన్ సోలమాన్, సత్యయామిని. గీత రచన కృష్ణకాంత్, సంగీతం వివేక్ మెర్విన్.
1: ఈ గాలి

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: శ్రోతలు, ఈ ప్రసారంలో 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రొంపిచర్ల మండలం ఫజులుపేట మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న ఉదయరాగం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట హరిహర వీరమల్లు. ఈ చిత్రం కోసం మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహ్రా, యామిని ఆలపించిన గీతం.

శ్రోతలు, ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. కార్యక్రమం తప్పక వినండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు మాతో పంచుకోండి. ఉదయరాగం చిత్రగీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. మున్న ఈ చిత్రం కోసం సాధనా సర్గం నరేష్ అయ్యర్ ఆలపించిన కందికొండ గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట చలో ప్రేమిద్దాం. ఈ చిత్రం కోసం దీక్షు సుజాత ఆలపించిన గీతం. గీతరచన దేవుపావార్, స్వరరచన భీమ్స్.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

ఉదయరాగం చిత్రగీతాలు విన్నారు. తిరిగి 9 గంటలకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో మరికొన్ని పాటలు విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

కాకినాడ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్

0: ంగా గుర్తు చేసుకోవటం కాదని స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలని అన్నారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను రాష్ట రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా బస్టాండ్లోని మహిళా ప్రయాణికులతో మాట్లాడి మహిళలకు అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం సంవత్సరకాలం నుంచి అమలుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, వసతులపై ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం క్యాంటీన్ను సందర్శించి ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లతో కలిసి మంత్రి అల్పాహారం స్వీకరించి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజలకు మెరుగైన పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 14 శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి జిల్లా అభివృద్ది, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు మెరుగైన పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీరప్రాంత రక్షణగూడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు డిపిఆర్, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటి మద్రాసుకు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. 323 కోట్లతో ఈ తీరప్రాంత రక్షణగూడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది. ఐఐటి మద్రాసు నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. గర్భిణీలకు రవాణా కష్టాలు దూరం చేయడంతో పాటు మాతా శిశు మరణాలను అరికట్టడమే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా 18 కొత్త 102 తల్లి బిడ్డ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వాహనాలను మంగళవారం కాకినాడ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వి వెంకటేశ్వరరావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని అంశాలతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం

0: ఇవాల్టి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో విందాం. రొంపిచర్ల మండలం ఫజులుపేట మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: పంచభూతాల సాక్షిగా

0: నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఇప్పుడు విందాం.
4: చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం బొమ్మయ్య గారిపల్లి పంచాయతీ ఫజలుపేట ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విందామా? మొదట 4వ తరగతి నేహశ్రీ, అజ్మా దేశభక్తి గీతము పాడతారు, విందామా మరి?

0: ఐదవ తరగతి చిన్నారి మిథున పద్యాలు భావాలు చెప్తారు, విందామా మరి.
1: పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల. పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి. భావం కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. బలవంతుడు నాకేమని పరువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. భావం నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం కలవారి చేతులలో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైనది కదా, అయినా చీమల గుంపు పామును కుట్టి చంపేయగలదు. మతములెన్ని ఉన్న మానవత్వం ఒక్కటే, జాతులెన్ని ఉన్న నీతి ఒక్కటే, పదములెన్ని ఉన్న పరమార్థం ఒక్కటే, వాస్తవము నాల వారి మాట. భావం ఎన్ని మతాలున్న తోటి మనిషికి సహాయం చేయమని చెప్తాయి, జాతులన్నీ ఉన్న నీతిగా బతకమని చెప్తాయి. రచనలెన్నైనా వాటి గొప్పదైన భావం ఒకటే.
0: ఇప్పుడు ఒకటవ తరగతి గీతాన్విత చిన్ని కథ, రెండు గేయాలు పాడతారు, విందామా మరి.

బాడు చూపిస్తా. సీమ పావడం ఉండింది. సీమ లీలల్లో కొట్టుకొని వెళ్ళిపోతా ఉండింది. చెట్టు పైన పావడం చూసింది. అప్పుడు చీమ కొట్టుకొని వెళ్ళిపోతుంది అనుకొని ఒక ఆకు తీసుకొని చీమ దగ్గర వేసింది. అప్పుడు చీమ చాకు పైన ఎక్కేసి కూర్చొని

0: ఒక వడ్డకు చేరుకుంది. ఒకరోజు సీమ పుట్టలో నుంచి బయటకు వస్తా ఉన్నప్పుడు పావుడమ్మునే వేటగాడు బావుడం వేస్తా ఉన్నాడు అని సీమ చూసింది. సీమ చూశాక అప్పుడు అయ్యో పావుడం నాకు హెల్ప్ చేసింది, పావుడంకి మనం హెల్ప్ చేద్దాం అనుకున్నది. అప్పుడు అనుకొని సీమ వేటగాడిని కాలికి కొడికేసింది. వేటగాడు అరిచారు ఆ రూపులకి, పావుడం అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
1: తర్వాత 1వ తరగతి గీతాన్విత అర్ఫా చెట్టు మీద కాకమ్మ కావు కావు కావు అనే గేయాన్ని పాడతారు. విందామా మరి?

0: కరికర్
1: తర్వాత నాలుగవ తరగతి అజ్మా, ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యల గురించి చెబుతారు. విందామా మరి.
0: ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రధాన నష్టాలు: పర్యావరణ కాలుష్యం. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి సుమారు 400 నుండి 1000 సంవత్సరాలు పడుతుంది. ఇది నేల, నీరు మరియు గాలిని తీవ్రంగా కలుషితం చేస్తుంది. మురుగు కాలువలు మూసుకుపోవడం, ప్లాస్టిక్ సంచులు మరియు వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పారేవేయడం వల్ల డ్రైనేజీలు కాలువలు మూసుకుపోయి మురుగునీరు రోడ్లపైకి చేరుతుంది. జంతువులకు ప్రాణ సంక్షోభం: ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్న ఆవులు, మేకలు, ఇతర జంతువులు అనారోగ్యానికి గురై మరణిస్తున్నాయి. మానవ ఆరోగ్యానికి ముప్పు: ప్లాస్టిక్లో ఉండే హానికరమైన రసాయనాల వల్ల క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత, ఊపిరితిత్తులు, వ్యాధులు వస్తాయి. మైక్రో ప్లాస్టిక్స్: చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు నీటి ద్వారా మరియు ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరి రక్త ప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. నివారణ చర్యలు: ప్లాస్టిక్ సంచులకు బదులుగా జనపనార లేక క్లాత్ సంచులని వినియోగించాలి. ప్లాస్టిక్ బాటిళ్ళు బదులు స్టీల్ మట్టి గ్లాసులను వాడాలి. పనికిరాని ప్లాస్టిక్ను సరిగా వేరు చేసి పునర్వినియోగం చేసే కేంద్రాలకు పంపాలి. ప్లాస్టిక్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలను తెలుసుకుని మన చుట్టుప్రక్కల వారికి అవగాహన కల్పించాలి. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ పద్ధతి పాటించాలి.
1: ఇప్పుడు ఐదవ తరగతి ఖయ్యూం, క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం గురించి కొన్ని వాక్యాలు చెబుతారు. విందామా మరి.
2: ఈరోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. భారత క్షిపణి పితామహుడు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కీర్తించబడిన ప్రముఖ శాస్త్రవేత్త, భారత రత్న గ్రహీత అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి చెప్పడానికి నేను గర్విస్తున్నాను. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఈయన పూర్తి పేరు అవుల్ పకీర్ జైనలబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన చిన్న వయసులోనే కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలిచేందుకు వార్తాపత్రికలు వేసేవారు. ఇస్రో, డిఆర్డిఓలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ మిసైల్ మ్యాన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా 2002 నుండి 2007 వరకు సేవలందించి ప్రజారాష్ట్రపతిగా పేరు సంపాదించారు. యువతను, విద్యార్థులను దేశ భవిష్యత్తుగా భావించి వారిని నిరంతరం చైతన్యపరచడానికి ఎంతో కృషి చేశారు. దీనికి తన ఆత్మకథ అయిన వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎంతో దోహదం చేసింది. భారత ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్ 1981, పద్మవిభూషణ్ 1990, భారతరత్న 1997 పురస్కారాలతో గౌరవించింది. ఇంత గొప్ప వ్యక్తి 2015 జూలై 22 విద్యార్థులకు ప్రసంగిస్తుండగానే గుండెపోటుతో హఠాత్ మరణం చెందారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినాన్ని ఐక్యరాజ్య సమితి విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది.
1: ఇప్పుడు రెండవ తరగతి చిన్నారి రేవంత్, ఆమెపై కవిత చెప్తారు. విందామా మరి.
3: లోకంలో మన తొలి ప్రేమ అమ్మ, తొలి నమ్మకం అమ్మ, మన సంతోషం తన సంతోషంగా, మన బాధ తన బాధగా భావించేది అమ్మ, మన తొలి స్నేహితుడు మన తొలి విమర్శకురాలు అమ్మ, అన్నీ తానే నిలిచిన మా అమ్మకి ఏమి ఇవ్వగలను, నీ మనసును ఎప్పటికీ కష్టపెట్టను అనే మాటను తప్ప.
1: ఇప్పుడు ఐదవ తరగతి చిన్నారులు మిథునా అక్మల్, మన దేశ స్టేట్స్ క్యాపిటల్స్ చెప్తారు. విందామా మరి.
4: ఆంధ్రప్రదేశ్
5: అమరావతి,
4: అరుణాచల్ ప్రదేశ్
5: ఇటానగర్,
4: అస్సాం
5: డిస్పూర్,
4: బీహార్
5: పాట్నా,
4: ఛత్తీస్గఢ్
5: రాయ్పూర్,
4: గోవా
5: పనాజీ,
4: గుజరాత్
5: గాంధీనగర్,
4: హర్యానా
5: చండీగర్,
4: హిమాచల్ ప్రదేశ్
5: సిమ్లా,
4: జార్ఖండ్
5: రాంచీ,
4: కర్ణాటక
5: బెంగళూరు,
4: కేరళం
5: త్రివేంద్రం,
4: మధ్యప్రదేశ్
5: భోపాల్,
4: మహారాష్ట్ర
5: ముంబై,
4: మణిపూర్
5: ఇంఫాల్,
4: మేఘాలయ
5: షిల్లాంగ్,
4: మిజోరాం
5: ఐజ్వాల్,
4: నాగాలాండ్
5: కోహిమా,
4: ఒడిషా
5: భువనేశ్వర్,
4: పంజాబ్
5: చండీగర్,
4: రాజస్థాన్
5: జైపూర్,
4: సిక్కిం
5: గ్యాంగ్టాక్,
4: తమిళనాడు
5: చెన్నై,
4: తెలంగాణ
5: హైదరాబాద్,
4: త్రిపుర,
5: అగర్తలా,
4: ఉత్తరప్రదేశ్,
5: లక్నో,
4: ఉత్తరాఖండ్,
5: డెహ్రాడూన్,
4: వెస్ట్ బెంగాల్,
5: కోల్కతా.
1: తర్వాత మూడవ తరగతి చిన్నారి, తెలివైన మేక, కథ చెప్పడానికి ముందుకు వచ్చారు. విందామా మరి.
6: ఒక అడవిలో ఒక మేక తన మందలో నుండి తప్పిపోయింది. ఇంతలో దానికి ఒక ఆకలితో ఉన్న సింహం ఎదురైంది. మేక భయపడకుండా చాలా ధైర్యంగా సింహం వైపు చూస్తూ, నేను ఈరోజు 10 సింహాలను తినాలని వ్రతం పెట్టుకున్నాను, నువ్వేనా చివరి ఆహారం అని గంభీరంగా చెప్తుంది. మేక ధైర్యాన్ని చూసి ఆ సింహం నిజంగానే అది పెద్ద మృగమేమో అని భయపడి ప్రాణాలు దగ్గించుకోవడానికి అక్కడి నుండి పారిపోతుంది. సింహం వెళ్ళిన తరువాత మేక ఊపిరి పీచుకుంది. నెమ్మదిగా దారి వెతుక్కుంటూ సురక్షితంగా తన గ్రామానికి చేరుకుంది. కథలోని నీటి ఎంతటి పెద్ద ప్రమాదం ఎదురైనా భయపడకుండా ధైర్యాన్ని ఉపాయంతో ఆలోచిస్తే అని సులభంగా అధిగమించవచ్చు.
1: తర్వాత నాలుగో తరగతి చిన్నారులు అజ్మా, నేహశ్రీ పొడుపు కథలు చెప్తారు. విందామా మరి.
7: శివరాత్రికి శివ శివ అని పోయింది ఏమిటి?
8: చలి.
7: వింత కాదు, విడ్డూరం లేదు, అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు. ఏమిటది?
8: ఆవులింత.
7: పళ్ళు ఉన్నా నోరు లేనిది
8: రంపం.
7: పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది
8: పుస్తకం.
7: కాళ్ళు ఉన్నా పాదాలు లేనిది
8: కుర్చీ.
7: కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు కావు
8: కళ్ళు.
7: చిమ్కిరి చిమ్కిరి గుడ్డలు, రత్నాల లాంటి బిడ్డలు
8: మొక్కజొన్న.
7: ఎగిరినా ఎగురును, పోయినా పోవును, నడిచిన నోట మాట లేదు
8: నీట.
7: చిటారు కొమ్మన మిఠాయి పొట్లం పటాలం ఎప్పుడు పక్కన ఉండు
8: తేనపట్టు.
7: ఎంత దానం చేసినా తరగనిది, అంతకంతకు పెరిగేది
8: విద్య.
7: చెట్టిన పుట్టిన చెంగి, రాతిన పుట్టిన రంగి, తీగన పుట్టిన తిమ్మి, భావనాట్ల వసంతములాడే
8: తాంబూలం.
1: ఇప్పుడు నాలుగో తరగతి ఐదవ తరగతి చిన్నారులు విటమిన్ పాట పాడడానికి ముందుకు వచ్చారు. అజ్మా, బ్రాహ్మిణి, నేహశ్రీ, మిథున, కయ్యూం. విందామా మరి.

0: బెర్రీ అనే వ్యాధి వస్తుంది.
1: నేనే సి విటమిన్, నా పేరే విటమిన్ సి. నిమ్మకాయల్లో, ఉసిరికాయల్లో, రేగు పళ్ళల్లో ఉంటాను నేను. నేనే లేకపోతే వ్యాధులు వస్తాయి, చర్మ వ్యాధులు వస్తాయి.

0: పోతే వ్యాధులు వస్తాయి, కీల వ్యాధులు వస్తాయి.
1: నేనే నేనే ఈ విటమిన్, నేనే నేనే ఈ విటమిన్, నా పేరే విటమిన్ ఈ. బాదం గింజల్లో, గుమ్మడి గింజల్లో, వేరుశనగ నూనెల్లో ఉంటాను నేను. నేనే లేకపోతే లోపాలు వస్తాయి, జన్యు లోపాలు వస్తాయి. నేనే నేనే కే విటమిన్, నేనే నేనే కే విటమిన్, నా పేరే విటమిన్ కే. పాలకూరల్లో, తోటకూరల్లో, బ్రోకలీల్లో, క్యాబేజీల్లో, గుడ్లు చేపల్లో ఉంటాను నేను. నేనే లేకపోతే అవుతుంది రక్తస్రావం, అవుతుంది రక్తస్రావం అవుతుంది.
2: ఇప్పుడు నాలుగవ తరగతి చిన్నారి నేహశ్రీ సెల్ ఫోన్ వాడడం వల్ల లాభాలు నష్టాలు గురించి చెప్తారు, విందామా మరి.
3: సెల్ ఫోన్ అతిగా వాడడం వల్ల నష్టాలు మరియు సెల్ ఫోన్ వల్ల లాభాలు. స్మార్ట్ ఫోన్ అతిగా వాడడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు జ్ఞాపక శక్తి తగ్గి అనేక అనర్థాలు కలుగుతాయి. కంటి సమస్యలు, ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు పొడి బారటం, మసక బారటం మరియు కంటి ఒత్తిడి కలుగుతాయి. నిద్రలేమి, నిద్రను నియంత్రించే హార్మోన్లను తగ్గించి నిద్రలేమికి దారి తీస్తుంది. నొప్పులు, ఎక్కువసేపు తల వంచి చూడటం వల్ల మెడ భుజాలు మరియు వీపు నొప్పి వస్తాయి. వేళ్ళు మణికట్టు నొప్పులు వస్తాయి. రేడియేషన్ ప్రభావం, మొబైల్ నుంచి వెలువడే రేడియేషన్ ఆరోగ్యానికి హానికరం. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగును. మానసిక నష్టాలు, జ్ఞాపక శక్తి తగ్గటం, ప్రతి చిన్న విషయానికి ఫోన్ పై ఆధారపడటం వల్ల జ్ఞాపక శక్తి మరియు మతి మరుపు సమస్యలు పెరుగుతాయి. ఒత్తిడి ఆందోళన, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపటం వల్ల మానసిక ఆందోళన, నిరాశ కలుగుతాయి. పిల్లలు రీల్స్, గేమ్లకు బానిసై చదువుపై ఏకాగ్రత కోల్పోతారు. విలువైన సమయం వృధా అవుతుంది. లాభాలు, బంధువులు స్నేహితులతో మాట్లాడడానికి, సమాచారం పంపుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఆన్లైన్ తరగతులు, ఉద్యోగ పనులు, ఆర్థిక లావాదేవీలు సులభంగా నిర్వహించవచ్చు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పనికి ఇది ఉపయోగపడుతుంది. నెట్ బ్యాంకింగ్, ఫోన్ పే, గూగుల్ పే లాంటి సౌకర్యాలు కలవు. ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్, బస్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఏ విషయమైనా గూగుల్ నుంచి తెలుసుకోవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు, వైద్యులకు సమాచారం ఇవ్వచ్చు.
2: ఇప్పుడు ఐదవ తరగతి చిన్నారి మిథున సుభాష్ చంద్రబోస్ గురించి కొన్ని వాక్యాలు చెప్తారు, విందామా మరి.
4: స్వాతంత్ర్యోద్యమ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చలో ఢిల్లీ అనే నినాదం ఇచ్చిన బోస్ గురించి తెలుసుకుందాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23 ఒడిశాలో జన్మించాడు. ఈయన తండ్రి జానకీనాథ్ బోస్ మరియు తల్లి ప్రభావతి దత్ బోస్. బోస్ సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుండి తరిమి కొట్టవచ్చని నమ్మాడు. బోస్ విద్యాభ్యాసం కటక్లోని రావెన్షా కాలేజీ ఎయిట్ స్కూల్లోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీలో సాగింది. 1920 బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలో 4వ స్థానంలో నిలిచాడు. బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో మహాత్మాగాంధీ బోస్ను కలకత్తా పంపాడు. అక్కడ బోస్ సిఆర్ దాస్తో కలిసి బెంగాల్లో ఉద్యమం నిర్వహించాడు. బోస్ 1937 డిసెంబర్ 26 ఎమిలీ షెంకిల్ తన కార్యదర్శిని వివాహం చేసుకున్నాడు. ఈమె ఆస్ట్రేలియాకి చెందినది. 1945 ఆగస్ట్ 18 తైవాన్లో విమాన ప్రమాదంలో మరణించాడు.
2: ఇప్పుడు 4వ తరగతి చిన్నారి నేహశ్రీ కొన్ని సూక్తులు చెప్తారు, విందామా మరి.
3: సూక్తులు. ఆలోచన లేని వాడికి అభివృద్ధి ఉండదు, ప్రయత్నం లేకుండా

0: మృగరాజుకు కూడా ఆహారం దొరకదు. ఆవేశం తప్పు దారి పట్టిస్తుంది, ఆలోచన మంచి దారికి మళ్ళిస్తుంది. ఎదుటి వారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి నువ్వు ఇచ్చే అందమైన బహుమతి. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడా చేసుకోవటమే. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది అది, నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. జీవిత మాధుర్యాన్ని చవి చూడాలంటే గతాన్ని మర్చిపోయే శక్తి ఉండాలి. ధర్మాన్ని కాపాడు, అధర్మం నిన్ను తప్పక కాపాడుతుంది. దీన జన సేవ పరమేశ్వర శివగా భావించాలి. అన్నీ ఉండి ఇతరులకు సేవ చేయలేని వారు నిజమైన అనాథలు.
1: ఇంతవరకు మీరు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం బొమ్మయ్య గారిపల్లి పంచాయతీ ఫజులుపేట ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదాలు.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: బహుజన హితాయ బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అనగనగా ఒకరాజు. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించిన గీతం విందాం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ధమాకా. ఈ చిత్రం కోసం భీమ్స్ సాహితీ మంగళి ఆలపించిన గీతం విందాం. సంగీతం భీమ్స్.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: పెద్ద కొడలా, ఇది నీ కోసం. అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
6: కానీ నాయనమ్మ, మీ కోసం
7: అంట తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
5: శుభం పలకండి. ఏంటిది
8: ఆర్బీఐ అంటుంది?
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
10: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాతి పాట విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుంచి విందాం. గానం సుభాషిణి, గీతం రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.
11: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
12: తప్పు మొత్తం నీ వైపు ఉంది.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: నూట 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న చిత్రకుస్మాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఫంకీ. ఈ చిత్రం కోసం సంజయ్ త్రోహిణి ఆలపించిన కేవీ అనుదీప్ గీతం విందాం. సంగీతం అందించారు భీమ్స్.

శ్రోతలు, ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండో భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ చిత్రం నుంచి పాట విందాం. గానం సుభాషిణి, అశ్విన్ సత్య, సుధీష్. గీత రచన రాంబాబు గోశాల, స్వర రచన జీవి ప్రకాష్ కుమార్.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: రేపు ఉదయం 8:35 రత్న దీపికావళి కార్యక్రమంలో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం. ఇందులో భాగంగా ఆర్బీఐ 6వ గవర్నర్, బ్యాంకింగ్ రంగ నిపుణులు, పరిపాలనా దక్షులు శ్రీ హెచ్విఆర్ అయ్యంగారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి. కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలు మాతో పంచుకోండి. 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న చిత్రకుసుమాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కే ర్యాంప్. ఈ చిత్రం నుంచి విందాం గానం కపిల్ కపిలన్. సాహిత్యం భాస్కర్ భట్ల, సంగీతం చైతన్ భరద్వాజ్.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: శ్రోతలు, ఈరోజు సాయంత్రం 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో పసుపు పంటలో పోషక లోపాలు, కీటక మరియు తెగుళ్ల యాజమాన్యం గురించి డాక్టర్ ఎస్ రఘువీర్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రం నుంచి యాజనిజార్ ఆలపించిన గీతం.

103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాతి పాట ఊరు పేరు భైరవకోన చిత్రం నుంచి విందాం. గానం రామ్ మిర్యాలా.

చిత్రకుసుమాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాతి పాట ఓరుదేవుడా ఈ చిత్రం నుంచి. గానం అనిరుద్ధ్, గీత రచన కాసర్ల శ్యామ్, స్వర రచన లియోన్ జేమ్స్.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే

0: పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: చిత్రకుసుమలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జూనియర్ ఎన్టీఆర్ ఆలపించిన శ్రీమణి గీతం ఎస్ఎస్ థామన్ సంగీతంలో రభస ఈ చిత్రం నుండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: కార్యక్రమం తర్వాత మధుప్రియ గానం, అనంత శ్రీరామ్ గీతం, భీమ్స్ సంగీతంలో మన శంకర వరప్రసాద్ ఈ చిత్రం

చిత్రకుసుమలు కార్యక్రమంలో చివరిగా విజ్ ది వారియర్ ఈ చిత్రం నుంచి పాట విందాం. పాడిన వారు ఆంటోనీ దాసన్, శిరీష. సాహిత్యం సాహితీ సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుసుమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము సోమవారం పాల్గొని ప్రసంగించారు. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందన్నారు. దేశ సాంస్కృతిక వారసత్వం విలువలకు అనుసంధానమై ఉంటూనే విద్యార్థులు ప్రపంచ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్న లక్ష్యానికి యువత తమ వంతు సహకారం అందించాలని కోరారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాలు కోసం వెతికేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్యోగదాతలుగా ఎదగాలని రాష్టపతి సూచించారు. ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోందని పేర్కొన్న రాష్టపతి, ఈ కార్యక్రమానికి హాజరైన దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో సుమారు 80% మంది మహిళలేనని రాష్టపతి పేర్కొంటూ,
3: आप ऐसे समय में फैशन टेक्नोलॉजी के विभिन्न विधाओं के स्नातक बन रहे हैं जो भारत आत्मनिर्भरता के अनेक आयामों पर तेजी से आगे बढ़ रहे हैं. आज हमारे देश पहले की तुलना में कहीं अधिक आत्मविश्वास के साथ विश्व पटल पर अपनी भूमिका को विस्तार दे रहे हैं. मुझे बताया गया है कि 20 साल पहले महिलाओं की संख्या केवल 20% था. अभी 4,000 करीब जो बच्चे यहाँ उपस्थित है उनमें से 85% महिलाएं हैं.
1: ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 2 రోజుల జాతీయ జల భద్రతా సదస్సు బుధవారం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సుకు అధ్యక్షత వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయంతో టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయటం, సహకార సమాఖ్యవాదాన్ని ప్రోత్సహించడం, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి కార్యాచరణకు రూపకల్పన చేయడం లక్ష్యంగా నిర్వహించిన శాఖాపరమైన శిఖరాగ్ర సమావేశాల్లో ఇది తొలి సమావేశం. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. సదస్సులో రూపొందించిన ఆచరణాత్మక కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికపై నిరంతరం సమీక్ష నిర్వహించాలని సూచించారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల, భవిష్యత్తులో పెరగనున్న నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ప్రారంభించారు. అదేవిధంగా విశ్వవిద్యాలయం

0: విశ్వవిద్యాలయ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ ను కూడా ఉపరాష్టపతి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్, జీవశాస్త్రం, రసాయన, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్ రంగాల్లో విశ్వవిద్యాలయ పరిశోధనా సామర్థ్యాలను ఈ సౌకర్యాలు మరింత పెంచుతాయని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశ అభివృద్దికి తోడ్పడాలని సూచించారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోందని ఉపరాష్టపతి తెలియజేస్తూ,
1: Already our university, the funding has been done 80% by the central government, 20% from the state government. So it is already 80% central university only. But I am not going into that detail. What I am going to do is, his genuine grievance is that all the latest scientific subject should be included in our university.
2: ఢిల్లీలో మంగళవారం జరిగిన 4వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం సమావేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, జర్మనీ మంత్రి కార్స్టెన్ ష్నైడర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల క్షీణత వంటి పర్యావరణ సవాళ్లకు సమగ్రమైన సహకార పరిష్కారాలు అవసరమని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది అనేవి పరస్పరం పోటీపడే లక్ష్యాలు కానవసరం లేదని భారతదేశ అభివృద్ది నిరూపించిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వినియోగంపై భారత్, జర్మనీ దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి.
0: ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి 7.8% వృద్ది నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ది సాధ్యమైందని పేర్కొంటూ, ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని మంగళవారం ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ది సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి, 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం, ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ్ కే లియే, ఏక్ సామూహిక శక్తి కా ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయి, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ, విశ్వ సంకటో సే గిరా హువా, సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ, ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి.
2: ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో జరిగిన ఒక కార్యక్రమంలో నిస్తార్ తరగతికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెసల్ ఐఎన్ఎస్ నిపుణ్ సోమవారం జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సముద్రంలో బహుళ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యాలకు ఐఎన్ఎస్ నిపుణ్ మరింత బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్లో ఆధునిక డైవింగ్ వ్యవస్థలు, నీటి అడుగు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయి. సముద్రంలో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే డ్రైవర్లకు నిరంతర సహాయాన్ని అందించే విధంగా ఈ నౌకను రూపొందించారు.
0: దేశంలో చిప్ తయారీ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయల వ్యయంతో సెమికాన్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ఢిల్లీలో సోమవారం పాత్రికేయులకు వెల్లడించారు. 4 ఏళ్లలో 85,000 మంది సెమీ కండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే సాధించిందని తెలిపారు. ఈ లక్ష్యం 10 ఏళ్ల కాలానికి నిర్దేశించిందని, ఇప్పుడు మరో 100,000 మంది ఇంజనీర్లను తయారు చేయాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
4: The global semiconductor industry majors had a serious doubt about whether this can really happen in our country. That doubt is no longer there. That doubt is now replaced by confidence. There is a significant level of confidence among the global semiconductor industry stakeholders that India is definitely the right place for making major investments in the coming decades.
2: 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే వివిధ దేశాల్లో అమల్లో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవడంపైన ప్రతినిధులు చర్చలు జరిపారు.
0: భారతదేశపు తొలి జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 5ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున GSLV-F17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలనా ఉపగ్రహం ఈవోఎస్-5ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలనా సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, భూ పరిశీలన మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలుపుతూ,
5: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the Geo Imaging Star Satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
2: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్కు సంబంధించి నిరసనలు చేపట్టిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ కేసులను కొనసాగించరాదని, దర్యాప్తు చేయకూడదని, అన్ని విధాలుగా వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట, అసోం ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా వర్తింపచేసింది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2873 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్ను మాత్రం కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
0: ముంబై సీఎస్ఎంటీ నుండి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమ విధానంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆటోమేటిక్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు అభివృద్దిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
6: ईस्टर्न और वेस्टर्न दोनों फ्रेट कॉरिडोर्स हमारे देश के लिए बहुत बड़ी एक ताकत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फोकस करके इस काम को आगे लिया, में जो भी डिफिकल्टीज थी उनको दूर किया और अब ईस्टर्न और वेस्टर्न फ्रेट कॉरिडोर्स का काम 100% कम्प्लीट हो गया है. आगामी कुछ ही दिनों के बाद में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इस पूरे कम्प्लीट ईस्ट और वेस्ट फ्रेट कॉरिडोर को राष्ट्र को समर्पित करेंगे.
2: రక్షణ రంగ దౌత్యంపై సమగ్ర రక్షాపత్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో గురువారం విడుదల చేశారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్మ్యాప్తో పాటు దార్శనికతను ఈ పత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర వృద్దిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను బలోపేతం చేయడం వంటివి ఈ రక్షాపత్రంలో ఉన్నాయని తెలిపింది.
0: ఆంధ్రప్రదేశ్లో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ల ఏర్పాటుకు సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్టంలోని ఉత్తరాంధ్ర రాయలసీమతో పాటు గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలి.

0: చేయాలని కోరారు. వీటి ద్వారా అత్యున్నత వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన మరింత అందుబాటులోకి వస్తాయని లింగమనేని రమేష్ తెలిపారు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై, ఖేల్ కూద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా, మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సక్తా హై. ఆజ్ కే జో ఆప్ టీచర్స్ హైన్ క్యా అవేర్నెస్, క్యా భయ హై, క్యా మైన్యూట్లీ అబ్జర్వ్ కర్నే మే కోయి కిసీ బచ్చే మే బదలావ్ తో నహీ ఆ రహా. పూరే శిక్షా జగత్ సే యే కహనా చాహతా హూం కి హమే బహుత్ పెహలే సే జ్యాదా కితాబో సే బహార్ నికల్ కర్కే బచ్చో కి జిందగీ మే ఘుసనా పడే, బచ్పన్ మర్నే నహీ దేనా చాహతా. టీచర్ కా కామ్ హై కి ఉస్కే భీతర్ కా బచ్పన్ బనా రహే.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా.

మంచి సాంగ్ అయితే అలా వినేశారు కదా, ఏ సినిమా అంటే ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి వినేశారు మంచి సాంగ్. అండ్ మనం హర్వీలో ఉన్నాం, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ 2026 లో పద్మభూషణ్ అందుకున్న ఒక ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ ఉన్నారు, ఆయన ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడే ట్యూన్ చేస్తే కనుక 0866248884 కి ఆన్సర్ చేయండి. అండ్ మరి ఆన్సర్స్ చూసేద్దాం, ఎవరెవరు ఏం పంపించారు. సో బీవీఎన్ ప్రసాద్ రావు గారు అని చెప్పి అనుకుంటున్నారు నరేష్ గారు, మెర్సీ విజయ ఫ్యామిలీ అంతా కూడా. మరి మహబూబ్ నగర్ జిల్లా నుంచి అయితే మెసేజ్ చేశారు, కాదండి. అండ్ కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, భీమన్పాడ్ నుంచి వెంకటలక్ష్మిరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సిరాజుద్దీన్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారనమాట, ఇనయ మీర్జా కూడా శ్రీరంగపూర్ నుంచి పంపించారు, గుడ్ మార్నింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ మార్నింగ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే హాయ్ చందన, హ్యాపీ సండే అంటూ ఆన్సర్ అయితే పంపించారు. పద్మభూషణ్ అందుకున్నారు ఇండియన్ గవర్నమెంట్ నుంచి అంటూ పంపించారు. నేను అడిగింది టెన్నిస్ ప్లేయర్, టెన్నిస్ ప్లేయర్ పేరు పంపించాలి. రవికుమార్ గారు ప్రసాదం పాడ నుంచి మెసేజ్ చేశారు. అండ్ భాస్కర్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. హంసాపురం నుంచి పంపించారు చిరంజీవి, నాగభూషణ్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శుభోదయం చందన, ఎలా ఉన్నావు, క్షేమమేనా, జోరుగా షరుగాలో. ఇంట్లో కూరగాయల గురించి చాలా చక్కగా వెలిచారు, కానీ మా దురదృష్టం ఏంటంటే ఊర్లో విపరీతమైన కోతులుండి ఆచరించలేని పరిస్థితి అంటున్నారు వినాయతుల్లా గారు. పర్వాలేదులేండి, మీరు కొన్ని హోమ్ ఇండోర్ గార్డెన్ కూడా మనకి అవకాశం ఉంటుంది కదా, అలా మీరు ఏదన్నా పెంచుకోండి చక్కగా. ఇంట్లోకైతే మనం కోతిల్ని రానివ్వలేం కదా, సో అలా మీరు ట్రై చేసి చూడండి ఇండోర్ గార్డెనింగ్, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మీ షేర్ చేసుకున్నందుకు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ అలాగే హాయ్ చందన అంటూ పంపించారు, ఓకే క్రీడాకారుడు అంటూ పంపించారు కరెక్ట్ గా. బాలాజీ గారు వనస్థలిపురం నుంచి హాయ్ చందన హ్యాపీ సండే అంటున్నారు, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే రెండు. అండ్ శుభోదయం మిత్రమా, హాయ్ చందన బాగున్నారా, మార్నింగ్ నుంచి షో అద్భుతంగా ఉంది, ఈ సాంగ్ సూపర్ అండ్ గుడ్ టాపిక్ ఆల్సో అలరిచారు. అండ్ ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ గా పంపించారు శ్వేత గారు, లక్ష్మి, నిషిక అండ్ హనీ అందరూ కూడా. అండ్ నా కోసం వేడివేడిగా ఉప్మా ప్లస్ కారపొడి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకే టిఫిన్ అంటూ కూడా పంపించారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా కానూర్ నుంచి తాతారావు గారు చందనకి వందనం అంటూ పంపించారు అనుకుంటున్నా అంటున్నారు, బట్ అదే కరెక్ట్ ఆన్సర్, సో మీకు కూడా వందనం. అండ్ నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి మీది. అండ్ అలాగే కిషోర్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ చేశారు, అలాగే గుడ్ మార్నింగ్. అలాగే నరేష్ గారు మెర్సీ విజయ ఫ్యామిలీ పంపించారనమాట మూసాపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే ఆకూరల గురించి మంచి విషయాలు చెప్పారు, పిల్లల బర్త్డేకి వెళ్లి పిల్లలకి ఒక చిన్న చెట్టు అండ్ అలాగే ఒక బుక్ గిఫ్ట్ గా ఇవ్వాలి అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ తో ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సో గుడ్ మార్నింగ్ మీకు కూడా. నిజమే ఈ అలవాటు పిల్లల నుంచి స్టార్ట్ అయితేనే అది కొంచెం కొంచెంగా పిల్లలు పెరిగినట్టు అది కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట, నిజంగా మంచి ఐడియా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి నందు పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని, అలాగే రవికుమార్ గారు ప్రసాదం పాడ నుంచి పంపించారు. ఓకే నేను అడిగింది టెన్నిస్ ప్లేయర్ కదా, బట్ చూస్తా మీరు అడిగినట్లుగా, ఓకేనా? అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విజయ్ అమృతరాజ్ అనమాట. సో అది విషయం. ఈ 2026 లో పద్మభూషణ్ అందుకున్న ఒక ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు అని అంటే విజయ్ అమృతరాజ్.

మరి ఈరోజు రీడే బుక్ డే కదా, మరి బుక్స్ చదువుతూ ఉంటాం కదా, చాలా రకాల బుక్స్. అయితే నేను ఇప్పుడు ఇదే బుక్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. మరి మనకి రకరకాల బుక్స్ ఉంటాయి, అందులో ఆంధ్ర మహాభాగవతం ఈ బుక్ మీకు అందరికీ తెలిసిందే కదా. మరి ఆంధ్ర మహాభాగవతంగా ప్రసిద్ధి చెందిన భాగవతాన్ని తెలుగులో రచించింది ఎవరు? ఆంధ్ర మహాభాగవతంగా ప్రసిద్ధి చెందిన భాగవతాన్ని తెలుగులో రచించిన ఆ రచయిత ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. మరి ఇప్పుడైతే మీకోసం 18 పేజెస్ నుంచి సాంగ్ వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్.

కేఆర్కే నుంచి సాంగ్ వినేశారు. మనం హర్వీలులో ఉన్నాం కదా, మరి నేను అడిగిన క్వశ్చన్, ఆంధ్ర మహాభాగవతాన్ని అలా భాగవతంగా మనకి ప్రసిద్ధి చెందిన భాగవతాన్ని తెలుగులో రచించిన కవి ఎవరు అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు అనేది. రామకుమారి గారు పంపించారు మార్కాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ హాయ్ చందన అంటున్నారు, మురళి గారు హాయ్ అండి. అండ్ క్వశ్చన్ కు ఆన్సర్ విజయ్ అమృతరాజు అంటూ ఇందాకటి దానికి మిర్యాలగూడ నుంచి మోహన్ గారు మెసేజ్ చేశారు, ఓకే. అండ్ అలాగే అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మూసాపేట నుంచి నరేష్ గారు ఫ్యామిలీ పంపించారనమాట. ద డేవిడ్ రాజా, ఓకే, ది డేవిడ్ రాజ్ అనే అతన కాని కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆనంద్పూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. కలమందల బాడి నుంచి కాసిం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ ఆర్జే గారు అంటూ మల్లీశ్వరరావు గారు సాంభవి గారు ఫ్యామిలీ కంకిపాడి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్. అలాగే కనకారావు గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ కానూరు నుంచి.

తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమరపాండ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ చందనాజీ నేనైతే కాదండి అంటూ ఆన్సర్ చేశారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే ఓకే.

నెక్స్ట్ ఇంకా నేను కావాలని, మీ అందరు కన్ఫ్యూజ్ అవ్వాలని ఈ 18 పేజెస్ మూవీలో పాట వినిపించాను. అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్. అలాగే మధుసూదన్ గారు పంపించారు పాపినేపాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ విజయలక్ష్మి గారు పదకొండు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పద్మస్థానరావు గారు శ్రీనమస్థానరావు గారు నమస్తే అంటున్నారు, నమస్తే అండి. అండ్ అలాగే ఓంకార్ గారు గౌరీ గారు రామనగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అంతే. అండ్ అలాగే వాసు గారు పంపించారు చనుమండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బంగారు తల్లి మీకు మీ తోబుట్టువులందరికీ బిలేటెడ్ రాఖీ శుభాకాంక్షలు అంటూ మీ అన్నయ్య అంటూ పంపించారు. అండ్ అలాగే కృష్ణ జన్మాష్టమి కూడా బిలేటెడ్ చెప్పేశారా, ఓకే థ్యాంక్ యూ అండి. మీ సోదరుడు అంటూ పంపించారు. ఎవరు పేరు పేరు నేను భారతం రాసిన వారిని అని అనుకున్నాను బంగారు తల్లి అంటున్నారు. ఓకే కరెక్ట్ కింద పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ మీ పేరు, మీ పేరు కావాలి నాకు ఇప్పుడు. ఓకే పెద్దాపురం నుంచి త్రిమూర్తులు గుప్తా గారు, ఓకే అండి కరెక్ట్ ఆన్సర్ మొత్తానికి. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ పంపించారు కడప నుంచి వినయ్ గారు. ఓకే పక్కన ఉన్న వర్డ్ ని తీసేయండి, అది మీ వరకే వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ మోహన్ గారు మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే హిందూపూర్ నుంచి పంపించారు అర్థం అవ్వట్లేదు అంటారా, ఓకే ఓకే. సో క్వశ్చన్ అయితే అర్థం కాలేదా, బట్ నేను చెక్ చేయిస్తానులేండి అది ప్రాబ్లం ఏంటనేది. టీచర్స్ కాలనీ నుంచి రంగాచార్య గారు మెసేజ్ చేశారు. అండ్ అలాగే సంస్కృతంలో రాసిన వారిని పేరు కూడా చెప్పండి అని అంటున్నారు, చెప్దాం చెప్దాం. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారా కాదు దిలీప్ గారు చిన్మయ కీర్తి అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో నాకైతే ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది మంగళగిరి నుంచి పెద్దమస్తానరావు గారు చిన్నమస్తానరావు గారు. సో ఆన్సర్ అని పెట్టండి సార్, ఓకేనా? దానికి ఆన్సర్ అని పెడితే నేను అది ఆన్సర్ కింద కన్సిడర్ చేస్తాను, లేదా కొంచెం గ్యాప్ ఇవ్వండి ఆన్సర్ పెట్టిన తర్వాత కొంత స్పేస్ లేదా ఒక చిన్న డాట్ సింబల్ అలా పెట్టి మీ పేరుని అయితే కంటిన్యూ చేయండి, ఓకేనా? అప్పుడు అది ఆన్సర్ అన్నాక అర్థమవుతుంది. సో అది విషయం. అండ్ గుడ్ మార్నింగ్ ఆర్జే చందన గారు టుడే అదరగొట్టారు అంటున్నారు, థ్యాంక్ యూ. కోడుమూరు నుంచి ఊర్మిళ గారు వీరేష్ గారు అనమాట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తున్నాను, మరి ఇంకొక ఆన్సరే ఉంది కాబట్టి. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అనంటే మన ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులో రచించిన కవి బమ్మెర పోతన అనమాట.

మరి ఇందాక నేను వినిపించిన పాటల్లో అయితే నన్నయ్య తిక్కన వీళ్ళైతే మీకు కనిపించారు కదా, మరి ఇందాక ఆ పాటని మీకు వినిపించి అట్లా జస్ట్ కన్ఫ్యూజ్ చేశాను. అండ్ ఇద్దరు కూడా పాపం కన్ఫ్యూజ్ అయిపోయారు. అసలు ఆన్సర్ ఏంటి అంటే, బొమ్మెర పోతన గారు మనకి ఆంధ్ర మహాభాగవతంగా ప్రసిద్ధి చెందిన భాగవతాన్ని మనకి తెలుగులో రాశారనమాట. మరి సంస్కృతంలో ఎవరు రాశారంటే వేదవ్యాసుడు. మరి అది విషయం, మరి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మన శరీరంలో రకరకాల అవయవాలు అయితే ఉంటాయి కదా, మరి అవయవాల సమూహమే మన శరీరం. మరి ఇందులో మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఒక అవయవం కూడా ఉంది, అది ఏంటి? మన శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే అవయవం అది ఏంటి, ఆ ఆర్గాన్ ఏంటి, మీకు తెలిస్తే 0866248814 కి ఆన్సర్ చేసేయండి. మరొక సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
1: కానీ నేను
0: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, హరవీల ప్రోగ్రామ్ లో అయితే మనం ఉన్నాం. మంచిగా అన్నయ్య పాటు వినేశారు కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు మన లిసనర్స్ అయితే. ఇంకా మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు. మన శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే అవయవం ఒకటి ఉంది, అదేంటి అని అడిగాను. మరి ఇన్సులిన్ కనుక కరెక్ట్ లెవెల్ లో ఉంటే మనకి ఈ డయాబెటిక్ సమస్యలు ఏవి రాకుండా ఉంటాయన్నమాట. మరి అది సంగతి, మరి ఆన్సర్స్ చూద్దామా. మరి మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటే ఎవరు పంపించారు, బమ్మీర పోతనా అంటూ ఇందాక దానికి ఆన్సర్ చేశారు జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు అయితే. అండ్ ఈ క్వశ్చన్ కి, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి అయితే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ మల్లీశ్వరరావు గారు, సాంభవి గారు ఫ్యామిలీ కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఓంకార్ గారు, గౌరీ గారు రామానగర్ నుంచి. అండ్ అలాగే విజయవాడ నుంచి వినయ్, చంద్ర, సీత అండ్ ఫ్యామిలీ పంపించు కాదు కాదు కాదు వినయ్ గారు పంపించారు, చందన, సీత, జయశ్రీ పంపించారా. ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పంపించారనమాట. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పెడ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా అనుకుంటున్నా అంటున్నారు నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి, కానీ అదే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కలమందలపాడు నుంచి ఖసీం గారు, ముద్దావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రామకుమారి గారు పంపించారు మార్కాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఐ రైట్ అంటూ వాసు గారు అడుగుతున్నారు, కరెక్ట్ అండి మీ ఆన్సర్ అయితే. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ కుస్మ గారు అంబటి నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస బెంగళూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దిలీప్, చిన్మయ, కీర్తి లక్ష్మీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే, సో బంగారు తల్లి అని అనగానే మీ పేరు గుర్తు చేసుకుంటా. ఓకేనా, ఈసారి నుంచి. సో ఎవరు పంపించారు, త్రిమూర్తులు గుప్తా గారు అనమాట, కరెక్ట్ ఆన్సర్ ని పంపించేశారు. నెక్స్ట్ ఇంకా రవీంద్రారెడ్డి గారు పంపించారు సర్వేపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ప్రత్యేకంగా బీటా కణాలు అని పిలువబడే ప్రత్యేక కణాల ద్వారా ఉత్పత్తి అవుతుంది అంటూ కూడా పంపించారు. ఓకే ఓకే, ఫైన్. అండ్ అలాగే రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ బ్లడ్ బ్లడ్ అవయవం కింద మారిపోయిందా, వీసీ మోహన్ గారు మిర్యాలగూడ నుంచి, బట్ ఇట్స్ ఓకే, కానీ ఆన్సర్ అవదు. అండ్ చక్కగా వాళ్ళ ఇంటి వరలక్ష్మీదేవిని నాకు అలంకారాన్ని పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, చాలా బాగుందండి అలంకారం అయితే. అండ్ ఆన్సర్ కూడా పంపించారు, కానీ పైన ఉన్నది ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టారు కదా, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ అలాగే ఎవరు పంపించారు, సో కరెక్ట్ ఆన్సర్ చేశారు ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు అనమాట. అండ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రంగాచార్యులు గారు ఇంతకీ ఇప్పుడు క్లియర్ గా ఉందా లేదా అని నాకు మళ్ళీ ఇంకొకసారి టైప్ చేసి పంపించండి. అండ్ నెక్స్ట్ నరేష్ గారు, మెర్సి విజయ్ గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ ఇందాక దానికి యాక్చువల్ గా. అండ్ అలాగే శ్రీకాకుళం నుంచి రమణమూర్తి గారు అనుకుంటున్నారు లివర్ అని, కాదు ఇంకా ఇంకొక అవయవం ఉంది అదేంటని అయితే చెప్తాను. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పంపించారు, ఇన్సులేషన్ కాదండి ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, మన శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే అవయవం ఏది అని అంటే ప్యాంక్రియాస్ అనమాట. సో మనకి ప్యాంక్రియాస్ ద్వారా సరైన మోతాదులో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటే మన శరీరంలో డయాబెటిక్ కణాలకి మనకి పెరగదల అనేది క్రమంగా ఉంటుందన్నమాట. అది మనల్ని కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ నుంచి. ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్ మారుతూ ఉంటుందో అప్పుడు డయాబెటిక్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఈ 2026 లో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఉంది కదా, మరి ఆ T20 వరల్డ్ కప్ ని గెలిచిన దేశం ఏది? ఈ 2026 లో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న దేశం ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. ఇప్పుడు ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

సాహం మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా హర్విల్లులో. లాస్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను, ఈ 2026 లో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ని గెలుచుకున్న దేశం ఏది అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ చేస్తున్నారు. స్టిల్ ఇంకా కొన్ని ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి, మరి చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు లేదు అనేది. అప్పల్ రాజు గారు పంపించారనమాట, హాయ్ చందన, ఉదయం నుంచి షో అదిరింది, బొమ్మ బ్లాక్ బస్టర్ దద్దరిల్లిపోయింది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆన్సర్ కూడా పంపించేశారు కదా. సో ఈ ఆన్సర్ ప్రేరణ ఇంకొక సినిమా పేరు కూడా ఉంది యాక్చువల్లీ, అదేంటో లాస్ట్ లో చెప్తాను. అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ చందన అంటూ నరేష్ గారు, మర్సి విజయ్ గారు, ముసప్

నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ కనకారావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ హాయ్ చందన ఒక సాంగ్ పాడండి అంటున్నారు మురళి గారు. తప్పకుండా ట్రై చేస్తాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. అండ్ బీవీనగర్ నుంచి పంపించారు రాజశేఖర్ గారు, ప్యాంక్రియాస్ అంటూ ఇందాక దానికి. అండ్ అలాగే రామకుమారి గారు పంపించారు మార్కాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయవాడ నుంచి నీరజ్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లీశ్వరరావు గారు, శాంభవి గారు కంకిపాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోరంకి నుంచి వీర రాఘవమ్మ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ అలాగే ఆస్ట్రేలియా అనుకుంటున్నారట, ఆస్ట్రేలియా యాక్చువల్లీ దేశం కాదేమో, ఖండం అవుతుంది కదా. సో శీను గారు ఐరాల నుంచి మెసేజ్ చేశారు, బట్ ఆలోచించండి మీరెక్కడున్నారో అదే ఆన్సర్ అవుతుంది, అది విషయం. అండ్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఆస్ట్రేలియా అనుకుంటున్నారు రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీనగర్ నుంచి. నేను యాక్చువల్లీ క్లూ ఇచ్చాను, మరి క్లూ మట్టి కనుక్కోండి మీరైతే. అండ్ టీచర్స్ కాలనీ నుంచి పంపించారు న్యూజిలాండ్ మేడం ప్రస్తుతం అని చెప్పి, ఓకే ప్రస్తుతం అయితే వినిపిస్తుందా, ఓకే థ్యాంక్ యూ. అండ్ విరాట్ నందన్ గారు కూడా పంపించారు నమస్తే అంటూ, బట్ ఆన్సర్ అయితే న్యూజిలాండ్ కాదు, అది విషయం. అండ్ అలాగే ఓంకార్ గారు, గౌరీ గారు రామానగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ కలమందల పాడి నుంచి కసిం గారు, ముద్దవాలి గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ బై చంద్రమ్మ అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్తో వాసు గారు చనువండి నుంచి, ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ అండి. అండ్ అలాగే విజయవాడ నుంచి కాదు, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, ఓకే దేనిపైన గెలుచుకుంది అనేది పంపించారా, ఓకే ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ కానూర్ నుంచి తాతారావు గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ దుర్గారావు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి గారు ఫ్యామిలీ పంపించారనమాట. మీ డయాబెటీస్ నుంచి ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్ మారుతూ ఉంటుందో అప్పుడు డయాబెటిక్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అంటూ పంపించారు. ఎస్ అదేనండి, నేను కూడా చెప్పాను. అండ్ థ్యాంక్ యూ మీరు కూడా షేర్ చేసినందుకు. అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు, ఏ స్టేడియం ఎక్కడ మ్యాచ్ అవన్నీ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అయితే. అండ్ ఉమ్మడి నుంచి జైనుదీన్ గారు, స్నేహభాను గారు, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ గారు పాపినేపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ నరేష్ గారు మెర్సీ విజయ మూసపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయమ్మ గారు పంపించారు పాల్వంచా నుంచి, పుష్ప మూవీయా కాదండి అస్సలు అవదు. అండ్ నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ మోహన్ గారు మిర్యాలగూడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే దిల్లీ చిన్మయ్య గారు అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీకాకుళం నుంచి రమణమూర్తి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బంగారు తల్లి అంటూ త్రిమూర్తులు గుప్తా గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సీను గారు ఐరాల్లో నుంచి, కరెక్ట్ ఆన్సర్. బీవీనగర్ నుంచి రాజశేఖర్ గారు, రాజు గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చంద్ర మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ పంపించారు హైదరాబాద్ నుంచి శ్వేత గారు, లక్ష్మి గారు, నిష్క గారు అండ్ ఫ్యామిలీ. అండ్ ప్రోగ్రామ్ అదరహో అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే షో మాత్రం సూపర్ అండి చందన అంటూ పంపించారు, నెల్లూరు నుంచి మేము వింటున్నాము, ఒక్కొక్క ఆర్జే వాయిస్ అసలు అతిరిపోయింది, ఆర్జేలు మాత్రం సూపర్ గా చేస్తున్నారు, మీ వాయిస్ మీ మాట్లాడే విధానం చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెల్లూరు యాసలో చెప్పాలంటే షో మాత్రం అదిరిపోయిందండి, నెల్లూరు చేపల పులుసు లాగా అంటున్నారు, మంచిదండి థ్యాంక్ యూ అండి. సో నేను నెల్లూరు యాసలో ఈసారి మీతో మాట్లాడి వినిపిస్తా అయితే, మీకోసం ప్రత్యేకంగా వెంకటరత్నం గారు, బ్రహ్మదేవ్ గారు ఇద్దరు కూడా పంపించారు, థ్యాంక్ యూ. ఇలానే వింటూ ఉండండి మా షోస్ అన్ని కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా చందన గారు మీరు ఎక్కడున్నారో అక్కడే అంటూ పంపించారు. సో నిజం మీరెక్కడ ఉన్నారు కూడా అప్పుడే అవుతుంది, అది విషయం. నెక్స్ట్ ఇంకా ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, మెర్సీ విజయ్ గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ టుడేస్ గుడ్ షో అంటూ పంపించారు ఎవరు, బాయ్ టేక్ కేర్ అంటూ కేవీ రమణ గారు శ్రీకాకుళం నుంచి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఆన్సర్ వినరా ఎవరు ఆన్సర్, యాక్చువల్లీ మీరు అందరూ ఎక్కడున్నారో ఆ ప్రదేశమే అనమాట, ఆ దేశమే. సో అది విషయం అర్థమైపోయింది కదా, అది మన ఇండియా, అది విషయం మన ఇండియా ఈ 2026 ఐసీసీ మెన్ T20 వరల్డ్ కప్ లో విజయాన్ని సాధించింది. సో న్యూజిలాండ్ ని ఓడించి మన భారత్ ఈ 2020 T20 వరల్డ్ కప్ ని మూడోసారి గెలుచుకుంది అనమాట, సూపర్ కదా, వావ్ వాటే ఇది మంచి ఈ గెలుపు అనేది వచ్చేసింది కదా మనకైతే. మరి అదే విషయం, మరి హరివిల్లు ప్రోగ్రామ్ అయితే ఎండింగ్ ఇచ్చేసాను ఇలాగా, మరి ఒక మంచి పాట కూడా వచ్చేస్తుంది పంతం మూవీ నుంచి. ఈ పాట వింటూ టాటా చెప్పేస్తున్నాను, మీ అందరినీ త్వరలోనే మళ్ళీ కలుస్తాను, అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్, నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న బ్యాలెట్ పత్రాల విధానానికి స్వస్తి పలికి ఇకపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వాడాలని నిర్ణయించింది. ఓటర్లకు తొలిసారిగా నోటా ఆప్షన్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం నూతన నిబంధనలతో కూడిన 3 కీలక జీవోలను జారీ చేసింది. నగరపాలక సంస్థలు, డిప్యూటీ మేయర్, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలో వైస్ చైర్మన్ ఒక్కొక్కరి చొప్పున ఎన్నికలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం కొత్తగా 15 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలతో కలిపి ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజా పరిషత్తుల సంఖ్యను 28కి పెంచింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితిపై ప్రతి నెలా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ యోజన, పీఎం రహత్ పథకాల వల్ల చిన్న మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోంది. ఆయుష్మాన్ భారత్ యోజన అనేది భారత ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏటా 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమాను అందించే పథకం. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబాలు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపానెల్డ్ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదురహిత చికిత్స పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు అనగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ప్రత్యేక కార్డుల ద్వారా 5 లక్షల బీమా అందుబాటులో ఉంది. అర్హులైన వారు pmjav.gov.in వెబ్సైట్లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో నమోదు చేసుకోవచ్చు. ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా ఏఈఆర్ఓ వద్ద హియరింగ్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో రాణించింది. చిరకాల ప్రతినిధి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. స్టూడియోలో సమయం చూస్తే 11:14 మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఉబేక హెడ్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు. విద్యురాజే చిన్నబాబు. అసలుకి ఎంతమందికండి బుల్లి తెర వెండి తెర మీద మనం నటించాలి, నటులు అవ్వాలి, హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని ఎంతమంది కలకంటారండి. సూపర్ కదా. ఎప్పటికీ కూడా ఎంతో ప్రావీణ్యం ఉండి స్కిల్స్ ఉండి నటన వచ్చిన మట్టిలో మాణిక్యాలు ఎంతమంది, ముళ్ళకంపలో మల్లె తీగలు ఎంతమంది ఉన్నారు కదా. కానీ ఆ సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళాలి అనేటటువంటి అంశం తెలియక అక్కడే ఆగిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటి రోజుల్లో, అంటే పూర్వపు రోజుల్లో, సినిమాలోకి వెళ్ళాలంటే ఆట కావాలి, పాట కావాలి, డాన్స్ కావాలి, మ్యూజిక్ నేర్చుకుని ఉండాలి. మరి అలనాటి తారలో ఒకరైనటువంటి జమున గారి గురించి మనం కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం ఈనాటి సినిమా కబుర్లో.

జమున గారు ఆగస్టు 30, 1932 జన్మించారండి. అసలు పేరు జానాభాయ్ అండి. తండ్రి నిప్పాని శ్రీనివాసరావు గారు, తల్లి కౌశల్యాదేవి. చిన్నతనంలోనే తల్లిగారి దగ్గర హార్మోనియం నేర్చుకున్నారు. సంగీతంతో పాటు డాన్సులు కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నారు జమున గారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల బాలికల పాఠశాలలో చదువుకున్నారు. ఆ రోజుల్లోనే జమునకు ఎన్నో నాటకాల్లో నటించిన అనుభవం కూడా ఉందండి. అలా జగ్గయ్యకి చెందినటువంటి, అంటే జగ్గయ్య గారికి చెందినటువంటి కెల్జీ రాజు పతనం అనే నాటకంలో ప్రవేశించారు జమున గారు. ఆ తర్వాత ఏం జరిగిందనే మొదట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు జమున గారు అండ్ పివి శ్రీనివాసరావు గారు ఆలపించిన పెళ్లి రోజు చిత్రం నుంచి ఈ పాట వింటూనే ఉండండి. వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబుర్లు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. అసలు ఆంధ్రుల అత్త అనగానే ఎవరు గుర్తొస్తారు? అదేనండి, సూర్యకాంతం గారు కదా. ఆ పాత్రకి, అత్త పాత్రకి సూర్యకాంతం గారు తప్పితే ఇంకెవరైనా ఒకవేళ ఆ రోల్ మోడల్ చేసినా గానీ అంతలా కూడా యాక్ట్ చేయలేరు. అదేవిధంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్యభామ అసలు అనగానే గుర్తొచ్చేది మన జమున గారి అన్నమాట. ఈ పాత్రకు సావిత్రి గారు ఇచ్చిన అంత ఇదిగా కూడా యాక్ట్ చేయలేకపోయారు అని నా అభిప్రాయం. మరైతే ఈ జమున గారు నటించినటువంటి సత్యభామ పాత్ర ఇప్పటికీ, అంటే సత్యభామలో ఉన్నటువంటి ఆ అహంకారం, రాణి మాలినీదేవిలో ఉన్నటువంటి ఆ ప్రదర్శన, ఆ సత్యభామ దర్పానికి, అన్నపూర్ణ సహనానికి, అరుంధతి ఓర్పుకు, కలెక్టర్ జానికి హుందోతనానికి, గౌరమ్మ చిలిపితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ జమున గారి అన్నమాట.

స్టూడియోలో సంబంధించిన 11:32 దాటి 27 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో నటి జమునా గారి గురించి కొన్ని విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. జమునా గారు మొదటి సినిమా పుట్టిల్లు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 100 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, కృష్ణ గారితో సహా పలువురు దిగ్గజ నటులతో జమునా గారు నటించారు. ఆర్ద్రతకు, అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు ప్రతీక నిలిచే జమున అభినయం నేటి తరం

కథానాయికలకు పాఠాలు. అందుకే పాత్ర ఏదైనా పరాకాయ ప్రవేశం చేయటం నటిగా జమునా గారి ప్రత్యేకత. వీరి గురించి మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. వింటుండి వినండి వివిధ భారతి ఎఫ్ఎం.

పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం వాళ్ళు ఇచ్చిన పాట విన్నారు. సినిమా కబుర్లు వింటున్నారు. వీతీవ్ర ఆర్జే చినబాబు సినిమా కబుర్ల కార్యక్రమంలో నటి జమున గారి జీవిత విశేషాలను కొన్నింటిని తెలుసుకుంటున్నారు. తెలుగు తమిళ కన్నడ భాషల్లో మొత్తం కలిపి 198 సినిమాలలో నటించారు జమున గారు. ఇక 1967 హిందీలో చేసినటువంటి మిలన్ సినిమాకు, 1964 విడుదలైన మోగమనసుల సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి క్లాసిక్ చిత్రాలతో పాటు జమున పోషించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో జమున గారు పోషించినటువంటి సత్యభామ పాత్ర ద్వారా తెలుగు వెండి తెర సత్యభామగా జమున గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. చెట్ల మాట్లాడుకుందాం. అందుకంటే ముందు రాక్షసుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట వింటుండేమంటే వివిధ భారతి FM 101.3 MHz సినిమా కబుర్లు వింటున్నారు. వీతీవ్ర ఆర్జే చిన్నబాబు.

గంటల సమయం చూస్తే 11:50 దాటి 35 సెకండ్లు. కబుర్లు వింటున్నారు విత్యురాజ్జి చిన్నబాబు. ఆల్రెడీ చెప్పేశాను కదా, శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో జమునా గారు పోషించిన సత్యభామ పాత్ర ద్వారా తెలుగు వెండి తెర సత్యభామగా జమునా గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. వీరి చూపిన అభినయం, పొగరు, హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు సినీ చరిత్రలో సత్యభామ అనగానే జమునా గారు గుర్తుకు వస్తారు. కళారంగానికి జమునా గారు చేసిన సేవకు గాను పలు పురస్కారాలు కూడా అందుకున్నారు మన జమునా గారు. వీటిని వినండి వివిధ భారతి FM 101.3.

వీడి దొంగ ఈ చిత్రానికి కలిసి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు వేసిన పాట సిరివేనెల గీతానికి ఇళయరాజా సంగీతం.

సీనియర్స్ నుంచి జూనియర్స్ ఎన్నో నేర్చుకుంటారు కదా. ఎస్, అనుభవ పాఠాలే మనకు పాఠాలుగా ఎన్నో అంశాలను నేర్పుతాయి. అంటే మనం అనుభవం ద్వారా నేర్చుకునేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. సీనియర్స్ నుంచి చాలా నేర్చుకుంటారు. ఆర్ద్రతకు, అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచే జమునా గారి అభినయం నేటి తరం కథానాయకులకు పాఠాలు. అందుకే పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయటం నటిగా జమునా గారి ప్రత్యేకత.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. దేశంలోని న్యాయ వ్యవస్థలో కీలక నియామకాలు జరిగాయి. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల మేరకు 8 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాల వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భేదాభిప్రాయాన్ని ఆరోగ్యకరమైన రీతిలో వ్యక్తీకరించే సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల ప్రధాన న్యాయమూర్తుల వేదిక సమావేశంలో 2 రోజు జరిగిన ప్రతినిధి బృందాల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ న్యాయాన్ని సమయానికి అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్సీవీ పొగాకు మార్కెట్లో పరిస్థితులు మెరుగవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రికి అచ్చెన్నాయుడు అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, పొగాకు వేలం కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఈరోజు 98 మందికి 62 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవాలకు సిద్దమైంది. రేపు జరిగే ఈ కార్యక్రమానికి పూర్వ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుతో పాటు ముఖ్య అతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో యువకులు గల్లంతుపై మంత్రి గుట్టిపాటి రవి ఆరా తీశారు. ఎస్పీ అధికారులతో మాట్లాడారు. యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గత 2 రోజుల నుంచి డ్రోన్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టినట్లు మంత్రికి అధికారులు తెలిపారు. ఫీడర్ కెనాల్ వెంట పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల కింద మొత్తం 419.30 కోట్లతో అరకు, అరసవల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల పనులకు ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ప్రజావేదిక వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ఈ నెల 7-8-9 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు తెలిపారు. ప్రజాప్రతినిధుల శిక్షణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. వారాంతపు సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
3: Vintanaru Vivid Bharati FM 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా యువతకు పిలుపునిస్తూ ప్రపంచాన్ని నడిపించే స్థాయి కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించి మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని కోరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదని ఆయన ప్రశ్నించారు.
1: హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై. అగర్ భారతీయ దునియా కి టాప్ కంపెనీయో కో లీడ్ కర్ రహే హై తో భారతీయో కి బనాయి కంపెనీయా దునియా కో క్యో లీడ్ నా కరే.
0: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తొలి ఐ బ్రిక్స్ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో 500 మందికి పైగా దిగ్గజ ఇన్వెస్టర్లు, ఆర్థిక మంత్రులు, వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ద్వారా 21 బ్రిక్స్ సభ్య దేశాలు భాగస్వామ్య దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఇంధన, డిజిటల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా పరస్పర సరిహద్దు పెట్టుబడులు, నాన్ డాలర్ చెల్లింపులు, భారత్కు చెందిన యూపీఐ, బ్రెజిల్కు చెందిన పిక్స్ వంటి ఫాస్ట్ పేమెంట్ సిస్టంలను అనుసంధానించడం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వినియోగంపై వీరు చర్చిస్తారు. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12-13 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 18వ బ్రిక్స్ అధినేతల సదస్సు జరుగుతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో, మానవత్వమే ప్రథమం అనే భావనతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ను ప్రారంభించి

రాష్ట కోర్ కమిటీతో సమాపేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమాపేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి

పార్కును సందర్శిస్తారు. అలాగే లక్సెంబర్గ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల సంస్థ ఎస్ఈఎస్ నూతన క్యాంపస్ ను ప్రారంభిస్తారు. బుధవారం తెల్లవారుజామున ఆయన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్టపతి భవన్ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. డాక్టర్ శర్మ రాజ్యసభ పదవీ కాలం నవంబర్ 25తో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 8, 2017 నుండి అండమాన్ నికోబార్ దీవుల ఎల్జీగా సేవలందిస్తున్న అడ్మిరల్ డీకే జోషి రిటైర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సోంలోని గౌహటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి కూడా హాజరవుతారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో గిరిడీలోని మెర్సీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో గిరిడీతో పాటు జార్ఖండ్ రాష్ట వ్యాప్తంగా తీవ్ర సంతాప ఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుదివ్య కుమార్ సోను మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. జార్ఖండ్ గుర్తింపు, హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో 26 ఆగస్టున మంచు ప్రమాదం కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1344కు చేరగా దాదాపు 5000 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 13100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నువాకోట్ జిల్లాలో 10 రోజుల పాటు బురద శకలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. మృతదేహాలను గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారడంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 222 మంది మహిళలు, 355 మంది పురుషులు, 453 మంది మృతదేహాల గుర్తింపు చిహ్నాలను సేకరించి భద్రపరిచారు. గుర్తింపు కోసం 1270 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉత్తర మధ్య నేపాల్ వ్యాప్తంగా ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి భారత్, చైనా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ప్రపంచ 5వ ర్యాంక్ జోడీ అయిన సాత్విక్ చిరాగ్ సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నూర్ మహమ్మద్ అజ్రీన్ అయూబ్ టాన్ వి కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్లో తమ 2వ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆసియా గేమ్స్ ఛాంపియన్లు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:50 జరిగే ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన హేజీ టింగ్, రెన్ జియాంగ్ యూ జోడీతో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ
భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

బాధ. వంశీ చిత్రానికి ఉదిత్ నారాయణ, సుజాత ఆలి బిజినెస్ సిరివెనల గీతం విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12:45 దాటి 27 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి FM 101.3 MHz పై. మీకు తెలుసు వింటున్నారు విద్యురాజి చిన్నబాబు. మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా వస్తువు బ్యాలెన్స్ తప్పో లేకపోతే దానంతరకు అదే పడిపోతే ట్రింగ్ అనే మూత వస్తుంది. మా అప్పుడే కొంచెం భయంగానే ఉంది. వస్తువు కదలదు, బట్ ఎవరైనా కదిలిస్తేనే కదులుతుంది. అలాంటి వస్తువు కింద పడింది, సౌండ్ వచ్చింది అనగానే కాస్త భయం వేస్తుంది. ఎవరి ప్రమేయం లేకుండానే రాళ్లు వాటంతటవే కదులుతాయట. మీరిన్నది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఎండిపోయిన సరస్సులు తమంతట తామే ఒకచోటి నుండి మరో చోటికి కదులుతాయట. అంటే మనుషులు జంతువులు సాయం లేకుండానే అవే రాళ్ళండి. కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఎండిపోయిన సరస్సులో ఇది జరుగుతుంది. కనీసం ఏదైనా జంతువు మనుషులు ఎవరో ఒకళ్ళు ఇచ్చి కదిలిస్తే ఏం కదులుతుంది కదా. అలాంటిది ఎవరి ప్రమేయం లేకుండా ఎందుకు ఇలా కదులుతున్నాయి, అదొక మిస్టరీ. రాళ్లు కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తాయట. ఈ రాళ్లు కదులుతూ ఉన్నప్పుడు రాళ్ల వెనుక ఒక మార్గాన్ని వదులుతూ వెళతాయట. మనం ఇసుకలో నడిచేటప్పుడు మన కాలిముద్రలు కనిపిస్తాయి కదా, అలానే ఈ రాళ్లు కూడా తన ఒక ప్రాంతం నుంచి ఒక ప్రదేశం నుంచి మెల్లమెల్లగా కదులుతున్నప్పుడు వాటి ముద్రలు ఉంటాయి కదా దారిలాగా, అది వదిలేస్తూ వెళతాయట.

ఇది వినటానికి ఒక విచిత్రంగానే ఉంది, కానీ ఇది ఒక అంత చిక్కని మిస్టరీగా ఉందండి. మరికొన్ని ముచ్చట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు కవరాక్షుడు చిత్రానికి హేమచంద్ర గీత మాధురి ఆలపించిన గీతం వినిద్దాం. వింటున్నామండి వివిధ భారతి FM 101.3 MHz పై. మీకు తెలుసు, వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

మీకు తెలిసిన ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం ఉన్నదని మీకు తెలుసా? అవునండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం ఉన్నది. ఈ విషయం, ఈ మైదానం ఒక భారీ అద్దంలా మారి ఆకాశంలో తన ప్రతిబింబాన్ని ఇది మనకు చూపిస్తూ ఉంటుంది. నిజానికి మనం అద్దం ఇక్కడ కింద పెట్టినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు అలా ప్రతిబింబిస్తూ ఉంటాయి కదా, అలానే ఈ అతిపెద్ద ఉప్పు మైదానం మనకు అద్దంలా కనిపిస్తుంది. అంటే ఆకాశం కూడా మనకు కింద కనిపిస్తున్నట్లు ఉంది. ఇది బొలీవియాలో ఉందండి, భలే వింతగా ఉంది కదా. ఇప్పుడైతే అల్లుడా మాజా చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిలిచిన వీటిని గీతం వీటిని వింటండి. వివిధ భారతి FM 2.3 MHz పై మీకు తెలుసా వింటున్నారు. ఇది చివరి పాట.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాంలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల కింద మొత్తం 419.30 కోట్లతో అరకు, అరసవల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల పనులకు రాష్ట ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకూరులో ఈరోజు 98 మందికి 62 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. ఎఫ్సీవీ పొగాకు మార్కెట్లో పరిస్థితులు మెరుగవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కేచినాయుడు అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పొగాకు వేలం కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్ నియమితులయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొరతతో ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు వినియోగించాలని రాష్ట ఎన్నికల సంఘం భావిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 35 కోట్లు కేటాయించి 370 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల్లో పాడైన 340 ఫిల్టర్ బెడ్లను పునరుద్దరించేలా చేశారు. దీంతో 25 లక్షల మందికి నాణ్యమైన తాగునీరు అందుతుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్టాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ నియమించిన సమన్వయ కమిటీ రేపు ఢిల్లీలో సమావేశం కానుంది. దీనికి ఏపీ నుంచి 4 ఎజెండా అంశాలను రాష్ట జలవనరుల శాఖ ప్రతిపాదించి కమిటీ చైర్మన్ కు సమర్పించింది. జనవరి 2న జరిగిన ఈ కమిటీ మొదటి సమావేశంలో కీలక చర్చలేవీ లేకుండానే వాయిదా పడటంతో ఈ నెల 7న ఢిల్లీలో కమిటీ సమావేశం జరగనుంది. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాలు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఆలయ శిఖరం. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసి శిలాలు పిసిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చేస్తే 1:07 దాటి 10 సెకన్లు. మీరంతా అర్చన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై. మరి ఈ సమయంలో ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వాతావరణంలో అనేక మార్పులు చేర్పులు వచ్చేస్తున్నాయండి. అసలు వర్షాకాలంలో ఎండలు పడుతున్నాయి, ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, ఇలాంటి మార్పులు చేర్పులు అనేవి వస్తున్నాయి. సరే, ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీజనల్ గా అనేక వ్యాధులు వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు వర్షాకాలంలో మరి కలుషిత నీరు, దోమలు, ఈ వ్యాపింపచేసేటటువంటి వ్యాధులు, గాలి ద్వారాగా వ్యాపింపచేసేటటువంటి వ్యాధులు ఎన్నో ఉన్నాయి. ఈ సీజనల్ వ్యాధులు, ఈ సీజనల్ డిసీజెస్ గురించి ఏ విధంగా అవగాహన కలిగి ఉండాలని స్త్రీలు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇల్లు చూడు, ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలిని చూడు అంటారు. ఇంట్లో అందరి అవసరాలు తీర్చేది అమ్మ. వంట, వార్పు, వీటితో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించి ఏమైనా రుగ్మతలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అంతేకాకుండా ఇల్లు, ఇంటి పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అనే పూర్తి అవగాహన ప్రతి మహిళ కలిగి ఉండాలండి. మరి ముఖ్యంగా సీజనల్ వ్యాధులు, ఈ కాలంలో దోమల ద్వారా, కలుషిత నీరు ద్వారా, గాలి ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులు అనేక రకాలుగా ఉన్నాయి. అసలు ఆ వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయి,

వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక పాట అయితే విందాం, మాస్టర్ ఆర్ చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్. హరిహరన్ సుజాత ఆలపించిన చంద్రబోస్ గీతం.

మన శరీరంలో ఎక్కువ భాగం ఉండేది నీరు. నీరు కలుషితం అవ్వకుండా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ కలుషిత నీరు త్రాగడం వలన అనేక రకాల ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల ద్వారా వ్యాధులనేవి వ్యాపిస్తూ ఉంటాయి. మనం త్రాగేటటువంటి నీరు చాలా పరిశుభ్రంగా ఉండాలి. మరి కలుషితమైతే కలరా, టైఫాయిడ్, హెపటైటిస్, డయేరియా, అమీబియాసిస్ అంటే మొదలగు వ్యాధులనేవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కలరా వ్యాధి అండి విబ్రియో కలర్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కలుషిత నీరు త్రాగడం వల్ల ఇది వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. తీవ్రమైన విరేచనాలు మరియు వాంతులు కూడా ఉంటాయి. దీనివల్ల శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోతుంది, ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. కాబట్టి నీరు కలుషితం అవ్వకుండా చాలా శుభ్రమైన నీటిని మనం త్రాగాలి. టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. ఈ వ్యాధి సోకినప్పుడు తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు బాగా కనిపిస్తాయి. కలుషిత నీటిలో వైరస్ల వల్ల కాలేయం వాపుకు గురవుతుంది. దీనివల్ల చర్మం, కళ్ళు పసుపు రంగులో మారుతూ ఉంటాయి. అంటే మీకు అర్థమైపోయింది కదా, కామెర్లు, ఆకలి లేకపోవటం, తీవ్రమైన అలసట వంటివి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి కలుషిత నీరుకు చాలా దూరంగా ఉండాలి. ఇక నీటిలో పరాన్నజీవుల వల్ల వచ్చేటటువంటి వ్యాధి అమీబియాసిస్ కదా. దీనివల్ల తీవ్రమైన కడుపు నొప్పి, జిగటు విరోచనాలు, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. మరి కలుషిత నీటి వలన వచ్చేటటువంటి వ్యాధుల గురించి తెలుసుకుందాం. మరి నివారణ ఎలా అండి, మరి వాటికి టిప్స్ ఏమిటనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఖుషి చిత్రం నుంచి ఒక పాట విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు వి తీవ్ర ఆర్జే చిన్నబాబు.

0: స్టూడెంట్ల సమయం చూస్తే 1 గంట 20 నిమిషాలు కావస్తుంది కదా. ఈ పాట మనం ప్రాంతీయ వార్తల తర్వాత విందాము.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. రాష్టంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో కారణంగా రాష్టవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 98 మందికి 62 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు 27 నెలల్లో 16.94 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులు అందజేశామన్నారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొంటూ
1: 2 నెలల్లోనే దగ్గర దగ్గర 17 కోట్ల రూపాయలు ఒక సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇచ్చామనంటే మీ ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 92 మందికి 62 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ 2 ఏళ్లలోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది.
0: రాష్టంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొగాకు వేలం ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 4వ తేదీ నాటికి 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత సీజన్కు అనుమతించబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా ఉత్పత్తి అంచనా సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందన్నారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు ఉదయం ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్లో సౌకర్యాల గురించి ప్రయాణికులను ఆరా తీశారు. ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ
2: కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మనకు ఏ రకంగా రాష్ట్రానికి సహకరిస్తుందో అదేవిధంగా ఈ రోజు నిడదవోలు జంక్షన్ లో మన ఎల్టీటీ ఇంజిన్ ముందుకెళ్లినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే రకమైన కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇప్పటికే జన్మభూమి విషయంలో కూడా ఎంపీ గారు పైన జీఎం గారితో మాట్లాడడం జరిగింది.
0: దసరా ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు.

0: శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి మహామండపంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సమీక్షా సమాపేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ క్యూ లైన్లలో భక్తులకు తాగునీరు, పాలు, బిస్కెట్లు, అన్నప్రసాదం ఎప్పటికప్పుడు అందేలా చూడాలని, రద్దీ నియంత్రణకు అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనులకు న్యాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను స్వామివారి అనుగ్రహంతో పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ,
1: ట్రైబల్ బిడ్డలకు అంతా మంచి జరగాలని, అలాగే ఈ దేవుని సన్నిధిలో ఉన్న ప్రమోషన్ మ్యాటర్లో అయినా కొన్ని న్యూ రిక్రూట్మెంట్ అయినా ఉండొచ్చు, చాలా వరకు అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు కూడా కొంచెం పర్మనెంట్ చేసేటట్టు కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వాలని, కొంతమందికి కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి కానీ అవన్నీ దేవుడి సన్నిధిలో వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటా.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థాన అభివృద్ది పనులకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖ నిధులు కోటి రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. దేవాలయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. పంట సాగు ప్రారంభం నుండి కోత అనంతరం వరకు వివిధ దశల్లో సంభవించే నష్టాలకు ఈ పథకం కింద బీమా రక్షణ కల్పిస్తోంది. రైతులు స్వల్ప ప్రీమియం చెల్లించగా మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భరిస్తున్నాయి. పంట నష్టం జరిగినప్పుడు అర్హులైన రైతులకు పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. కృష్ణా జిల్లా గరాలదిబ్బ గ్రామానికి చెందిన రైతు గజేంద్రరావు పంటల బీమా గురించి తన అనుభవాన్ని ఆకాశవాణికి వివరిస్తూ,
2: చిలిపట్నంలో నేను ఒక 5 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను లోన్ తీసుకుంటున్నానండి. అలాగే లోన్ తీసుకున్నప్పుడే ఇన్సూరెన్స్ కూడా కట్టడం, అనుకోని విపత్తులు అనేక రకాలుగా వస్తున్నాయి. ఇప్పటి వచ్చిన రైతుగా నా మనోధైర్యాన్ని కాపాడటానికి ఫసల్ బీమా యోజన చాలా అండగా ఉంటుంది. అలాగే ఏ టైంలో ఏ ఎరువులు వేయాలి, ఏం చేయాలి అనేటువంటివి కూడా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వ్యవసాయ శాఖ యొక్క అనుబంధంతో మేము వ్యవసాయం చేయగలుగుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజన తీసుకొచ్చి మా రైతులందరూ కూడా అండదండగా ఉన్నందుకు ప్రధానమంత్రి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు ప్రత్యేక సంకల్పాన్ని పఠించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం నారాయణ్ పేర్కొన్నారు. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. రాష్టంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్

అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

కూడా మంట విపరీతమైన కొంచెం నొప్పిగానే ఉంటుంది, అసలు నిద్ర అనేది పట్టదు. దోమల ద్వారా కూడా వ్యాధులు వ్యాపింపబడతాయనే విషయం తెలుసా? ప్రమాదకరమైనటువంటి వ్యాధులు కూడా ఉన్నాయండి. ప్రతి ఏటా లక్షలాది మంది ఈ వ్యాధులు బాధపడుతున్నారు కదా. ఆడనాపిల్స్ దోమ వల్ల మలేరియా అనేది వస్తుంది. ఎడిస్ అంటే ఈజిప్ట్పై దోమలు కూడా, ఈ దోమలు సాధారణంగా ఎలాంటి డెంగ్యూ జ్వరాన్ని, చికెన్గున్యా జ్వరాన్ని, జీకా వైరస్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు, ఎల్లో ఫీవర్ మొదలగు వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆడ అనాపిల్స్ దోమలన వచ్చేటటువంటి వ్యాధులు ఏమిటంటే, ఈ సాధారణంగా పల్లి కూడా కొడతాయండి, నిల్వ ఉన్న నీటిలో ఇవి పెరుగుతూ ఉంటాయి. డెంగ్యూ జ్వరం అండి, ఇది దోమల ద్వారాగా వ్యాపించేటటువంటి వ్యాధి, వైరల్ ఇన్ఫెక్షన్. దీనివల్ల రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా పడిపోతాయి. ఇక లక్షణాల విషయానికి వస్తే, హఠాత్తుగా తీవ్రమైన జ్వరం రావడం, కళ్ళు వెనుక బాగా నొప్పి, కీళ్ళు మరియు కండ్లను నొప్పులుగా ఉంటాయండి, ఒంటిపై దద్దులు కూడా వస్తాయి. ఇక చికెన్ గున్యా, అమ్మా ఇది కూడా వైరస్ ద్వారానే వ్యాపిస్తుందండి. ఇక తీవ్రమైన కీళ్ళ నొప్పులు, కొన్నిసార్లు ఈ నొప్పులు నెలల తరబడి కూడా ఉంటాయి, జ్వరం అలసట కూడా ఉంటుంది. జీకా వైరస్ వల్ల గర్భవతులు ఈ వైరస్ చూసినట్లయితే వాళ్ళకి పిల్లల మీద ఎదుగుదల దెబ్బతింటుందండి. ఎల్లో ఫీవర్ గురించి చూస్తే, చర్మం కళ్ళు పసుపు రంగులకు మారడం దీని ప్రధాన లక్షణం అండి. ఏంటంటే మెదడు బాంబు వ్యాధి, ఇది నేరుగా కేంద్ర నరాల వ్యవస్థపైనే ప్రభావం చూపుతుంది. ఎక్కువగా 2 నుంచి 14 లోపు పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. దోమల ద్వారా వచ్చే భయంకరమైనది ఫైలేరియా, బోదకాలు, ఒక రకమైన పురుగులు శోషర స్నానాలు తినడం వల్ల వస్తుందండి. చాలా బాధపడుతూ ఉంటారు కదా నడవడానికైన వాళ్ళు, వాళ్ళ కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. మరి దోమల ద్వారా ఇలాంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి కదా, వీటి నివారణ ఏమిటనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక పాట అయితే విందాం, నాట్ రఫ్, ఈ చిత్రం నుంచి.

ధీర వింటున్నారు విద్యురా జయించిన బాబు. ధీర కార్యక్రమంలో సీజనల్ గా వస్తున్నటువంటి వ్యాధులు, ఆ వ్యాధులు ఎలా వస్తాయి, నివారణ ఉపాయాలు ఏమిటనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దోమల ద్వారా వచ్చినటువంటి వ్యాధుల గురించి తెలుసుకున్నాం కదా, మరి వీటి నివారణ ఏమిటి? ఇళ్ళు ఇళ్ల పరిస ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలండి. అంటే పూల కుండీలు, పాత టైర్లు, ఎయిర్ కూలర్లో నీరు నిల్వ ఉండకుండా ముఖ్యంగా చూసుకోవాలి. రాత్రిపూట పడుకునే ముందు దోమతెరలు బాగా వాడుకోవాలి. ఇవి వాడటం వలన దోమలనేవి మనం కొట్టవు. అసలు మనం ధరించారనుకోండి, పూర్తిగా కప్పించే బట్టలు అంటే కాళ్ళు చేతులు పూర్తిగా కప్పబడేలా ఉండే దుస్తులను మనం ధరించాలి. అప్పుడు మనకు దోమలు కొట్టవు కదా.

అంటే సీజనల్గా వస్తున్న వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఎవరికైనా సరే తీవ్రమైన జ్వరం, చలి లేదా కీళ్ళ నొప్పులు ఉంటే సొంత వైద్యం చేసుకోవద్దండి, వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. నీరు ద్వారా, దోమల ద్వారా వచ్చే వ్యాధులు నివారణ ఉపాయాల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి గాలి ద్వారా ఏ వ్యాధులు వస్తాయి, నివారణ చర్యలు ఏమిటి అనే అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. అంతకంటే ముందు గోలి మార్చడం ఒక పాట విన్నాం, వింటుండేవాళ్ళండి వివిధ భారతీయ 2.3 ధీరా విధుర చిన్న బాబు.

పరిశుద్ధ నీరు ద్వారాగా దోమల ద్వారాగా వ్యాపించే వ్యాధుల గురించి మనం తెలుసుకున్న నివారణ ఉపాయాలు కూడా మాట్లాడుకున్నాం. మరి గాలి ద్వారా ఈ గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటి?

మరి ఈ వ్యాధులు ఏమిటి, నివారణ చర్యల గురించి మనం మాట్లాడుకుందాం. అంటే రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు నోటి నుండి వచ్చే శ్వాసకోశ తుంపర్లు గాలిలో కలిసి ఇతరులకు వ్యాపిస్తాయి. అందుకని గాలి ద్వారాగా వ్యాపించే వ్యాధులను చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ సాధారణ జలుబు, చికెన్ ఫాక్స్, తట్టు ఇలాంటివి, ఇవన్నీ కూడా గాలి ద్వారానే వైరస్ ఇన్ఫెక్షన్ అనేవి వస్తాయి. ఇక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చేసి క్షయ డిప్తీరియా, గొంతు వ్యాప్తి వ్యాధి అనమాట, కోరిత దగ్గు మొదలుకున్నవి, ఇవి కూడా గాలి ద్వారాగా వ్యాపించే వ్యాధులు.

0: ఈ వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి ఏం చేయాలి? తరచుగా చేతులు కడుక్కుంటూ ఉండాలి. బహిరంగ ప్రదేశం తిరిగినప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు తర్వాత చేతులు సబ్బు నీటితో కనీసం 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. కలుషితమైన చేతులతో ముఖాన్ని, కళ్ళు, ముక్కు మరియు నోటిని పదే పదే తాకడం మానేయాలి. దగ్గు వచ్చినప్పుడు, తుమ్ము వచ్చినప్పుడు నోటి దగ్గర రుమాలు కనిపించిన క్లాత్ కానీ పెట్టుకొని దగ్గరాలి. ఒకవేళ అందుబాటులో లేకపోతే చేతులకు బదులుగా మోచేతిని అడ్డు పెట్టుకుంటే ఇంకా మంచిది. మరి ముఖ్యంగా గాలి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు మాస్క్ ధరించడం అన్ని విధాలా శ్రేయస్కరం. రద్దీగా ఉండే ప్రదేశాలు, ఆసుపత్రులు లేదా మిగతా ప్రాంతాలలో గాలి వెలుతురు తక్కువగా ఉండే ప్రాంతాలలో ఉన్నప్పుడు మనం మాస్క్ అనేది ధరించడం చాలా మంచిదండి. ఈ క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ అనేవి మన లోపలికి వెళ్ళవు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు కనీసం 6 అడుగులు దూరం పాటించడం చాలా మంచిది. అనారోగ్యం కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా మంచిదండి. సొంతగా వైద్యం చేసుకోవడం అసలు పనికిరాదు. పౌష్టిక ఆహారం తీసుకోవాలి. విటమిన్ సి, జింక్ మరియు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేటువంటి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పౌష్టిక సిట్రస్ పండ్లు, ఆకుకూరలు, బాదం, పసుపు, వెల్లుల్లి మొదలు తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాటానికి సహాయపడుతుంది. ఇది ఈనాటి ధీరా. మీకు అందరికీ నచ్చింది, ఉపయోగకరమైన విషయాలు కూడా తెలుసుకున్నారని నేనైతే ఆశిస్తున్నాను.
1: వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్. మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.

0: కాసేపు ఉండొచ్చు కదా.
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమి ఇస్తారండి?
0: నేను మీతో పాటు వివిధ వారికి వింటాను అమ్మాయి గారు.
1: వినడమేనా, సందడి సందడి ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తారా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బు సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయి, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

ఇప్పుడు సమయం చూస్తే 2 గంటల 2 నిమిషాలు దాటి 17 సెకండ్లు. గ్యాంగ్ లీడర్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన భువనచంద్ర గీతం వింటారు. సంగీతం బప్పిలహరి.

0: Sally, Sally, Sally, Sally, Sally, Sally.
1: ఘరాన దొంగ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నాన్లే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: స్టూడియో సమయం చూస్తే 2:31 దాటి 18 సెకండ్లు. సాందని సాందని ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. సందేశ సంగతిలో నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపించాలంటే 8662414 నంబర్కు వాట్సాప్ చేయాలి. పేడనా జోగానందరావు కాలనీ చప్పల రాజు గారు, హాయ్ చిరబాబు వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఇక ఈ పూట నా భోజనం కట్టు, మీరేసేటటువంటి ఆ పాటలకి నేను డాన్స్ చేస్తాను. సినిమా కబుర్లో జమునా గారి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు, ఇక సందరి సందరిలో నువ్వు ప్లే చేసే పాటలకి డాన్స్ చేయడమే నా పని సాయంత్రం వరకు అంటున్నారు. అవునా, బాగా చేయండి డాన్స్. వెల్కమ్ టు సందరి సందరి సందరి గురించి ఒకే ఒక్కడు, ఓకే రెడీ, వెల్కమ్. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ చిన్నబాబు గారు, స్మాల్ బాయ్ కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు వెల్కమ్ అండి. సందరి సందరికి నరేష్ మెరసి, రోజా శిరీష ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ సొక్కుబాయ్, బాగున్నారా సార్ అంటున్నారు. బాగున్నారండి, మీరెలా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చాలా రోజుల తర్వాత బాగున్నారా? సూపర్ హిట్ సాంగ్స్ తో మొదలై సందరి సందరికి స్వాగతం, సుస్వాగతం. రామళ్ళకోట నుంచి అబ్దుల్, దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ ఎవరు? దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు. వెల్కమ్ టు సాదరి సందరి జూనియర్ సాయి కుమార్, చిన్నబాబు గారు అంటున్నారు దస్తగిరి సంధ్య, వెల్కమ్. నెక్స్ట్ చిన్నబాబు గారు స్వాగతం. ఓకే, వేటపురం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సందరి సందరికి స్వాగతం పలుకుతున్నారు. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, సందరి సందరికి స్వాగతం. నెక్స్ట్ హాయ్, బాగున్నారా? విజయలక్ష్మి, విజయవాడ, చాలా బాగున్నారండి, మీరెలా ఉన్నారు? నెక్స్ట్ నా పేరు డి సూర్యబాబు. ఎస్, ఓకే, వారి సతీమణి గారి పేరు కళ్యాణి అట, కామేశ్వరిపేట నుంచి పంపించారు. శ్రీకాకుళం, హాయ్ సార్ అంటున్నారు. హాయ్ అండి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించారండి, దేవరపల్లి నుంచి. గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, ముత్యబాయి, హాయ్ అండి. నెక్స్ట్ హాయ్ అంటున్నారు నూతనంగా వస్తున్న శ్రోత. పేరైతే పంపించలేదేమిటి, ఎవరండి మీ పేరు? బాలరంగాట అని పేరు. హాయ్ అంటున్నారు. హాయ్ అండి, వివిధ భారతికి స్వాగతం, సుస్వాగతం అండి. గడ్డ వంకయ్య గారు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, హాయ్ అంటున్నారు. హాయ్ అండి, సందరి సందరికి స్వాగతం. హాయ్ చిన్నబాబు గారు, వెల్కమ్ టు సందరి సందరి. శివ మస్సాన్ గుంటూరు నుంచి, హాయ్ అండి. కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి పంపించారు. రామ కార్తిక్, వెన్నెలవల్లి అనురాధ, మదన్ కుమార్, రాఘవేంద్ర. నేను ఇంకా ప్రశ్నలకు వెళ్ళలేదు, అందరూ పంపిస్తూ ఉన్నారు. పెద్ద నుండి నరసన సేవకంగా హాయ్ అంటున్నారు. హాయ్ హాయ్ హాయ్ అందరికీ, హాయ్ హాయ్ హాయ్. ఇక నేను ప్రశ్న చెబుతాను, ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం పంపించండి. మనం కోళ్ల పెంపకం చేస్తుంటాం, పుట్టు పురుగుల పెంపకం కూడా చేస్తాం కదా, అయితే తేనెటీగల పెంపకం కూడా చేస్తాం. పొట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు, మరి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? అర్థమైందనుకుంటాను, మరోసారి చెప్పనా? పొట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు, మరి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఆన్సర్ తెలిస్తే 8662414 నంబర్కు వాట్సాప్ చేయండి. మించుదేమండి, వివిధ భారతి FM 101.3 MHz పై వింటున్నారు సందరి సందరి విత్ యువరాజ్ చిన్నబాబు.

ఆంధ్రేశాంధ్రేలో చెరవబడిన ప్రశ్నకు సమాధానాలు చాలా మంది పంపించారు. అసలు ప్రశ్న ఏమిటి, పొట్టపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు, మరి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? నరసమ్మ శివగంగా పేడన నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అప్పల రాజు గారు పేడన జోగానందరావు గారి నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు బిఆర్డ, ఇది కొంచెం ఆలోచించాలి. మూసాపేట గ్రామం నుంచి పంపించారు నరేష్ వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్ అండి.

తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు చూద్దాం. ఆయి చిరుబాబు గారు, రాకింగ్ మధు అట, ఐఎమ్ రాకింగ్ మధు. ఓహో, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. ఇంకెవరు, విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ జశ్విని, సీత, సమత, చిన్బాబు, తేజు, వీళ్ళందరికీ హాయ్ చెప్పాలా? హాయ్, ఓకే. కనకారావుపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాథ్స్ గుంటూరు శివగారు పంపించారు గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్ మీరు కూడా. కృష్ణా జిల్లా నుంచి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. కొంచెం రాంగ్ ఆన్సర్ అండి, నేను చెప్తాను. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, అంజలి గారు పంపించారండి బాలానగర్ నుంచి, ఆన్సర్ వచ్చేసారు రైట్. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ పెట్టిన రైట్ ఆన్సర్ పంపించారు. దసగిరి సంధ్య ప్రతి కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, నెక్స్ట్ ప్లీజ్ సార్, ఎవరు ఆర్జీ రావట్లేదు ఎందుకు సార్ అంటున్నారు. అవునా, పర్సనల్స్ ఉంటాయి కదా సార్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. హాయ్ సార్, మరొక్కసారి క్యాదర్ క్యాదర్ వీరేష, హాయ్ సార్, మరొకసారి ప్రశ్న రిపీట్ చేయమంటున్నారు, నేను వినలేదు అంటున్నారు సూర్యబాబు గారు. కళ్యాణి గారా, ఆహా, ఏమీ లేదండి, పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. మరి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఆన్సర్ తెలిస్తే 8662411 నెంబర్కు వాట్సాప్ చేయమని చెప్పాను. జీ రెడ్డి నుంచి వికాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ గారు పంపించారు, షేఖాపూర్ విలేజ్ నుంచి, వనపర్తి జిల్లా నుంచి, రైట్ ఆన్సరే. తర్వాత ఎవరు, అక్షయ ఆన్సర్ పంపించారు, రైట్ ఆన్సర్. తొలిమిల్లి రవి సోనంపల్లి గ్రామం నుంచి పంపించారు వీరు, గన్నవరం మండలం, ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సరే. అబ్బా, రెండు పంపించారా? హాయ్, నా పేరు తులసి, మౌనిక, జయంత్, నందికొట్టుకూరు నుంచి పంపించారు వీరంతా, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ ఫాతిమాబీ, వీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. ఆయ చిన్నబాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రియా ప్రియతమ రాగాలు సూపర్ సాంగ్స్ వేశారు. రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. తలంపాడు గ్రామం దొరవారి సదరం మండలం తిరుపతి జిల్లా సమాధానం వచ్చి రైట్ ఆన్సర్ పంపించారండి మధు ప్రసాద్ గారు. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది కూడా. చిరుబాబు గారు వచ్చారా, మెదడుకు మేద పెడుతున్నారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఆహా, గోదావరి జిల్లా అఖివీడి నుండి కిషోర్ లక్ష్మణరావు గారు. నేను చెప్తాను కొంచెం రాంగ్ ఉంది. మామా జరిద్ర శ్రీభాను జరిద్ర బొమ్మడి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. శుభ మధ్యాహ్నం చిరుబాబు గారు, ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా? విజ్ఞాన విదోపు వినోదపు బడి, ఆత్మీయ అనుబంధాల ఒడి, తీయని పలుకుల సవ్వడి, ఉప్పొంగు అనుబంధ ఓహో తడి, కొంటి ప్రశ్నల జడి, మన ఈ సందడి సందడి. ఆహా, ఎలా ప్రాస భలే రాశారు. మహమ్మద్ ఎన్నెదిల్లా భవనపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. కొంకాల గ్రామం నుంచి పంపించారండి అరవింద, తులసి, రాఘవేంద్ర, వీరంతా జయదుర్గ గారు రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ ఇచ్చిన బాబు గారు, ఎలా ఉన్నారు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్ పంపిస్తుంది. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? హాయ్ ఇచ్చిన బాబు గారు ఎలా ఉన్నారు అంటున్నారు గండం అంకయ్య గారు, వారి కుటుంబ సభ్యులు. హాయ్, రైట్ ఆన్సర్ పంపించారు. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రైట్ ఆన్సర్. మోసాపేట గ్రామం నుంచి నరేష్, వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గసవ్య, ముంత పెద్దన్న, రైట్ ఆన్సర్. ఆర్టీసీ కాలనీ నుంచి శ్రీహరి గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. కర్నూలు నుండి ముజఫర్ నగర్ నుంచి పంపించారండి రామకార్తిక, వెనలవల్లి, తులసి, రాఘవేంద్ర, అనురాధ, పవన్ కుమార్. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎవరు ఎవరు ఎవరు, రామకార్తిక వెళ్ళి చెప్పి చదివేశాను కదా ఇది. సాయి గుడివాడ నుంచి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ వచ్చి సూపర్. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వారి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు.

తర్వాత హాయ్ హాయ్ డార్లింగ్, ఎన్నాళ్ళకి మీ వాయిస్ వింటున్నా, నా పేరు శ్రీనివాస్ వర్మ, నక్కగూడి నుండి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అవును శ్రీనివాస్ వర్మ, రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్, కనకారావు పేడన రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అంకయ్య గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు, హాయ్ ఇచ్చిన బాబు, రేడియో సెట్లో ప్రసారం సరిగా రావడం లేదు, ఆ రేడియో ఆగిపోతుంది, గమనించండి సార్ ప్లీజ్. సరే ఇక్కడ సార్ వాళ్ళకు నేను తెలియజేస్తానండి, ఇంజనీర్ సార్ వాళ్ళకు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సందరి సందరి ప్రోగ్రామ్కి స్వాగతం అంటున్నారు. అవునా, స్వాగతం ఏంటండి, ప్రశ్న అడిగాను కదా. ఎవరంటే సూరిబాబు గారు, కళ్యాణి గారు. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు రైట్ ఆన్సర్ ఇప్పుడు పంపించారు. నెక్స్ట్ నరసింహారావు గారు దేవి, వీరు పంపించారు రైట్ ఆన్సర్ ఏంటండి, కొత్తగూడ నుంచి పంపించారు వీరు. చిన్నబాబు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా అంటున్నారు. మహారాష్ట్ర నుంచి పంపించారు, సోలాపూర్ నుంచి వరుణ్ ఆదాం రైట్ ఆన్సర్ పంపిస్తూ. తర్వాత ఎవరు, విజయవాడ రేడియో స్టేషన్ ఆదాం గారు పంపించారండి, వీరు కొత్తగా వస్తున్న శ్రోత. ఇది సందడి సందడి అండి, ప్రశ్నలు అడుగుతాం, వాట్సాప్ ద్వారా మీరు సమాధానాలు తెలియజేయాలి. స్వాగతం అండి ఆదాం గారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, తాడేపల్లి నుంచి నాగమణి గారు రైట్ ఆన్సర్, వనపర్తి జిల్లా ఆనంద ఆత్మకూరు నుంచి. గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భాను ప్రకాష్, నవ్య లక్కి, మీరాబాయి, మొత్తిబాయి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి మొడియంపేట రైట్ ఆన్సర్. ఆర్జే గారు, ఓహో కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు, రైట్ ఆన్సరే. నెక్స్ట్ మహమ్మద్ ఎనిదుల భవనపేట గ్రామం కామారెడ్డి జిల్లా, రైట్ ఆన్సర్ పంపించారు. నాకు అందిన వాట్సాప్ మెసేజ్లన్నీ చదివేశారండి. ఆన్సర్ వచ్చేసి పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటే తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. నేను ఒక పాట వినిపిస్తాను, ఆ పాట ఏ చిత్రంలో ఉన్నదో చెప్తారా, పాడిన వారు చెప్తారా, ఏం చెప్తారో మీ ఇష్టం. కానీ ఇలాంటి ప్రశ్నలు అడిగితే కాస్త ఇబ్బంది పడుతున్నారు. వద్దు, తోచి తోచి మరో ప్రశ్న అడుగుతాను. జాతీయాలు, సామెతలు, తెలుగులో కోకొల్లాలు ఉన్నాయి. ఏమండి, ప్రపంచం మొత్తం మీద అందమైన భాష ఏది అంటే తెలుగు భాష అని నా అభిప్రాయం. దేశ భాషలందు తెలుగు లెస్స ఎంత అందంగా ఉంటుందండి, అక్షరాలు ఎంత రమ్యతంగా, గుండ్రంగా, అద్భుతంగా ఉంటాయి కదా. శ్రీకృష్ణదేవరాయలు మహారాజుల వారే తెలుగుని ఎంతలా ఇష్టపడ్డారు, సూపర్ కదా. సరే, తెలుగు సామెతలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సామెతే నేను ఒక అర్థం చెప్తాను. అంటే ఒక తెలుగు సామెతను మీరు పూరించాల్సి ఉంటుంది. అది ఏమిటి అంటే, అక్షర మొక్క రాదు కానీ ఆ తర్వాత ఏమి చేశాడు. ఈ సామెత ఏమిటంటే, మాటలు తప్ప పని చేత కాని వారి గురించి చెప్పేటటువంటి సామెత, వారికి మాత్రం సరిగ్గా సరిపోతుంది. అక్షర మొక్క రాదు కానీ ఆ తర్వాత నెక్స్ట్ పూరించాలి మీరు. ఈ సామెత ఏమిటంటే, మాటలు తప్ప పని చేత కాని వారికి సందర్భంలో, అంటే వారి గురించి చెప్పేటటువంటి సామెత అండోయ్. మరి ఇది పూరించాలి అంటే 8662424 నెంబర్కు వాట్సాప్ ద్వారాగా పంపించండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సందరే సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

సందడి సందడి వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. సందడి సందడి అంటే ఒక ప్రశ్న అయితే అడిగాను కదా, ఆ ప్రశ్న మరలా రిపీట్ చేస్తాను, ఎవరెవరు పంపించారు కూడా చూస్తాను. తెలుగు సామెతలు పూరించండి అన్నాను, మరి అక్షర ముక్క రాదు గాని ఆ తర్వాత ఏం చేశాడు? ఐ మీన్స్ అది పూరించాలి. ఈ సామెత ఏమిటంటే మాటలు తప్ప పరిచేత గాని వారికి నిర్దేశించి చెప్పేటటువంటి సామెత. ఎవరెవరు పంపించారో చూద్దాం. చాలా మంది అయితే పంపించారండి. ఓయ్ నిజంగానే తెలుసా ఏమిటిది మీకు? కొండారెడ్డి సిద్ధపడలం కడుపు జిల్లా నుంచి. ఆహా, కొంచెం దగ్గరగా వచ్చారు.

కాదు, నేను చెప్తాను, పూరించడం సరిగా పూరించలా. రామానగరపు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ అంటే దగ్గరికి వచ్చారు అంటే కొంచెం తెలిసి ఉంటుంది మీకు. నరేష్ మెరిసి కుటుంబ సభ్యులు పేర్లు చదవడం లేదని పెట్టారు, ఆన్సర్ అయితే పంపించట్లేదండి. ఒక్కసారి ఫస్ట్ టైం చదువుతానండి, తర్వాత ఏమో కుటుంబ సభ్యులు అంటున్నాను. యాదవ్జీ సక్కుబాయి, లక్ష్మీ నరసింహ ఓంకార్, ఓకేనా? రోజా శిరీష. తర్వాత ఎవరు చూద్దాం, కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుండి రామలక్ష్మి కార్తీక్ వెనిలవల్లి, రామకార్తీక వెనిలవల్లి. సమాధానం రైట్ ఆన్సర్ అండి. సూపర్, ఇప్పుడు వచ్చి నాకు వచ్చింది కనకరాపేట నుంచి. ఆహా కాదు, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. సూపర్ రైట్ ఆన్సర్, తెలిసిపోయిందా? తెలియదేమో అనుకున్నాను. ఆన్సర్ వచ్చేసి ఎక్కడండి? తర్వాత ఎవరు, అప్పలరాజు గారు పెడన జోగానందర కాలనీ నుంచి పంపించారు. ఏమిటని అక్షరం ముక్క రాదు కానీ ఆహా రైట్ ఆన్సర్ పంపించారండి. మీరు కూడా నమస్తే చిరుబాబు అంటూ పంపించారండి. ఎవరు కొత్తగూడ నుంచి పంపించారు, పేరు చదవట్లేదా? నరసింహారావు గారు దేవీనగర్ చదివేనకండి కొత్తగూడ. అనంతపురం చంద్రరాధ గారు అక్షర ముక్క రాదు కానీ రైట్ ఆన్సరే, మీరు కూడా పంపించింది. కొంకల్ గ్రామం నుంచి అరవింద తులసి, ఓకే. జగద్గురు ఆకాశమంతా కొంచెం దగ్గరకు వచ్చారు, రైట్ అయి పంపించారు మీరు కూడా. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు పంపించారు. మాటలు మాత్రం కోటలు దాటుతాయట, కాదు నేను చెప్పేస్తాను. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఇది అగ్రహారం నాది అన్నట్లు ఆశా శ్రీనివాస్ బెంగళూరు, కాదండి నేను చెప్పేస్తాను. భాస్కర్పేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి పంపించారండి ఎవరు, మాలానగర్ నుంచి అంజలి గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కలవందలపాడు గ్రామం నుంచి కాశీమూర్తి జావలి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరు పంపించారు చూద్దాం. కుసుమ అంబటి నగర్ చెప్పాను కదా. నెక్స్ట్ ఎవరు చూద్దాం. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. మాటలు చేత కాదు కానీ ఆహా తర్వాత ఏం జరిగింది. పాలంపాలే ఆలగడ్డ నందిని జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ అక్షయ గారు పంపించారు, విరాట్ గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు వెంకటసుబ్బయ్య గారు, రైట్ ఆన్సర్. వేదంత జానకి శ్రీనివాస్ మచిలీపట్నం, అక్షర ముక్కు రాదు కానీ అమాయకత్వం తెలియటేటలు ఎక్కువ, కాదు పట్టకోస్తే అక్షర ముక్క లేదట, కాదు నేను చెబుతాను ఆగండి. నెక్స్ట్ చిరుబాబు గారు పట్టకోసిన అక్షర ముక్క రాదు, కిషోర్ నంద్యాల, కాదు నేను చెప్పేస్తాను ఆగండి. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు, రామలకోట నుంచి అక్షరం ముక్క రాదు కానీ రైట్ ఆన్సర్ పంపించారండి దుబాయ్ భాషా గారు ఫ్యామిలీ మెంబర్స్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ ఫాతిమా గారు పంపించారు, పుస్తకం తిరిగేసి చదివాడట. ఆహా ఇక్కడ అక్షరం ముక్క రాదు కానీ పుస్తకం తిరిగేసి చదివాడట, భలే ఉంది ఇది. నరసన్న శివగంగ కవిత రాస్తానన్నాడట, ఆహా కాదు. నెక్స్ట్ ఎవరు పంపించారు, టైపింగ్ చేస్తూ ఉన్నారు చిరుబాబు గారు. శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే, సూపర్. అంబపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ ఒగ్గ శివయ్య ముంతు పెద్దన్న, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఆర్టీసీ కాలనీ నుంచి పంపించారు శ్రీహరి రామకృష్ణ ఫ్యామిలీ స్వామి గారు, వీరంతా పంపించారు. అక్షరముకు రాదు కానీ అగ్రతామలు నాకే అన్నాడట, ఆహా దగ్గరికి వచ్చారు. ఐ మీన్ నేను చెప్తాను ఆగండి. కానూరు నుంచి తాతారావు గారు, కిందికి తిమ్మరాజు పరికి పోతురాజు, ఇది ఎక్కడ కాదండి. తర్వాత ఇంకా పంపించారండి, తర్వాత చదువుతాను. మరి సమయం చూస్తే 3 గంటలు కావస్తుంది కదా. న్యూస్ హెడ్లైన్స్ విందాం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఎల్నినో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల్లా శ్రీబాల వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదార్ పాస్ పుస్తకాలను ఈ రోజు పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ

మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 98 మందికి 62 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు మంత్రి ఈ రోజు అందజేశారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఈ రోజు ఉదయం ప్రారంభించారు. గిరిజనులకు న్యాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలకు ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి మహామండపంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల రథోత్సవంలో ఈరోజు వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. అమాయకత్వం కాదు, ఓకే, అఘాయిత్వం, తెలివితేటలు ఎక్కువ అని కాదండి నేను చెప్తాను. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి పంపించారు వీరు. 64 కళలు వచ్చు అన్నాడట. అక్షరం ఒక్క రాదు కానీ 64 కళలు వచ్చు అన్నాడట. అవునా, వేదాంతం చదువుతా అన్నాడట. ఆహా, నరసన్న శివగంగ అక్షరం ఒక్క రాదు కానీ వేదాంతం చదువుతానన్నాడట. కాదు చెప్తున్నాగండి, అంటే నేను అనుకున్నది వేరు, మీరు చెప్పేది వేరేగా ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు. నెక్స్ట్ ప్రభాకర్ రావు గారు పంపించారు, స్వరూప రెబ్బానా వీరంతా పంపించారండి. ఆన్సర్ కే కాదండి, ఎస్ఆర్కే నుంచి. నేను చెప్తాను, అక్షరం ఒక్క రాదు కానీ అవతలి పేజీ తిప్పమన్నాడంట. అబ్బా, ఇది ఎక్కడ గొడవండి బాబు, పేజీ కూడా తిప్పుతాడు. కాదు చేస్తారాగండి, యువతల పేజీ అక్షరం రాదు కానీ అవధారిణి అన్నాడంట కిషోర్ నంద్యాల. కొత్త కొత్త పంపిస్తున్నారు, బాగుంది. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు, అక్షరం ఒక్క రాదు కానీ అక్షరాలు వెళ్ళిస్తానన్నాడట. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. సివి శ్రీనివాస రెడ్డి గారు పంపించారు, కాదండి ప్రొదక్ట్ రుచి. ఐ చిరబాబు గారు, ఐఎం భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా, అక్షరం ఒక రాదు కానీ అల్లం పచ్చడి అన్నాడట. ఎక్కడ కూడా అండి బాబు, మాటలు చేత కదా అని రైట్ ఆన్సర్ పంపించారు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: స్టూడియోలో సమయం చూస్తే 3:11 దాటి 43 సెకన్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై సందరే సందరి వింటున్నారు విధివరాజ్య చిన్నబాబు. ఒక విలువైన దానిని నిరుపయోగం చేసి ఆ సందర్భంలో వాడేటటువంటి జాత్యం అంటే చాలా ఏంటి అంతలాపా డబ్బు విలువ నీకు తెలియటం లేదురా, ఎంతలా ఖర్చు పెడుతున్నావు అని వస్తారు కదా. డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారా? అసలు డబ్బులు ఖర్చు పెట్టిన వారు ఎవరు? చిన్న బాబు అంటారా? అందరూ ఖర్చు పెడతారు, బట్ జాగ్రత్తగా వాడుకునేవారు కూడా ఉన్నారు. ఓకేనా? సరే, ఇప్పుడు నేను చెప్పిన జాతీయం ఏమిటంటే విలువైన దాన్ని ఉపయోగం లేకుండా నిరుపయోగం చేసిన సందర్భంలో వాడేటటువంటి జాతీయం. మరి తెలిసిపోయిందా? చాలా మంది పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారు, ఆన్సర్స్ ఏమిటి అనేది. మహమ్మద్ ఇనేతుల భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా. ఓ రైట్ ఆన్సర్ అండి, బాగా గెస్ చేశారు మీరు. నరసింహారావు గారు, ఎస్, వీరు పంపించారు కొత్తగూడ నుంచి. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే. చాలా వరకు యాప్ట్గా అంటే మీన్స్ మీరు పంపించి కూడా సరిపోతుంది దీనికి. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి పంపించారు. మాటలు చేత కాదు కానీ ఆకాశం అంత పందిరి వేస్తానన్నాడట ఇందాకది. తర్వాత ఎవరు? ఓ విజయలక్ష్మి గారు సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. అప్పటి రాజు గారు పెడన జోగానందరావు కాలి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, సూపర్. హాయ్ చిన్నబాబు గారు, ఆర్జే జ్యోతి గారికి హాయ్ చెప్పండి. జ్యోతి గారు హాయ్ చెప్తున్నారండి మన శ్రోతలు. హాయ్ హాయ్ హాయ్ చెప్పేశానండి. తర్వాత ఎవరు? అనంతపురం నుంచి అనురాధ గారు, క్వశ్చన్ అర్థం కాలేదు, మరోసారి చెప్పండి. జాతీయాలు సామెతలు అనేవి మన తెలుగు భాషలో ఎక్కువగా ఉన్నాయి. నేను చెప్పేటటువంటి అది జాతీయం అంటే సామెత అని అనుకోండి. పోని విలువైన దాన్ని నిరుపయోగంగా చేసిన సందర్భంలో ఉపయోగించేటటువంటి సామెత లేదా జాతీయం తెలిస్తే 8662441 ఫోన్ నెంబర్కు వాట్సాప్ చేయండి. అనురాధ గారు విన్నారు కదా. నెక్స్ట్ భాస్కర్ పెడనా, కల్పవృక్షాన్ని నరికి ఆహా సాగు చేసినట్లు కాదండి నేను చెప్తాను. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ దాసరిపల్లి నుంచి శివదాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు. ఆన్సర్ ఇక్కడ రైట్ ఆన్సరేనండి, సూపర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. చిన్నబాబు గారు ప్లీజ్ క్వశ్చన్ ప్రశ్నలు అడగండి. చంద్రపూడి నుంచి ఆదాం పండు కార్తీక్ ఝాన్సీ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం గారు, కార్తీక్ గారు, ఈ సామెతలు అడగడం వలన జాతీయాలు అడగడం వలన కాస్త ఫన్నీగా కామెడీగా ఉంటుందండి. ఈసారి నుంచి జీకే ప్రశ్న అడుగుతాను. సరే, కుసుమ అంబటి దగ్గర నుంచి పంపించారు. ఆన్సర్ వచ్చి రైట్ ఆన్సరే, సూపర్. ఎలా తెలుసండి మీకు? నెక్స్ట్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా, రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. తలంబాడు నుంచి దొరసత్రంవారి మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ రైట్ ఆన్సరే. అబ్బో చాలా పంపించారు వీళ్ళు. మధు ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్జీ చిన్నబాబు గారు రైట్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ మస్తాన్ వలి ఫాతిమా, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి గ్రామం రుద్రుడు కృష్ణ సంతోష అభిలాష్ శివ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ కాళా శ్రీనివాసరావు గారు కోదాడ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు? మహమ్మద్ జైదర్ శ్రీహబాను జైదర్ ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్. కలవందలపాడు నుంచి గ్రామం ఖాసిం ముర్తుజావలి రైట్ ఆన్సర్ పంపించారు. సార్ క్వశ్చన్ మరోసారి, అవ్వా రెండోసారి చెప్పాను కదా, విలువైన దాన్ని ఉపయోగం లేకుండా చేసిన సందర్భాన్ని వాడేటటువంటి జాతీయం. తర్వాత ఎవరు పంపించారు? ఆయ చిన్నబాబు గారు, శ్రీనివాస వర్మ నక్కగూడ నుంచి.

ఆన్సర్ వచ్చేసి నగలు. ఓహో, నడివీధిలో పెట్టినే నమ్మకం ఉండాలి. ఆహా, ఇదెక్కడ కాస్త సింక్ అయిందా లేదా? ఎస్ఆర్కి ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు పంపించారు. రెబవరం రైట్ ఆన్సర్ పంపించారండి. నమస్తే అంటూ పంపించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాషా క్వశ్చన్ ప్లీజ్ అట. నాకు అడిచిన లక్ష్మణ్ ఏం పెట్టచ్చు రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం. సాయంత్రంలోకి వెళ్ళిపోయాం. ఇంకా బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపించారు. క్వశ్చన్ రిపీట్ అంటున్నారు కదా మీరు. చెప్పాను కండి, విలువైన దాన్ని ఉపయోగం లేకుండా సందర్భంలో వాడేటటువంటి జాతీయం ఏమిటి అని అడిగాను. తర్వాత అనంతపురం చంద్రరాజు గారు, కోతి చేతికి కొబ్బరికాయ అట. అబ్బో, ఎందుకు ఇచ్చారు కోతి చేతికి? ఎందుకు ఇచ్చారండి కొబ్బరికాయ? అది అది కాదండి, విలువైన కొబ్బరికాయ విలువైనది అనమాట. కాదు, నేను చెప్తాను. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. రాజు నుండి జయన్న ముత్యాలు తెచ్చి. ఓహో, రైటే, దానికి సందర్భంలో కలుస్తుందన్నమాట. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఇవైతే నాకు అందినటువంటి ఆన్సర్స్ అండి. ఇంకెక్కడైనా మిగిలిపోతే తర్వాత చూద్దాం. విలువైన దాన్ని ఉపయోగం లేని సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏమిటంటే వీధి పాలు చేయటం. అర్థమైందా? ఆన్సర్ వచ్చేసి వీధి పాలు చేయడం. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. వింటుండీ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందడి సందడి వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిరబాబు.

0: ట్రీట్మెంట్ తీసుకోనంటావా?
1: తీసుకో.
0: నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: సందరి సందరి వింటున్నారు విత్ రాజే చిరు బాబు స్టూడియో. సమయం చూస్తే 3:20 దాటి 19 సెకండ్. కొంతమంది పంపించారండి అంబపూర్వ గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ ఒక సవ్య ముందు పెద్దను పంపించారు దుర్వినియోగం అంటూ. తర్వాత ఎవరో చూద్దాం. అప్పల డ్రెస్ గారు అయితే తన పేరు ఊరు రెడీగా టైప్ చేసి పెట్టి ఉంచుకున్నారు. తర్వాత చిరుబాబు ఏ ప్రశ్న అడుగుతాడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటూ నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ శ్రీమణి జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు దాసరిపల్లి నుండి

శివదాసరెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు గుంటూరు, గుంటూరు జిల్లా. బురదలో పోసిన పన్నీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు హాయ్ చిరుబాబు గారు, శ్రీనివాస్ వర్మ నాకగూడ నుంచి. ఆన్సర్ ఎక్కడ ఎక్కడ నగల నడివి తెలిపాడు. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. బూడిదలో పోసిన పన్నీరు భార్గవి ఫ్రమ్ ఈసీఐఎల్. నెక్స్ట్ బూడిదలో పోసిన పన్నీరు అంటున్నారు పాలంపాలయ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఓకే, తర్వాత ఎవరు? బూడిదలో పోసిన పన్నీరే కేదరి వీరేశరాజుల మండలి నుంచి. చిన్నబాబు, ఇప్పుడు మాకు మంచి వర్షం పడుతుంది, మాకు డాన్స్ వేయాలని ఉంది. పొన్నూరు మండలం చింతపూడి నుంచి మల్లేశ్వరి ఆదాం పండు ఝాన్సీ పండు కార్తిక్. అవును, వెయ్యండి డాన్స్, సూపర్ కదా ఇవన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రశ్నలోకి వెళదాం.

మనం దాచాలనుకున్నా దాచలేము. దాచాలంటే దాగదులే, దాగిన చోట ఉండదులే అన్నట్టు మనం దాచాలనుకున్నా దాచలేము, కానీ ఇతరులు సులభంగా కనిపెట్టేస్తారు. ఏమిటది ఆన్సర్ తెలిసిపోయిందా? దాస్తాం, దాచి దాస్తే సరిపోతుందని దాస్తాం అది, కానీ ఇతరులు అయితే బాగానే కనిపెట్టేస్తారు. ఏమిటది ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా? మనం దాచాలనుకున్నా దాచలేము, కానీ ఇతరులు మాత్రం సులభంగా కనిపెట్టేస్తారండోయ్. రకరకాలుగా ఆలోచించి ఆన్సర్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత FM 1.3 MHz పై. సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

నారి నడుమ మురారి ఈ చిత్రానికి ఆర్యచరణ్ ఆలపించిన పాట విన్నారు. సాందర్య సాందర్య వింటున్నారు విత్యురాజీ చిరుబాబు. మనం దాచాలన్నా దాచలేము, కానీ ఇతరులు సులభంగా కనిపెట్టేస్తారు. అదేమిటి ఆన్సర్ తెలిస్తే 8664441 నెంబర్కు వాట్సాప్ చేయమని చెప్పాను కదా, మన ఫ్రెండ్స్ అయితే పంపించారు. ఎవరెవరు పంపించారు చూద్దాం.

అప్పల్ రాజు గారు పెడన జగనాంధ్ర కాలనీ నుంచి. ఆన్సర్ ఎక్కడండి అప్పల్ రాజు గారు, మీ పేరు ఊరే ఉంది, ఊరేమిటమ్మా పేరేమిటమ్మా తందాన్ అన్నట్టుంది అక్కడ. ఆన్సర్ ఇప్పుడు వచ్చింది బో వయసు అట, మనం దాస్తామా? ఎలా దాస్తారు వయసుని? నేను వరలోని కొంచెం దగ్గరకు వచ్చారు చూద్దాం. ఓ కేదరి వీరేశ రాజులు మన నుంచి పంపించారు. ఓకే ఒకటైతే రైట్ ఆన్సర్. నరసింహారావు గారు వీరు పంపించారు కొత్తగూడెం నుంచి. అబ్బో తెలివట, తెలివి ఎక్కడ దాస్తారు, తెలివి ఎక్కడ ఉపయోగిస్తారు? కాళ శ్రీనివాసరావు గారు కోదాడ, రైట్ సూపర్ అండి. నెక్స్ట్ ఎవరు పంపించారు? విజయలక్ష్మి గారు నీడండి. నీడని ఎలా దాస్తారండి? మనం దాస్తుందామా మన నీడను? మనం ఎలా దాస్తాం, ఎక్కడ దాస్తాం? కానీ నేను చెప్తా రాగండి. దస్తగిరి సంధ్యా ప్రద్రూరు కడపజల నుంచి, రైట్ ఆన్సర్ సూపర్. ఆయ్ అంటూ గడ్డ వంకయ్య గారు బందరపల్లి నుంచి పంపించారు నెల్లూరు నుంచి. ఏంటందండి ప్రేమ? ఆహా, ఆ ఎదుటివారిని మనం ప్రేమిస్తే ప్రేమగా చూసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, బట్ ప్రేమను ఎలా దాస్తామండి? నెక్స్ట్ పాలంపాలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. సినిమాబు గారు ఏంటండి కఠినంగా అడిగారండి. ఆ ఇది కఠినమా? డైలీ జరిగేది కదా, ఈజీగా ఇవ్వండి అంటున్నారు. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి, సారీ ఈజీగా అడుగుతాను ఆగండి. మార్కపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా జవాబు. ఆహా రహస్యం అంట. మీ రహస్యాన్ని ఇతరులు ఎలా కనిపెడతారండి? ఆఫ్ కోర్స్ మామ చరిత్ర శ్రీమాను చరిత్ర పంపించారండి. ఏమిటి మీరు అడిగిన ప్రశ్న సమాధానం? వయసు అట, వయసు దాస్తాం. ఎలా దాస్తాం? ఆశ శ్రీనివాస్ బెంగళూరు. కన్నీరట, నీడా కన్నీరు. అసలు కన్నీరు అంటే మనం బాధపడుతున్నప్పుడు కళ్ళ ముందు వలవల వలవల నీళ్ళు కారుతూనే ఉంటాయండి, ఎలా దాస్తా? జీడెడ్ అన్నా జీవకాలి సమాధానం, రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఐ మీన్ ఓకే శ్రీనివాస్ వర్మ నక్కగొడి నుంచి ఆన్సర్, రైట్ సూపర్. ఎమోషన్సా అనుకుంటున్నానండి అంటున్నారు భార్గవి ఫ్రమ్ హైదరాబాద్. కాదండి నేను చెప్తాను ఎమోషన్స్ ఏమున్నాయి, ఎలా దాస్తారు, కొంతమంది దాసుకుంటారులే. అనంతపురం చంద్రరథ గారు, రైట్ ఆన్సర్. బాబోయ్ దొంగ సొమ్ము అంటే ఇది ఎక్కడ కూడా దొంగ సొమ్ము కూడా దాస్తారా దక్షిణ పల్లెల? దొంగ సొమ్ము అంటున్నారు వీరు, ఏమో అది కూడా నిజమేనేమో. తర్వాత ఎవరు పంపించారు? చిరుబాబు గారు గుడ్ ఈవినింగ్. ఆన్సర్ వచ్చేసి సీతా మహాలక్ష్మి చెన్నై నుంచి పంపించారు, రైట్ ఆన్సరే. తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు పంపించారు. ఆన్సర్ వచ్చేసి ఏంటండి మీరు పంపించింది, కాదు దగ్గరికి వచ్చి చెప్తాను నేను. తర్వాత తిరుపతి జిల్లా సమాధానం అంటూ పొగాన ప్రేమట దగ్గు, దగ్గును దాస్తామా? ఎలా దాస్తామండి? మనం దాచాలనుకున్న దాచలేవు, ప్రేమన పొగని అట.

ఏంటో మరి నాకు అర్థం కాల. తలంపాటి నుంచి దొరవారి సత్రు మండలి నుంచి ఎస్ మధు ప్రసాద్ పంపించారండి ఇది. తర్వాత ఎవరు పంపించారో చూద్దాం. జి సింగవరం కర్నూలు జిల్లా నుంచి నజీర్ నూర్జహాన్ నజీర్ అబ్దుల్ రెహమాన్ పంపించారు. ఆమ్లెట్ వేసుకుని నేను తింటానని ఏం చేయలేదండి అన్నప్పుడు దాచిన దాగదా వాసర సోప్రో సోప్రో మిగతా వాళ్ళని కనిపెట్టేస్తుంది కదా. వాళ్ళు కూడా వచ్చి అబ్బో రైట్ ఆన్సర్ పంపించారు. కలవంతరపాటి నుంచి కాసే ముద్దు జావలి. కర్నూలు జిల్లా నుంచి గిరిగడ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి. కోపమాట, కోపాన్ని దాస్తామా, వెంటనే వచ్చేస్తుంది. మహమ్మద్ ఇరితుల భవనపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దగ్గు తుమ్ము ఎంత దాచారన్నా దాగదు, ఇతరులు కనిపెట్టేస్తారా. బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబల మస్తాన్ భాష. మనం దాచాలనుకున్న దాచలేనిది ఇతరులు కనిపెట్టేది మన పేరు. పేరా, పేరు దాస్తే ఎలా కనిపెట్టుతారండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకిపేట నుంచి కిషోర్ మరియు లక్ష్మణ్ రావు. నెక్స్ట్ దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు నవ్వాట. నేను నవ్వుని దాచాలనుకుని చాలా ట్రై చేశాను కానీ దాగలేదు, కానీ వస్తూనే ఉంది, ఏం చేద్దాం. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎవరండి, బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం గ్రామం, వనస్థలిపురం హైదరాబాద్, వనస్థలిపురం నుంచి హైదరాబాద్ నుంచి. రైట్ ఆన్సర్ అండి, సోప్రో. అప్పలరాజు గారు పెడన జోగనాథన కాల నుంచి. అబ్బో ఉప్పు అందిందట, మీరు ఉప్పు అందుకున్నారా, అందుకో ఈ తోట మాని అన్నట్టు అందుకున్నారు ఉప్పు. నెక్స్ట్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు మాట, ఇదేలా ఆయ్ అంటూ గడ్డ వంకయ్య గారు పంపించారు నెల్లూరు జిల్లా నుంచి. రైట్ ఆన్సరే. మహమ్మద్ జరిద్ర శ్రీభారి జరిద్దరి పంపించారు ఇప్పుడైతే, రైట్ ఆన్సర్. సోమనాథ జనార్దన్ రావు తాటిపత్రి గ్రామం నుంచి పంపించారు నెల్లూరు జిల్లా, రైట్ ఆన్సర్. అంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ సవ్యమంత పెద్దన, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, నందిపేట నుంచి పంపించారు నాగమణి గారు. ఐ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనసు అనుకుంటున్నాను అంటున్నారు నేతాజీ. ఓకే మనసు ఎలాగా కాదండి. నెక్స్ట్ ఎవరు పంపించారు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడో. అందమా, అందం సార్, అందం అన్నట్టు అందమా, ఎలా దాస్తావు ఒకే ఒక్కడు గారు. అందాన్ని ఇతరులు కనిపెట్టదు, అందాన్ని దాసేస్తారు, అందాన్ని చూపిస్తారు కదా. లేనిపోయిన అందాన్ని తీసుకొచ్చి మరీ చూపిస్తుంటారండి బాబోయ్. అందాన్ని మనం దాచడం కాదు, అందాన్ని ఇంకా మెరుగులు దిద్దుకుంటూ లేనిపోయిన అందాన్ని చూపిస్తారు. ఇతరులు ఏం కనిపెట్టాల్సిన అవసరం లేదు. దాచరవాడ నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. సూపర్. మూసాపేట గ్రామం నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, రైట్ ఆన్సర్. రాజు నుండి జయన్న, రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడింపేట నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఆయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే పేరు పంపించట్లేదండి మీరు, పేరైతే అనసం. జవాబు వచ్చేసి గాయమట, జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి. గాయం ఎలా దాస్తారండి, అసలు దాచుకుంటారా గాయం, మనసులో గాయమా శరీరానికి తగిలిన గాయమా. కొందరు దాస్తారులే ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే బాధపడతారని. ఆకాశంలో తార తార ముద్దాడే ఆ పాట చాలా ఇష్టం వీరికి. జవాబు రైట్ ఆన్సర్ పంపించారు నందం జగదీశ్వరరావు లక్ష్మీ గారు. సూపర్. నెక్స్ట్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటున్నారు. నాకు అందిన ఆన్సర్స్ అయితే ఇవేనండి. అసలు ప్రశ్న ఏమిటి, జవాబు ఏమిటో నేను ఇప్పుడైతే చెప్తాను. మనం దాచాలనుకున్న దాచడం కానీ ఇతరులు సులభంగా కనిపెట్టేస్తారు, ఏమిటది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా, తప్పు మనం చేసిన తప్పు దాస్తూ ఉంటాం కానీ అది కొన్నాళ్ళకైనా బయటపడుతుంది కదా. అబద్ధం, మనం ఆడినటువంటి అబద్ధం, అబద్ధమే ఆడాం అది కొన్నాళ్ళకైనా బయటపడుతుంది, ఇతరులకు తెలిసిపోతుంది అనమాట. రైట్ ఆన్సర్ దాదాపుగా అందరికీ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

ఇండియాలో సమయం చూస్తే 3:35 దాటి 22 సెకన్లు. అందరి వింటున్నారు విత్యురాజి చిన్నబాబు. అంటే మన ఆర్జెస్ అందరూ కూడా అడిగినట్లేదే అనుకుంటున్నాను. అడిగారు ఆల్రెడీ, తెలిసిందో తెలియలేదో నాకు తెలియదు. మరొకసారి నేను రివ్యూగా రిపీట్

స్పీడ్గా చేస్తున్నాను. రెక్కలు లేవు కానీ ఎగురుతుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది? ఆన్సర్ తెలిసిపోయింది కదా. రెక్కలు లేవు, ఎగురుతుంది, ఆకాశంలో విహరిస్తుంది, బట్ కళ్ళు లేవు కానీ కళ్ళెంబడి నీళ్లు వచ్చేస్తున్నాయి, ఏమిటది? ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై సందడే సందడే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

దానికి రెక్కలు లేవు కానీ ఎగురుతుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది? ఆన్సర్ తెలిస్తే 8664-888-14 నెంబర్కి వాట్సాప్ చేయమని చెప్పాను. ఎవరెవరు పంపించారో చూద్దాం. విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి ప్రీవియస్ క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్, ఇప్పుడు ప్రశ్నకు కూడా రైట్ ఆన్సర్ పంపించారు వీరు. నెక్స్ట్ ఎవరు? తిరుపతి నుంచి దేవసేన గారు. వాన ఆట, అబ్బో వాన ఏడుస్తుంది కానీ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతుందా. కొండారెడ్డి చిదవడ మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమ జవాబు అంటూ రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు బోధన పోచనపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? మెరుపు అంటున్నారు నరేష్ వారి కుటుంబ సభ్యులు మూసపేట నుంచి, కాదు. అనంతపురం చర్రాధ గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? గుడ్ ఆఫ్టర్నూన్ బాబు శ్రీనివాస్ వర్మ, ఎస్ నక్కగూడ నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? భార్గవి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ రైట్ ఆన్సరే. దోస్తగిరి సాంతి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పి జానకి.

మీ జానకిరామ్ గారు రైట్ ఆన్సర్ నంది గ్రామం నుంచి పంపించారు. నెక్స్ట్ మహమ్మద్ ఇనేతుల భవానీపేట గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాషా గారు పంపించారు, రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పేడన జోగానందరావు కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, వీరు కూడా బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్మిళి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి మేఘం అనుకుంటున్నా అంటున్నారు, ఆన్సర్ వచ్చేసి మేఘమే. ఆల్రెడీ మీకు తెలిసిందే అడిగాను నేను. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, ఇక ఎవరు పంపించండి, నేతాజీ గోపి గారు పంపించారు, మంజుల గారు. ఆన్సర్ వచ్చేసి కైటట కాదు, తిరుపతి జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, నరసింహారావు గారు, వీరు పంపించారు కొత్తగూడెం నుంచి, రైట్ ఆన్సర్. వచ్చి కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడు హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, విశ్వ పంపించారు, ఎస్ వీరు రైట్ ఆన్సరే పంపించారండి, మంచిర్యాల నుంచి. ఓకే మంజుల కాదు, తిరుపతి జిల్లా నుంచి పంపించారు, బ్యాంకాల్ నుంచి, రైట్ ఆన్సర్. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గసవ్య మంతు పెద్దన్న, రైట్ ఆన్సర్. ఆయ్ సార్, ఆయ్ అండి మీ పేరు, రైట్ ఆన్సర్ పంపించారు. పేరు అర్థం కాకుండా పంపించాడండి. వికారాబాద్ నుంచి శేఖర్ గారు, ఓకే ఎక్కడో పంపించారు సార్. తరుణ్, ఝాన్సీ, కార్తీక్ ఫ్యామిలీ మెంబర్స్, సామ్రాజ్యం, మల్లేశ్వరి, వీరంతా పంపించారు చంద్రపూర్ నుంచి, రైట్ ఆన్సర్. వచ్చి నెక్స్ట్ శ్రీను రావుపూర్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా కొత్తగా వస్తున్న శ్రోత అనుకుంటా, స్వాగతం అండి, సుస్వాగతం. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, రైట్ ఆన్సర్. మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాండు గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, కలవంద్రపాండు గ్రామం నుంచి ఖాసిం ముత్తుజావలి, రైట్ ఆన్సర్. కుసుమామటి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నూర్జహాన్ అజీరా అబ్దుల్ రెహమాన్ నజీర్ కర్నూలు జిల్లా నుంచి, సింగవరం నుంచి, సింగవరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. వచ్చి జీ రెడ్డి నంజీవి కల్ని కడప, సమాధానం, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఉడయపేట, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు రెబన్ కోమరం భీం జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. దుర్గారావు, రైట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్, రైట్ ఆన్సర్. పాలంపాలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. వరవకొండ నుండి ఈశ్వరయ్య, రైట్ ఆన్సర్. నీటి పొడగట అబ్బు కాదు, మోసాపేట గ్రామం నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, ఓకే సో ఇవాళ అన్నిటికీ సమాధానాలు, రైట్ ఆన్సర్స్ చెప్పాను, మీరు భలేగా నమ్మించారండి. బాబు హ్యావ్ ఏ నైస్ డే. శ్రీనివాస్ వర్మ నక్క గురించి పంపించారు, ఓకే థ్యాంక్ యూ అండి. నందం జగదీశ్వరరావు లక్ష్మి కాశగ్రామం నుంచి, పొగ మంచు అట, నేను చెప్తాను, ఆల్రెడీ చెప్పేశా కదా, మేఘం. మహమ్మద్ చిరదిని శ్రేయభారి చిరదిని ఉమ్మడి నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా నుంచి పంపించారండి చాబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. గాలిపటం అంట కాదు. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్, దివ్యభాయ్, అజయ్, శృతి, మేఘం అంటున్నారు. శుభ సాయంత్రం. నెల్లూరు జిల్లా నుంచి, ఊట్కూర్ నుంచి ఆలిదాస్ జులాని, ఆన్సర్ ఇక్కడ వీరంతా పంపించారు. ఆన్సర్ వచ్చేసి మేఘం. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అంటే రెక్కలు లేవు కానీ ఎగురుతుంది, అంటే కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది కదా. సరే, ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దది అయ్యేది ఏమిటి, అర్థమైందా? ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దది అయ్యేది ఏమిటి, అదేంటి చిన్నబాబు, లాగితే తెగిపోతుంది కదా, తెగే వరకు లాగొద్దు అంటారు కదా. నువ్వేంటి ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దది అయ్యేది ఏమిటి అంటున్నావు? కాస్త సరదాగా ఫన్నీగా కామెడీ అడిగే ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నానండి, అన్యథా భావించకండి. ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి. వింటూనివ్వండి వివిధ భారతి FM 101.3 MHz పై సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

ఆస్ట్రేలియా సమయం చూస్తే 3:51 దాటి 20 సెకండ్లు. సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యూ రాజీ. చిన్నబాబు ఎంత లాగినా చిన్నది అక్కడ పెద్దది అయ్యేది ఏమిటి అని అడిగాను. ఆన్సర్స్ అయితే మన ఫ్రెండ్స్ పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. చాలా మంది పంపించారండి, ఒక 20 మెంబర్స్. ఓకే.

గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, శ్రీనివాస్ వర్మ అని అక్కడి నుంచి ఆన్సర్ వచ్చేసి దగ్గరకు వచ్చారు. అది కూడా ఆన్సరే. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మపేట గ్రూప్ నుంచి, దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి, బుడగాట బుడగని ఎలా లాగుతాం. నెక్స్ట్ వచ్చి సాయి గడ్డ వంకయ్య గారు బందరపల్లి నుంచి నెల్లూరు. ఆన్సర్ వచ్చేసి ఎక్కడ, ఓహోహో ఇది కూడా ఆన్సరే, రైట్ ఆన్సరే. వీరు కూడా మురహరి యశోద జానకిరాజు గారు, వీక్లీ బజర్ నిజామాబాద్ నుంచి. మేఘమట ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. పాలంపాలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఓకే దగ్గరకు వచ్చారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఎర్మగూడు నుండి చేబ్రూరు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ వైష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. ఆన్సర్ వచ్చేసి ఇదేంటబ్బా ఇలా పంపించారు చూద్దాం. శేఖర్ గారు ఆన్సర్ వచ్చేసి రబ్బరు అంటున్నారు, నేను అనుకున్న దానికి కాదు, రబ్బరు కూడా ఒక విధంగా ఆన్సర్, రైట్ ఆన్సరే. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తన్ వలి పాతిమ, జవాబు నెలవు అట. నెలవు మీన్స్ కలవంద్రపాడు గ్రామం నుంచి కాసి మూర్తి జావలి. ఓ ఇప్పుడు సూపర్, నేను అనుకున్న ఆన్సర్ అయితే వచ్చిందండి, రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ జీ రెడ్డి అండి అంజీవకాల నుంచి సమాధానం రబ్బరు అంటున్నారు. అనంతపురం చంద్రరాధ గారు, ఓకే మీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. ఇచ్ కాళా శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రబ్బరు అంటున్నారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. ఆహా ఓకే, వీరు 5-6 సమాధానాలు పంపించారు. జయంతి వాత్సల్య యాదవ్ పలమనేరు నుంచి, ఓకే సూపర్, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎవరు, కుసుమంబడి దగ్గర నుంచి రబ్బరు, రబ్బర్ బ్యాండ్ అట, అబ్బో బ్రహ్మయ్య కర్నూలు నుంచి రబ్బర్, రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. నెక్స్ట్ విజయలక్ష్మి గారు, బంధుత్వం అవునా, ఆఫ్ కోర్స్. మామ చరిత్ర, శ్రీభాను చరిత్ర పంపించారండి ఉమ్మడి నుంచి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం రబ్బర్ బ్యాండ్ అట. చాలా మంది అదే పంపిస్తున్నారు కదా, రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రతిటూరు కడపతల నుంచి, సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు. జీవితంలో వాడే వస్తువుల పరంగా చూస్తే దీనికి అత్యంత ఖచ్చితమైన సమాధానం ఎస్ రైటే, ఓకే సూపర్. మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు, తిరుపతి జిల్లా సమాధానం, రైట్ సూపర్ అండి సూపర్. నెక్స్ట్ నరసింహారావు గారు పంపించారు దేవీనగర్ నుంచి, కొత్తగూడ నుంచి, ఓకే సూపర్ అండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రభాకర్ రావు రెబన కోమరం భీమి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొరింగల గ్రామం నుంచి లక్ష్మి, రంగస్వామి శెట్టి, ఓకే సూపర్ రైట్ ఆన్సర్. రాజునండి జయన్న రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. అప్పల్ రాజు గారు పెడన జోగానందర్ కలిసి రబ్బర్ బ్యాండ్. తర్వాత ఎవరు చూద్దాం, మహమ్మద్ దీనదిల్ల భవనపటి గ్రామం సూపర్ రైట్ ఆన్సర్. జి సింగవరం కర్నూలు జిల్లా నజీర్ నూర్జహాన్ అజీర్ అబ్దుల్ రెహమాన్ గారు ఆన్సర్ నోటి మాట అట. రబ్బర్ బ్యాండ్ అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజర్ నుంచి మురహరి యశోద జానకిరాజు. తర్వాత అయ్యేవారు చూద్దాం, రబ్బరే అంటున్నారండి వీరి కూడా. గడ్డ వంకయ్య గారు అంబాపురం గ్రామం నుంచి, చిరంజీవి నాగభూషణ ఒక సవ్య ముంత పెద్దన్న రబ్బరు. సూదీదారం అంట ఇది ఎక్కడ మడవా. పరోకొండ నుండి ఈశ్వరయ్య, శరణ్ వీరంతా పంపించారు. బెలున బెలున కాదండి. తర్వాత ఎవరు, కె రవీందర్ రెడ్డి గారు వీరు పంపించారు. ఆన్సర్ వచ్చేసి దగ్గరగా వచ్చారు. నెల్లూరు జిల్లా ఎర్మగూడు నుంచి శ్రేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. ఆన్సర్ వచ్చేసి అబ్బో కాదండి, నేను చెప్తాను, రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. నెల్లూరు జిల్లా ఓట్కూరు నుంచి అలీదాస్ జిలాని. నాకందిన ఆన్సర్స్ అయితే ఇవి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దదయ్యేది ఏమిటి. సరైన సమాధానం ఏంటంటే గొంతండి, తవ్వే కొద్దీ ఎంత తీసినా అట్లా లాగుతూ ఉన్నాం మనం, ఏది మట్టిని ఎంతో పెద్ద గొయ్యి అవుతుంది కదా. రైట్ ఆన్సర్ బాబరి మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇదైతే నేను ఇక ప్రశ్నలు అడగదలుచుకోలేదు, ఎందుకంటే స్టూడియోలో సమయం చూస్తే 3:56 దాటింది. చివరిగా ఘరానా బుల్లుడు చిత్రం నుంచి పాట విందాం. వింటుండండి వివిధ భారతీయ FM 101.3 MHz పై సాందరి సాందరి.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల కింద మొత్తం 419.30 కోట్ల రూపాయలతో అరకు, అరసవెల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. జర్నలిజం రంగంలో విశేష సేవలందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులను అందజేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ప్రారంభించారు. గిరిజనులకు న్యాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు శ్రీవారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ

శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటల ప్రసారం న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

3 వాట్సాప్ మెసేజ్లు అయితే మిగిలిపోయినాయి. బ్రహ్మయ్య కారు నుంచి రిటర్న్స్ పంపించారు. చిన్నబాబు గారు, ప్రోగ్రామ్ సూపర్ సూపర్, చాలా బాగుంది, ఇంకా మీరు ఎప్పుడు వస్తారు? చంద్రపూడి నుంచి బి ఆదాం గారు, మల్లేశ్వరి, తరుణ్, కార్తీక్. సరదా సరదాగా సాగిపోయిందండి, మీరు ఇంకెప్పుడు వస్తారు అని అడుగుతున్నారు. చూద్దామండి, ఆన్సర్ ఇచ్చి చెప్పేశాను కదా గొయ్యని. స్టూడియోలో సమయం చూస్తే 4:06 దాటి 35 సెకండ్లు. వివిధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

ఈరోజు వివిధాలే ఒకే చిత్రంలోని పాటలు వినాలి కదా. వసంతం చిత్రం నుంచి పాటలు అయితే విందామా? వింటుండే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వివిధ విత్ యువర్ అర్జిత్ చిన్నబాబు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆస్ట్రేలియా సమయం చేస్తే 4:24 దాటి 37 సెకన్లు. మీరంతా అచీవ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వివిధ వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. వివిధ కార్యక్రమంలో ఒకే చిత్రంలోని పాటలు వసంతం చిత్రం నుంచి పాట వింటున్నారు. ఉదిత్ నారాయణ సుజాత ఆలపించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.

0: గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: గుడ్ మార్నింగ్ మ్యామ్.
5: హాయ్ స్టూడెంట్స్.
6: గుడ్ మార్నింగ్.
5: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికీ క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
7: ఎస్ మ్యామ్.
5: చెప్పండి.
7: ఎస్ సార్, రంగనాథన్ మ్యామ్.
6: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
7: ఎస్ మ్యామ్.
6: గుడ్ గుడ్.
7: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3లో మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: మీరంతా ఆర్జీ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. వివిధ వింటున్నారు విత్వరాజీ చిన్నబాబు. వివిధ ప్రోగ్రామ్ లో వసంతం చిత్రం నుంచి పాటలైతే వింటున్నాం కదా. వసంతం అనేది విక్రమన్ రచన మరియు దర్శకత్వంలో వచ్చిన సినిమా నుండి. ఇది ఒక డ్రామా చిత్రం. ప్రసాద్ మరియు నాగ అశోక్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి నటించారు. ఈ చిత్రానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు. మరి ఈ చిత్రం 2 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి, ఆకాష్, చంద్రమోహన్, సునీల్, తనికెళ్ల భరణి, హేమ, ఆహుతి ప్రసాద్, లక్ష్మణరావు, గుండు హనుమంతరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, పృథ్వీరాజ్, ప్రసాద్ బాబు, సూర్య, శివరెడ్డి మొదలగు తారాగణంలో తెరకెక్కిన ఈ చిత్రం వసంతం. ఇదే చిత్రం నుంచి మనం పాటలు వింటున్నాం కదా. అదేనండి వివిధ ప్రోగ్రాంలో వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై.

మీరింతవరకు వసంతం చిత్రం నుంచి పాటలు విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 38 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మరి ఈ సమయంలో నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం ఆసరమైంది. ఇప్పుడైతే వింటారు ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల. వింటినవ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో అండ్ వెల్కమ్ టు వెన్నెల విత్ చైతన్. చేంజ్ ఇన్ లైఫ్, చేంజ్ ఇన్ ఎన్వైరన్మెంట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ద రియాక్షన్ టు చేంజ్. ఒకప్పటితో పోలిస్తే నేటి జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది, ఇంకా మారుతూనే ఉంది. శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరుగుతోంది. ఆహార పానీయాల్లో మార్పులు, నిద్రవేళల్లోనూ మార్పులు ఫలితమే నేడు చిన్న వయసు నుంచే మహమ్మారి వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆ జీవనశైలి వ్యాధులు ఏంటన్న వాటిపై ఈరోజు వెన్నెలలో చేతంతో. అంటువ్యాధులైన మలేరియా, కొలెరా, పోలియో వంటివి నేడు వైద్యం అభివృద్ది చెందడం వల్ల అదుపులోకి వచ్చేశాయి. కానీ అదే సమయంలో లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. వీటిని అభివృద్ది కారణంగా తలెత్తే విపరిణామాలుగాను పేర్కొవచ్చు. ఎందుకంటే అభివృద్ది చెందిన దేశాలు, చెందుతున్న దేశాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి, వేగంగా విస్తరిస్తున్నాయి. లైఫ్ స్టైల్ వ్యాధుల కారణంగా ఏటా 1.4 కోట్ల మంది 30 నుండి 69 ఏళ్ల మధ్య ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తారు.

0: అన్నారు.
1: వారసత్వంగా సంక్రమించే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల కారణంగా సంభవించే మరణాల కంటే ఇలా జీవనశైలి కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో కన్నుమూసేవారే అధికం. అనారోగ్య తిండి అలవాట్లు చాలా ఉన్నాయి. పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకే తరహా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక ఫ్యాట్తో కూడుకున్న ఆహారం, ఇవన్నీ మనిషి ఆధునిక జీవనానికి హానికారాలే. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉంచిన ఆహార సేవనం కూడా చెడు చేసేదే. శారీరక శ్రమ లేకపోవడం, నగరీకరణ, పట్టణీకరణ జీవనం నిత్యం ఉరుకులు పరుగులే. కాలు బయటపడితే నడిచి వెళ్లకుండా సకల సదుపాయాలు, కోరితే అన్ని ఇంటికే వచ్చేసే వెసులుబాటు, ఇవన్నీ సుఖమయ జీవనాన్ని పెంచుతున్నాయి. దీంతో శారీరక శ్రమ తగ్గుతుంది. వ్యాయామాలు చేయడం వల్ల దీని నుంచి బయటపడదామన్న శ్రద్ధ కూడా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ కారణాల వల్ల మధ్య వయసుకే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీర్ఘకాలంగా ఈ రెండూ కొనసాగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్స్ బారిన పడే ముప్పు పెరుగుతుంది. వీటికి తోడు పొగ తాగడం, పొగాకు పదార్థాలు నమలడం, మద్యపాన సేవనం, శీతల పానీయాలు, పాల పదార్థాలు అధికంగా తీసుకోవడం, అర్ధరాత్రి సమయాల్లో ఆహార సేవనం, అర్ధరాత్రి తర్వాత ఆలస్యంగా నిద్రించడం, తగినంత నిద్ర లేకపోవడం, రోజంతా కంప్యూటర్ల ముందే కూర్చొని పనిచేస్తుండడం, వాయు కాలుష్యం వంటివి కూడా లైఫ్ స్టైల్ వ్యాధులకు కారణమవుతున్నాయి. ఒబేసిటీ, డయాబెటీస్, ఆర్టీరియోస్క్లెరోసిస్, గుండె జబ్బులు, స్ట్రోక్, హైపర్ టెన్షన్, లివర్ సిరోసిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజెస్, అలర్జీస్, వినికిడి సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలు, వెన్ను సంబంధిత సమస్యలు, వ్యక్తుల అలవాట్లు, ప్రవర్తన, చర్యలే లైఫ్ స్టైల్ వ్యాధుల బారిన పడేది లేనిది నిర్ణయిస్తాయి. అయితే వ్యక్తుల పరంగా నియంత్రించుకునే అంశాలు, నియంత్రించుకోలేని అంశాలంటూ ఉంటాయి. పొగ తాగడం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఎంత మేరకు నిద్రించాలి అన్నది నియంత్రించుకోగల అంశాలు. మన చేతుల్లో లేని అంశాలు వయసు, సంతతి, లింగము, వారసత్వం, స్థూలకాయం అంటే ఒబేసిటీ, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, భారీ సైజ్ భోజనాలు, శారీరక వ్యాయామం తగ్గడం, ఇవన్నీ స్థూలకాయానికి దారితీస్తాయి. ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో సమస్యలు, రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 15.5 కోట్ల మంది స్థూలకాయలున్నారట. ప్రపంచంలో ఈ విషయంలో మన ర్యాంక్ నంబర్ 2. ఇవి రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్, ఆస్థమా, అల్జైమర్స్ వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. పనిభారం, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వస్తాయి. దీనివల్ల కంటి నిండా నిద్ర కరువు అవుతుంది. పనిచేసే చోట, ఇంట్లోనూ నేడు ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. చివరికి స్కూల్స్లో, కాలేజెస్లోనూ విద్యార్థులకు చదువుల భారం విపరీతంగా పెరిగి స్ట్రెస్కి గురవుతున్నారు. డయాబెటీస్ అంటే మధుమేహం, షుగర్ వ్యాధి అని అందరికీ తెలిసిందే. దీంట్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తాయి. ఇది మనకు తెలిసిన విషయం. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి రక్తంలో చేరిన గ్లూకోజ్ ను కణాలకు శక్తిగా అందించడంలోనూ ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటీస్ బారిన పడిన వారిలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది, కానీ కణాలు దాన్ని వినియోగించుకోలేవు. దీన్ని ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గా పేర్కొంటారు. కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. సాధారణంగా ఇన్సులిన్ కాలేయంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. అయితే ఇన్సులిన్ నిరోధకం వల్ల కాలేయం నుంచి గ్లూకోజ్ అసంబద్ధంగా విడుదలవుతుంది. అలాగే కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత లేకపోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి. ఫలితమే డయాబెటీస్. ఇన్సులిన్ నిరోధకత, ప్యాంక్రియాస్ లోని బీటా కణాలు ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేకపోవడం అన్నది ఒక్కరొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి ప్రాథమికంగానే ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. అటువంటి వారిలో ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం కొంచెమే ఉండొచ్చు. మరికొందరిలో ఇన్సులిన్ నిరోధకత అన్నది కొంచెమే ఉండొచ్చు, కానీ ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. అంతర్జాతీయ డయాబెటీస్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం మన దేశంలో 6 కోట్ల మందికి పైగా టైప్ 2 డయాబెటీస్ తో బాధపడుతున్నారు. అధిక బరువు, జీవక్రియల గతి తప్పడం, అధిక తీపి పదార్థాలున్న వాటిని తీసుకోవడం వంటివి కూడా టైప్ 2 డయాబెటీస్ కి కారణమవుతున్నాయి. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ వీ హ్యావ్ ఆర్టీరియోస్క్లెరోసిస్. ఈ సమస్యలో గుండె నుంచి శరీరంలోని అవయవాలకు రక్తాన్ని, పోషకాలను, ఆక్సిజన్ ను తీసుకెళ్లే ధమనుల గోడలు మందంగా మారి సాగే గుణాన్ని కోల్పోతాయి. ధమనుల గోడల్లో కొవ్వు చేరడం వల్ల రక్త సరఫరాలో అవాంతరాలు ఏర్పడి ఈ సమస్యకు దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలు ఎదురవుతాయి.

0: ఈ సమస్యతో రక్తపోటు కూడా నియంత్రణ తప్పుతుంది. అలాగే ఛాతిలో నొప్పి, గుండెపోటు సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆరోగ్యకరమైన ధమనులు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి, కానీ ఈ సమస్యలో ధమనులు లోపలి గోడలు గట్టిగా మారతాయి. గుండె జబ్బులు. గుండె కణజాలం, రక్తనాళాల్లో ఏర్పడే సమస్యలే గుండెపోటు, ఇతర సమస్యలకు కారణమవుతాయి. రక్తం ఆక్సిజన్ గుండెకు అందకపోవడం గుండెపోటుతో ప్రధానంగా కనిపిస్తుంది. గుండె రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. పొగ తాగడం, అధికంగా మద్యపాన సేవనం, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, వ్యాయామం లేకపోవడం గుండె జబ్బులకు కారణాలు. ఏటా గుండె జబ్బుల కారణంగా సంభవించే మరణాల్లో 30% పైగా 34 నుండి 64 ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఉంటున్నాయి. గుండె జబ్బులను వారి సంఖ్యాపరంగా మన దేశం ప్రపంచంలో 1 స్థానంలో ఉంది. మన దేశంలో 5 కోట్ల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు. ప్రతి వ్యక్తికి నిర్ణీత పరిమాణం మేర రక్తపోటు ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కావాలంటే అందుకు ఇది అవసరం. అయితే ఎన్నో కారణాల వల్ల ఇది పరిమితి దాటుతుంది. దానివల్ల దీర్ఘకాలంలో ప్రాణాలకు రిస్క్ ఏర్పడుతుంది. 120/80 వరకు సాధారణంగానే పరిగణిస్తారు. 140/90 లేదా ఆ పై స్థాయిలు అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ గా పేర్కొంటారు. ఒత్తిడి, స్థూలకాయం, జన్యు సంబంధిత అంశాలు, ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, వయసు పైబడ్డం వంటివి అధిక రక్తపోటు రావడానికి కారణాలు. దేశంలో 10 కోట్ల మంది పైగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్. క్యాన్సర్ కారణంగా ఏటా 5 లక్షలకు పైగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. మన శరీరంలో 1 కోట్ల కొద్ది కణాలుంటాయి. అయితే ఈ కణాల్లో అసాధారణ పెరుగుదల చోటు చేసుకుంటే అది క్యాన్సర్ అవుతుంది. క్యాన్సర్లో 100కు పైగా రకాలున్నాయి. ముఖ్యంగా మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లింఫోమా ఎక్కువగా ఉంటాయి. నేడు గుర్తిస్తున్న ప్రతి 10 క్యాన్సర్ కేసుల్లో 9 కేసులు పర్యావరణ అంశాల కారణంగా తలెత్తుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పొగ తాగడం, ఆల్కహాల్, వాయు కాలుష్యం వంటివి కారణాలుగా పేర్కొంటున్నారు. పైగా ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితమే ఒకప్పుడు క్యాన్సర్ అంటే పెద్దగా తెలియని మన దగ్గర నేడు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. స్ట్రోక్. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో అడ్డంకులు ఏర్పడి పూడుకుపోతాయి. మెదడుకు రక్తం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. స్ట్రోక్స్ బారిన పడిన వారిలో 15% వరకు 40 ఏళ్ల వయసులోపు వారే ఉంటారు. జీవనశైలి ప్రభావమే ఇందుకు కారణమని తెలుస్తుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ డిజీజెస్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedback@gmail.com. ఐ రిపీట్.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు మీ అభిమాన తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం మహిళల అభిమాన కార్యక్రమం వనితాలోకం.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: సర్దుబాటు అయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజ్ కి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు, వనితాలోకం కార్యక్రమంలో ఇప్పటి వరకు లలిత సంగీత ప్రాధాన్యమైన పాటలు విన్నారు. ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ముందుగా ఆయుర్వేద దినోత్సవానికి ముందు ఆయుర్వార్త డిజిటల్ చర్చా పరంపరను ప్రారంభించిన ఏఐఐఏ గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆయుష్ మంత్రిత్వ శాఖలో భాగంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్వయం ప్రతిపత్తి సంస్థ అఖిల భారతీయ ఆయుర్వేద సంస్థ, దీనినే ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థ అంటారు. ఈ సంస్థ ఆయుర్వార్తను ప్రారంభించడం జరిగింది. ఇది డిజిటల్ మాధ్యమంలో కొనసాగుతూ ఉండే ఒక విశిష్ట చర్చా కార్యక్రమం. ఆయుర్వేదానికి సంబంధించిన ప్రామాణిక జ్ఞానం, విజ్ఞాన శాస్త్ర దృష్టికోణాలు, సమకాలీన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఆయుర్వేదానికి ఉన్న సందర్భశుద్ధి వంటి విశేషాల గురించి దేశ విదేశాల్లో జనబాహుళ్యం చెంతకు చేర్చడమే ఆయుర్వార్త కార్యక్రమం యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఈ నెల 23న ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అంతకు ముందే పైన ప్రస్తావించిన ఆయుర్వార్త కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయుర్వార్త చర్చా పరంపరలో ఆయుర్వేదం ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు, విద్య వైద్య పద్ధతులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదంకు పెరుగుతున్న ప్రాముఖ్యతను విస్తరించడంతో పాటు ముడిపడిన అంశాలపై నిపుణులతో మాటామంతి నిర్వహించడం జరుగుతుంది. ఏఐఐఏకు చెందిన డైరెక్టర్ ప్రొఫెసర్ పీకే ప్రజాపతితో పాటు డీన్ ప్రొఫెసర్ అయిన మహేష్ వ్యాస్ మధ్య జరిగిన చర్చా కార్యక్రమంతో ఈ ఆయుర్వార్త తొలి ఎపిసోడ్ను రూపొందించడం జరిగింది. వీరిద్దరూ ఆయుర్వేద దినోత్సవాన్ని 23 సెప్టెంబర్ ఎందుకు నిర్వహించాలి అనే అంశంపై చర్చలో పాల్గొన్నారు. చర్చలో ఆయుర్వేద దినోత్సవ పరిణామ క్రమం యొక్క ప్రస్తావన గురించి జరిగింది. దీనిని ఇంతకుముందు ధన్వంతరి జయంతి అనగా దంతెరస్గా పాటిస్తూ రావడం, ప్రతి ఏటా ఒక నిర్దిష్ట తేదీని ఆయుర్వేద దినోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గురించిన కొన్ని వివరాల గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆయుర్వేదాన్ని ఒక ముఖ్య జ్ఞానంగా, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థగా బలోపేతం చేయడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రపంచమంతటా ఆరోగ్య రంగంలో ఆరోగ్యానికి సందర్భశుద్ధి రోజురోజుకు పెంపొందుతుందని ఏఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ పీకే ప్రజాపతి తెలిపారు. ఒక నిర్దిష్టమైన రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని పాటించడం వల్ల దీని వార్షిక నిర్వహణకు మరింత ఎక్కువ నిరంతరత్వం లభించడంతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో దీనికి ఒక బలమైన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ దృష్టికోణాన్ని డిజిటల్ మాధ్యమంలోకి విస్తరించే ప్రయత్నమే ఆయుర్వార్త. దీని ద్వారా ఆయుర్వేద తాలూకు ప్రామాణిక జ్ఞానాన్ని, నిపుణుల దృష్టికోణాలను ప్రజలకు విస్తరిస్తాయని ప్రొఫెసర్ తెలిపారు. చర్చలో ప్రొఫెసర్ మహేష్ వ్యాస్ 23 సెప్టెంబర్కున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. ఆ రోజున ప్రకృతిలో శరత్కాల విషవత్తు సంభవిస్తుందని, ఈ రోజున సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిటారుగా పడడం వల్ల ప్రపంచమంతటా పగలు రాత్రి ప్రధానంగా దాదాపు సమానంగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఆయుర్వేదం పరంగా మనుషుల ఆరోగ్యాన్ని, శ్రేయస్సును అర్థం చేసుకోవడంలో సంతులనం, సామరస్యం అనేవి కీలక అంశాలు అవుతాయని ప్రొఫెసర్ మహేష్ వ్యాస్ వివరించారు. ఈ కారణంగా ఆయుర్వేదంలో సంతులనం, సమంజసం, సమత్వంపై ఆధారపడిన దృక్పథం కూడా 23 సెప్టెంబర్ను జోడించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆయుర్వేదకు చెందిన వివిధ ఫార్ములాలపై నిరంతర ప్రాతిపదికన సాధికారికత చర్చకు ఆయుర్వేదకు చెందిన వివిధ అంశాలపై వీటిని జోడించడం జరిగింది. ఈ చర్చా పరంపరలో భారత్తో పాటు విదేశాలకు చెందిన అనేక ఆయుర్వేద నిపుణులు, వైద్యులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు నిపుణులు పాల్గొన్నారు. ఆయుర్వార్త భావి ఎపిసోడ్లలో అనేక అంశాలపై చర్చలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఆయుర్వార్త ముఖ్యమైన అంశాలు ఆయుర్వేదకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు, ఆధునిక కాలంలో పరిశోధనలు, ఆయుర్వేద విద్య యువతరం యొక్క పాత్ర, ఆయుర్వేదం

0: మరియు ప్రజా ఆరోగ్యం. ఆయుర్వేదంలో నూతన ఆవిష్కరణలు, సాంకేతికత. ఆయుర్వేదంలో ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రాల మధ్య సమన్వయం. ఆరోగ్యవంతమైన జీవన శైలులు, నివారణ, ప్రధాన ఆరోగ్య సంరక్షణ సేవలు కూడా ముఖ్యమైనవి. మరియు ఆయుర్వేదం అంతర్జాతీయ ఆరోగ్య సరళి, అంతర్జాతీయ స్థాయిలో ఆయుర్వేద విస్తరణకు ఉన్న అంశాలు వంటి అనేక విషయాలు ఈ చర్చలో అంశాలుగా ఉన్నాయి. ఆయుర్వార్త ఎపిసోడ్లను ఏఐఐఏ అధికారిక డిజిటల్ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వాటిలో యూట్యూబ్, ఫేస్బుక్, ఎట్స్, ఇన్స్టాగ్రామ్ వంటివి కూడా ఉన్నాయి. దీని ద్వారా ఆయుర్వేదానికి సంబంధించిన ప్రామాణిక శాస్త్రీయ సమాచారాన్ని విద్యార్థులు, యువజనులు, డాక్టర్లు, పరిశోధకులు, విద్యావేత్తలతో పాటు సామాన్య ప్రజానికానికి సైతం అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేపడుతోంది.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
3: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన, నిరంతరం వసంతమే సంగీతం.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
5: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
6: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
5: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
6: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
7: రోజువారి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
5: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
6: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
5: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
7: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
5: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
6: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: మీరింతవరకు విన్నారు వనితా లోకం. శ్రోతలు, మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. స్టూడియోలో సమయం 5:30. ఇప్పుడు విందాం యువవాణి యువజనుల కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ వివిధ పోస్టులకు సంబంధించి మొత్తం 17 ఖాళీలకు అర్హత కలిగిన ప్రతిభావంతుల నుంచి ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు: సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ హెచ్ఆర్ 4 పోస్టులు, ఏదైనా డిగ్రీతో పాటు కనీసం 2 సంవత్సరాల పూర్తికాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్తో పాటు హ్యూమన్ రిసోర్సెస్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ లేదా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లేదా హెచ్ఆర్లో స్పెషలైజేషన్తో ఎంబీఏ చేసి ఉండాలి. భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థల నుంచి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విశ్వవిద్యాలయం లేదా సంస్థల నిబంధనలు వర్తిస్తాయి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. లా డిగ్రీ ఉంటే అదనపు అర్హతగా పరిగణించబడుతుంది. సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ లా 1 పోస్టు. గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి పూర్తికాల లా డిగ్రీ ఎల్ఎల్బి లేదా సమానమైనది, కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మొత్తం 4 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ మొత్తం 4 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ సిఅండ్ఐ మొత్తం 2 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఐటీ లేదా ఈఆర్పి మొత్తం 2 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. గమనిక: ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు క్వాలిఫయింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత మార్కులు సాధించినా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ గ్రేడ్ వివరాలు: గ్రేడ్ E1. పే స్కేల్ వివరాలు: ఐడిఏ ప్యాటర్న్లో 40,000 నుండి 140,000 రూపాయల వరకు. గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: అర్హత కలిగిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆన్లైన్ సెలక్షన్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్లో 2 భాగాలు ఉంటాయి: సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్.

అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రెండింటిలోనూ విడివిడిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. పోస్ట్ అవసరం ఇంకా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ తర్వాత

క్రీమీ లేయర్, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్, వయోపరిమితి సడలింపులు ఇంకా ఇతర రాయితీలు వర్తిస్తాయి. ఏదైనా కేటగిరీకి చెందినట్లు క్లెయిమ్ చేసే అభ్యర్థులు సంబంధిత చెల్లుబాటు అయ్యే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, డిజేబిలిటీ, ఓబీసీ నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్లను అధికార సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్దేశిత ఫార్మాట్లో కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ వివరాలు www.nspcl.co.in. పేమెంట్ వివరాలు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు, పీడబ్ల్యూబీడీ కేటగిరీల అభ్యర్థులు ఇంకా మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు. పోస్ట్ ఆధారంగా కనీస అనుభవం గురించిన వివరాలు ఇంకా ప్రైవేట్ రంగ అనుభవం, ధృవీకరణ ప్రమాణాల కోసం వివరాల గురించి www.nspcl.co.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.

0: శ్రోతలు, మీరింతవరకు విన్నారు ఉద్యోగ సమాచారం. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం వీక్లీ రౌండప్. సముద్రమంత సమాచారాన్ని వడబోసి ముఖ్యమైన సమాచారాన్ని తీసి కప్పు కాఫీ రూపంలో మీకు అందించే అద్భుతమైన కార్యక్రమం వీక్లీ రౌండప్.
7: శ్రోతలకు నమస్కారం. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం. నిన్న మనం ఈ వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ లో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 3 తారీఖు వరకు జరిగినటువంటి ప్రామినెంట్ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనం పరిశీలించాం. ఇప్పుడు అవే అంశాల మీద ఇంకా జరిగినటువంటి కొన్ని ఇంకా ముఖ్యమైనటువంటి అంశాల మీద ఈరోజు ఒక 15 ప్రశ్నలు మీకు క్విజ్ ఇస్తున్నాను. ఈ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ని మీరు నోట్ చేసుకోండి. వీటికి సమాధానాలు మా వాట్సాప్ నంబర్ 8772246605 ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. సరైన సమాధానాలను అలాగే మంచి కరెక్ట్ ఆన్సర్స్ పంపించినటువంటి శ్రోతల పేర్లను సోమవారం సాయంత్రం 5:30 యువవాణి కార్యక్రమంలో ప్రకటించడం జరుగుతుంది. అలాగే సరైన సమాధానాలను వివరించడం కూడా జరుగుతుంది. మరి శ్రోతలు, పెన్ అండ్ పేపర్తో మీరు సిద్ధంగా ఉన్నారు కదా? మొదటి ప్రశ్న నోట్ చేసుకోండి.

ఇస్రో చేపట్టినటువంటి వీనస్ ఆర్బిటర్ మిషన్ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఆమోదం తెలిపింది. ఈ మిషన్ని ఏ సంవత్సరం నాటికి ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రశ్న మరొకసారి, ఇస్రో చేపట్టినటువంటి వీనస్ ఆర్బిటర్ మిషన్ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఆమోదం తెలిపింది. ఈ మిషన్ని ఏ సంవత్సరం నాటికి ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 2026 సెప్టెంబర్, ఆప్షన్ బి 2026 అక్టోబర్, ఆప్షన్ సి 2028 మార్చ్, ఆప్షన్ డి 2030 ఆగస్ట్. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ 2026 సెప్టెంబర్, ఆప్షన్ బి 2026 అక్టోబర్, ఆప్షన్ సి 2028 మార్చ్, ఆప్షన్ డి 2030 ఆగస్ట్. ఇక రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్వచ్ఛతా హీ సేవ ప్రచార కార్యక్రమం యొక్క ప్రధాన థీమ్ ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ ప్లాస్టిక్ రహిత గ్రామాలు, ఆప్షన్ బి స్వచ్ఛ భారత్ హరిత భారత్, ఆప్షన్ సి స్వచ్ఛ నగరాలు సుందర నగరాలు, ఆప్షన్ డి స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత. ప్రశ్న మరొకసారి, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్వచ్ఛతా హీ సేవ ప్రచార కార్యక్రమం యొక్క ప్రధాన థీమ్ ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ ప్లాస్టిక్ రహిత గ్రామాలు, ఆప్షన్ బి స్వచ్ఛ భారత్ హరిత భారత్, ఆప్షన్ సి స్వచ్ఛ నగరాలు సుందర నగరాలు, ఆప్షన్ డి స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత. ఇప్పుడు మూడో ప్రశ్న, ఇటీవల ఏ నగరంలో భారత మొదటి పూర్తిస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటును ప్రకటించారు? ఇటీవల ఏ నగరంలో భారత మొదటి పూర్తిస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటును ప్రకటించారు? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి గాంధీనగర్, ఆప్షన్ సి కార్జత్ మహారాష్ట్ర, ఆప్షన్ డి బెంగళూరు. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి గాంధీనగర్, ఆప్షన్ సి కార్జత్ మహారాష్ట్ర, ఆప్షన్ డి బెంగళూరు. ఇక నాలుగో ప్రశ్న, 2024లో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు COP29కి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ప్రశ్న మరొకసారి, 2024లో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు COP29కి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బెలెమ్ బ్రెజిల్, ఆప్షన్ బి దుబాయ్, ఆప్షన్ సి రియాద్, ఆప్షన్ డి అజర్బైజాన్లోని బాకు. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ బెలెమ్ బ్రెజిల్, ఆప్షన్ బి దుబాయ్, ఆప్షన్ సి రియాద్, ఆప్షన్ డి అజర్బైజాన్లోని బాకు. ఇప్పుడు ఐదో ప్రశ్న, నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ఈపీఐ, దీనిలో తీర ప్రాంత రాష్ట్రాల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ప్రశ్న మరొకసారి, నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ఈపీఐ, దీనిలో తీర ప్రాంత రాష్ట్రాల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఇప్పుడు ఆప్షన్స్ ఏమిటో తెలుసుకుందాం. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తమిళనాడు. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్.

గుజరాత్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తమిళనాడు. ఆరో ప్రశ్న, హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ హెచ్పిఐ దీని యొక్క తాజా ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది? ప్రశ్న మరొకసారి జాగ్రత్తగా వినండి. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ హెచ్పిఐ దీని యొక్క తాజా ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది? ఇప్పుడు ఆప్షన్స్. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి స్విట్జర్లాండ్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి సింగపూర్. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి స్విట్జర్లాండ్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి సింగపూర్. ఇప్పుడు ఏడో ప్రశ్న, భారత నావికాదళంలోకి ఇటీవల చేర్చబడిన రెండవ అణుశక్తి ఆధారిత బ్యాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఎస్ఎస్బిఎన్ అంటే యాంటీ సబ్మరైన్ అంటారన్నమాట, న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మరైన్. ప్రశ్న మరొకసారి, భారత నావికాదళంలోకి ఇటీవల చేర్చబడిన రెండవ అణుశక్తి ఆధారిత బ్యాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఏది? సమాధానాలు, ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ అరిధాత్, ఆప్షన్ బి ఐఎన్ఎస్ కల్వరీ, ఆప్షన్ సి ఐఎన్ఎస్ విక్రాంత్, ఆప్షన్ డి ఐఎన్ఎస్ అరిహాంత్. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ అరిధాత్, ఆప్షన్ బి ఐఎన్ఎస్ కల్వరీ, ఆప్షన్ సి ఐఎన్ఎస్ విక్రాంత్, ఆప్షన్ డి ఐఎన్ఎస్ అరిహాంత్. ఎనిమిదో ప్రశ్న, కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి ఇంటికి నెలకు ఎన్ని యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ప్రశ్న మరొకసారి, కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి ఇంటికి నెలకు ఎన్ని యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆప్షన్ ఏ 150 యూనిట్లు, ఆప్షన్ బి 300 యూనిట్లు, ఆప్షన్ సి 500 యూనిట్లు, ఆప్షన్ డి 200 యూనిట్లు. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ 150 యూనిట్లు, ఆప్షన్ బి 300 యూనిట్లు, ఆప్షన్ సి 500 యూనిట్లు, ఆప్షన్ డి 200 యూనిట్లు. ఇప్పుడు తొమ్మిదో ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఏ జూలై 21, బి మే 21, సి ఆగస్టు 29, డి జూన్ 21. ఆప్షన్స్ మరొకసారి, ఏ జూలై 21, బి మే 21, సి ఆగస్టు 29, డి జూన్ 21. పదో ప్రశ్న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆప్షన్ ఏ శక్తికాంత దాస్, ఆప్షన్ బి రఘురామ్ రాజన్, ఆప్షన్ సి దినేష్ ఖారా, ఆప్షన్ డి ఉర్జిత్ పటేల్. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ శక్తికాంత దాస్, ఆప్షన్ బి రఘురామ్ రాజన్, ఆప్షన్ సి దినేష్ ఖారా, ఆప్షన్ డి ఉర్జిత్ పటేల్. ఇక పదకొండవ ప్రశ్న, భారతదేశంలో నేషనల్ క్వాంటమ్ మిషన్ కోసం ప్రభుత్వం కేటాయించిన మొత్తం బడ్జెట్ అంచనా ఎంత? ప్రశ్న మరొకసారి, భారతదేశంలో నేషనల్ క్వాంటమ్ మిషన్ కోసం ప్రభుత్వం కేటాయించిన మొత్తం బడ్జెట్ అంచనా ఎంత? ఆప్షన్ ఏ 6,003 కోట్లు, ఆప్షన్ బి 2,500 కోట్లు, ఆప్షన్ సి

12,000 కోట్లు, ఆప్షన్ డి 10,000 కోట్లు. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ 6,003 కోట్లు, ఆప్షన్ బి 2,500 కోట్లు, ఆప్షన్ సి 12,000 కోట్లు, ఆప్షన్ డి 10,000 కోట్లు. ఇప్పుడు 12వ ప్రశ్న. తాజాగా వార్తల్లో నిలిచిన రఫా సరిహద్దు దాటు మార్గం అంటే బోర్డర్ క్రాసింగ్ ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంది? ప్రశ్న మరొకసారి జాగ్రత్తగా వినండి. తాజాగా వార్తల్లో నిలిచిన రఫా సరిహద్దు దాటు మార్గం అంటే బోర్డర్ క్రాసింగ్ ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంది? ఇప్పుడు ఆప్షన్స్ ఏమిటో చూద్దాం. ఆప్షన్ ఏ గాజా స్ట్రిప్ మరియు ఈజిప్ట్, ఆప్షన్ బి ఇజ్రాయెల్ మరియు లెబనాన్, ఆప్షన్ సి సిరియా మరియు జోర్డాన్, ఆప్షన్ డి ఇరాన్ మరియు ఇరాక్. ఇక 13వ ప్రశ్న. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల జావలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా ఏ పతకాన్ని గెలుచుకున్నారు? ప్రశ్న మరొకసారి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల జావలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా ఏ పతకాన్ని గెలుచుకున్నారు? ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఏ రజత పతకం సిల్వర్ మెడల్, బి కాంస్య పతకం బ్రాంజ్ మెడల్, సి ఏ పతకం సాధించలేదు, డి స్వర్ణ పతకం గోల్డ్ మెడల్. ఆప్షన్స్ మరొకసారి. ఏ రజత పతకం సిల్వర్ మెడల్, బి కాంస్య పతకం బ్రాంజ్ మెడల్, సి ఏ పతకం సాధించలేదు, డి స్వర్ణ పతకం గోల్డ్ మెడల్. ఇక 14వ ప్రశ్న. భారత ప్రభుత్వం స్థానిక భాషలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఏఐ ఆధారిత అనువాద సాధనం ఏఐ ట్రాన్స్లేషన్ టూల్ పేరు ఏంటి? ప్రశ్న మరొకసారి జాగ్రత్తగా వినండి. భారత ప్రభుత్వం స్థానిక భాషలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఏఐ ఆధారిత అనువాద సాధనం ఏఐ ట్రాన్స్లేషన్ టూల్ పేరు ఏంటి? ఇప్పుడు ఆప్షన్స్. ఆప్షన్ ఏ భాషిణి, ఆప్షన్ బి అనువాదిని, ఆప్షన్ సి భారత్ ఏఐ, ఆప్షన్ డి భాషా మిషన్. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ భాషిణి, ఆప్షన్ బి అనువాదిని, ఆప్షన్ సి భారత్ ఏఐ, ఆప్షన్ డి భాషా మిషన్. ఇక ఇవాల్టి వీక్లీ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్విజ్ కార్యక్రమంలో చివరి ప్రశ్న, 15వ ప్రశ్న. 2024 ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అంటే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన సినిమా ఏది? ప్రశ్న మరొకసారి. 2024 ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అంటే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన సినిమా ఏది? ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ కార్తికేయ 2, ఆప్షన్ బి బలగం, ఆప్షన్ సి ఆర్ఆర్ఆర్, ఆప్షన్ డి సలార్. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ కార్తికేయ 2, ఆప్షన్ బి బలగం, ఆప్షన్ సి ఆర్ఆర్ఆర్, ఆప్షన్ డి సలార్. మరి శ్రోతలు అవండి 15 కరెంట్ అఫైర్స్ క్విజ్ క్వశ్చన్స్. వీటన్నిటికీ మీరు సమాధానాలు జాగ్రత్తగా ఆలోచించుకొని ఇప్పుడు చెప్పబోయే వాట్సాప్ నంబర్కు మీరు పంపిస్తే సరైన సమాధానాలను పంపించిన వారి పేర్లను రేపు సాయంత్రం 5:30 ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలతో పాటు ప్రకటించడం జరుగుతుంది. మరి వెంట వెంటనే ఆలస్యం చేయకుండా ఈ ప్రశ్నలకు సమాధానాలు పంపించండి. మీ పేర్లను ఆకాశవాణి తిరుపతిలో ప్రకటించేలా మీరే ప్రయత్నించండి. ఇక ఈ వారం కార్యక్రమానికి ఇక్కడ ముగించి మళ్ళీ వచ్చే వారం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ సుధాకర్ మోహన్కు సెలవు. బాయ్.

0: శ్రోతలు, మీరింతవరకు విన్నారు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమం రెండవ భాగం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. శ్రోతలు, కార్యక్రమంలో చెప్పిన విధంగా చెప్పిన 15 ప్రశ్నలకు సమాధానాలు నోట్ చేసుకుని మా వాట్సాప్ నంబర్ 8772246605 నంబరుకు మీ సరైన సమాధానాలు పంపించాలి. సరైన సమాధానాలు పంపిన వారిని సెలెక్ట్ చేసి సోమవారం సాయంత్రం 5:30 ప్రసారమయ్యే యువవాణి కార్యక్రమంలో మీ పేర్లు ప్రకటించడం జరుగుతుంది.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
3: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
2: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
3: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
4: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన, నిరంతరం వసంతమే సంగీతం.
5: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.

శ్రోతలు, మీరింతవరకు విన్నారు యువవాణి యువజనుల కార్యక్రమం. శ్రోతలు, స్టూడియోల సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంధ్రంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:30 తరిగొండ గీతరవళి భక్తి గీతాలు ప్రసారం, 7:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో పసుపు పంటలో పోషక లోపాలు, కీటక మరియు తెగుళ్ల యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్త డాక్టర్ శిలారు రఘువీర్ గారి ప్రసంగం, 7:45 క్రైస్తవ భక్తి గీతాలు, 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 ఆపాత మధురాలు శ్రావ్యమైన సినీ గీతాల కార్యక్రమం, 10:00 రవి వాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈరోజు మన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:30 భక్తి రంజని శివభక్తి గీతాలు, 6:30 సూర్తి ముత్తావళి వ్యాఖ్యాత శ్రీమతి ఉన్నమాలమ్మ, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా 1000 పడగలు నాటక ధారావాహిక 15వ భాగం నవల మూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి గారు, నిర్వహణ ఎల్లం రాజు సరోజా నిర్మలా గారు, 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8:30 రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం, 9:00 ముందుగా హలో ఆకాశవాణి అనంతరం చరిత్రలో ఈరోజు కార్యక్రమం ప్రసారం, 10:00 ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే, 10:15 12:10 12:40 1:30 మరియు 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం,

0: 1 గంట 20 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 3 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 5 గంటలకు వనితాలోకం మహిళల కార్యక్రమంలో స్వీయ కవితలు సమర్పణ శ్రీమతి ఏ అనితాదేవి. 5:30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం దుచెన్ని వ్యాధి అవగాహన దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, తర్వాత సినీ ధమాకా, చివరగా అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 6 గంటలకు ప్రసార విశేషాలు, 6:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 6:20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 నిమిషాలకు ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానమిచ్చే కార్యక్రమం కేరాఫ్ ఆకాశవాణి ప్రసారం, 7:05 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 నిమిషాలకు వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వరిలో సమగ్ర సస్యరక్షణ గురించి నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఐ పరమశివ గారి ప్రసంగం వింటారు. 7:45 నిమిషాలకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 మరియు 8:40 నిమిషాలకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం ప్రసారం, 8:30 నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 నిమిషాలకు స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:30 నిమిషాలకు ఆపాత మధురాలు శ్రావ్యమైన సినీ గీతల కార్యక్రమం ప్రసారం, 10:00 లలిత సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు మన అభిమాన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు. స్టూడియోల సమయం 6:05 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: This is Akashvani, the news read by Anuja Kumar. A major rescue operation is underway after a multi-story building housing a student paying guest PG accommodation collapsed in Satyaniketan area of Delhi this afternoon. According to the All India Institute of Medical Sciences, AIIMS in New Delhi, 4 persons were brought to the trauma center for treatment. Of them, 1 person was brought dead, 2 persons are in critical condition and 1 was discharged. Meanwhile, the Delhi police has said that 6 persons have been rescued so far and shifted to hospitals. Several people are feared trapped. The police said during the local inquiry it was revealed that the building was 40 to 50 years old and some repair work was underway in the basement of the building when the incident happened. The Delhi Fire Service has deployed 18 fire tenders for the relief and rescue work at the location. The area where the incident occurred is close to the heart of Delhi University's South Campus and has several buildings, mostly housing student PGs, hostels and eateries. Delhi Lieutenant Governor Taranjit Singh Sandhu has directed all concerned agencies to work in coordination to ensure swift rescue efforts on the ground. Delhi Chief Minister Rekha Gupta in a social media post said an adjacent building has also been vacated as a precautionary measure and every possible effort is being made to safely rescue those trapped and provide immediate assistance to the affected families. Union Home Minister Amit Shah has said that a drug-free youth will play a crucial role in achieving the vision of a developed India by 2047. Mr. Shah was addressing a press conference at Panaji in Goa. He said the government has prepared a 3-year roadmap to make country drug-free by 2029. He said the roadmap will be based on a 4-pillar approach aimed at dismantling narcotics networks. Mr. Shah also highlighted the government's development efforts in Jammu and Kashmir. He said the Union Territory is now on the path of progress and development, while Naxalism is becoming a thing of the past under the Narendra Modi-led government. Meanwhile, the Union Home Minister has cut short his visit and left for Delhi following the collapse of a multi-story building in the national capital. Mr. Shah, who reached Panaji last night on a 3-day visit to Goa. His scheduled program to inaugurate newly constructed BJP state office building in Goa this evening was cancelled in the wake of the Delhi mishap. Vice President CP Radhakrishnan today urged students to stay away from drugs and restrict

0: social media usage. The Vice President was addressing the Golden Jubilee celebrations of Geetanagar College at Guwahati in Assam today.
1: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: Preparations are underway in New Delhi for the upcoming BRICS Summit 2026 to be held at Bharat Mandapam on the 12th and 13th of this month. The 18th BRICS Summit will bring together leaders of BRICS members and partner countries, outreach countries and heads of international organizations. The External Affairs Ministry responded to the UN General Assembly resolution on Equal Area World Map. Spokesperson of the Ministry of External Affairs, Randhir Jaiswal, said that India has voted in favor of the United Nations General Assembly resolution on equal area cartographic representation. Mr. Jaiswal further added that India's sovereign territory, including the union territories of Jammu and Kashmir and Ladakh, must be depicted in accordance with India's official map. The Ministry of Coal has rejected the media reports attributing reduced power generation at Punjab's thermal plants to inadequate coal supply from the centre. The ministry clarified that adequate coal has been made available to Punjab's power plants. In badminton, Indian pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched the men's doubles title at the China Masters in Shenzhen today. The Indian duo defeated China's He Ji-Thing and Reng Chiang-Tu in the summit clash to secure country's first ever title at the tournament. The victory marks the duo's 10th career title on the BWF World Tour. And that is the end of this news bulletin.
2: ఇదిగో కోడలు పిల్ల,
3: ఏంటత్తయ్య?
2: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
3: ఓ,
2: ఎలాగంటే యూపీఐతో?
3: అలాగా?
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్య?
2: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
3: అబ్బా చాలండి అత్తయ్య.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
6: कम प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आरक्रिया लाइफ इससे बेहतर कुछ नहीं.
7: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
8: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్టంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గాలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఇక వార్తల వివరాలు. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4వ తేదీ నాటికి 86.59 మిలియన్ కిలోల ఎఫ్సివి పొగాకు మార్కెట్ అయిందని చెప్పారు. ప్రస్తుత సీజన్కు అనుమతింపబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా అంచనా ఉత్పత్తి సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందని వివరించారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో అత్యధికంగా కిలోకు 329 రూపాయల వరకు ధర లభించిందన్నారు. ఎస్ఎల్ఎస్లో అత్యధిక బిడ్ 255 రూపాయలు, ఎస్బీఎస్లో 252 రూపాయలుగా నమోదైందని మంత్రి వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సీవీ పొగాకు అనుమతింపబడిన పంట పరిమాణాన్ని 142 మిలియన్ కిలోల నుంచి 81 మిలియన్ కిలోలకు తగ్గించామని మంత్రి తెలిపారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్తులో అధిక మార్కెటబుల్ సర్ప్లస్ ఏర్పడకుండా చూడడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు. పేదలకు బ్యాంకు ఖాతాలు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్

0: పెన్షన్లు వంటివి అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పాలనను అట్టడుగు వర్గాలకు చేరువ చేసిందని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి కొండ్రుముట్ల గ్రామంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. కనీస సౌకర్యాలను కల్పించడంతో కోట్లాది మంది పేదలకు ఫలితాలు దక్కుతున్నాయని తెలిపారు. రాష్టంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో 8.74 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ప్రసాద్ పథకం ద్వారా కూడా ఆలయ అభివృద్దికి నిధులు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కోరారు. ఉత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమన్వయ సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అవసరమైతే దసరా ఉత్సవాల 10 రోజులు ఉచిత దర్శనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ సమయంలో వీఐపీ దర్శనాలను నియంత్రించడంతో పాటు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీ పేర్కొంటూ,
1: మేము ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేసి మంచినీళ్లు, ఫ్రీ పాలు అన్నిటికీ ఇస్తాం. అదే కాకుండా హోల్డింగ్ ఏరియాలు పెంచడం, అన్ని డిపార్ట్మెంట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచితంగా అమ్మవారికి సర్వీసులు అన్ని ఇస్తున్నాయి. ఏ దగ్గర కూడా ఛార్జ్ అనేది రూపాయి తీసుకోవట్లేదు. అన్నప్రసాద కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది, లడ్డూ బోర్డు కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది. భక్తులకి ఇబ్బంది లేకుండా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని మర్రివలసలో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని రాష్ట సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్ర ఆర్ఎండ్బి రోడ్డు నుంచి మర్రివలస వరకు 6.50 కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టబోయే రోడ్డు వంతెన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. 10 లక్షల రూపాయలతో నిర్మించిన మర్రివలస గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మర్రివలస ప్రజల చిరకాల కోరిక అయిన వంతెన నిర్మాణంతో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో కటకానిపల్లికి చెందిన 2 యువకుల గల్లంతుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడినట్లుగా చెప్పారు. యువకుల మృతదేహాల గాలింపు చర్యలు విస్తృతం చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఫీడర్ కెనాల్ నందు నీరు వేగంగా వస్తుంది కాబట్టి ఎవరూ కూడా నీళ్లలో దిగవద్దని మంత్రి కోరారు. ఫీడర్ కెనాల్ నల్లమల సాగర్ దగ్గర పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను రామనాయుడు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ రాష్ట ఎన్నికల కమిషనర్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు లేఖ రాసింది. పోలింగ్ రోజున మాత్రమే కాకుండా నామినేషన్ల నుండి ఎన్నికల సామగ్రి రవాణా, స్ట్రాంగ్ రూమ్ల భద్రత వరకు అన్ని కీలక దశల్లో కూడా కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచాలని కోరినట్లుగా ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి లేల అప్పిరెడ్డి తెలిపారు. సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ తగిన విధంగా భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సంఖ్యలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రాష్ట ఎన్నికల సంఘం రప్పించాలని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో యల్లాప్రగడ సుబ్బారావు చేసిన సేవలు విలువైనవని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యల్లాప్రగడ సుబ్బారావు జయంతి ఉత్సవాల కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ మహోన్నత వ్యక్తుల చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భీమవరంలో పైవంతెనకు యల్లాప్రగడ పేరు పెట్టడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ఫలితంగా రాష్టంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,

0: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం పరిస్థితులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నూజివీడు, అగ్రిపల్లి, గన్నవరం, ఏలూరు, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిడ్బ్యాక్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిడ్బ్యాక్. ఆర్బిఐ అంటోంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఆంబుడ్స్మన్.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ఊనత్రింశదధికద్విసహస్రతమవర్షం యావత్ భారతం మాదకద్రవ్యం ముక్తం విధాతుం ఏకా త్రివార్షికీ మార్గదర్శికా ప్రస్తుతా. ఆగామి త్రివర్షేషు షత్ అంతారాష్ట్రీయ తథా అంతారాజ్యీయ మాదక సంజాలాని ఖండయితుం కేంద్రీయ గృహమంత్రిణా అమిత షాహేన నిర్ధారితం లక్ష్యం. భారతస్య ఆర్థిక శక్తిః నీతి గతిశీలతా చ దేశం వికసిత భారతస్య లక్ష్యం ప్రతి నయతః. భారతీయ ప్రతిష్టానాని జాగతిక స్తరే నేతృత్వం కుర్యుః ఇతి ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః ఓజస్వయుతం ఆహ్వానం. సంయుక్త రాష్ట్ర సంసది సమాన క్షేత్రఫల మానచిత్ర ప్రస్తావస్య భారతేన కృతం సమర్థనం. సంప్రభుత ప్రాదేశిక అఖండతయోః అక్షుణ్ణతాం రేఖాంకయత్ భారతేన ప్రోక్తం యత్ జమ్మూ కశ్మీర లద్దాఖ సమేత్య సమస్త క్షేత్రస్య ప్రదర్శనం కేవలం ఆధికారిక మానచిత్రానుగుణం ఏవ స్వీకార్యం. మధ్యప్రదేశస్య సాగర్ మండలే సందిగ్ధ విషాక్త మద్యపానేన 10 జనాః మృత్యుముపగతాః. 35 జనాః చికిత్సాలయేషు ప్రవేశితాః. కతిపయ సందిగ్ధాః ఆరక్షిదళేన గృహీతాః. అపి చ చీనదేశస్య షెన్జెన్ నగరే ఆయోజితాయాం బ్యాడ్మింటన్ ప్రతిస్పర్ధాయాం చైనా మాస్టర్స్ పురుష యుగల ప్రతియోగితాయాః చషకం భారతస్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి యుగలేన విజితం. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ గృహమంత్రి అమిత షాహ అద్య గోవా రాజ్యే వార్తాహర సమ్మేళనే ఊనత్రింశదధికద్విసహస్రతమవర్షం యావత్ భారతం మాదకద్రవ్యం ముక్తం కర్తుం రూపరేఖాం ప్రాకటయత్. తేన మాదక పదార్థ విరోధీ త్రివార్షిక రాష్ట్రీయ అభియానస్య ఆహ్వానం కృతం. గృహమంత్రిణా సంసూచితం యత్ ప్రశాసనేన శత మాదక సంజాలాని ఖండయితుం శత అపరాధినః భారతం ఆనేతుం తథా శత అవైధిక ప్రయోగశాలాః వినష్టం కర్తుం ఉచ్చ లక్ష్యం వినిర్ధారితం. నవదెహల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ మహావిద్యాలయస్య శత

0: सम्मेलनस्य आतिथ्यं कर्तुं राष्ट्र राजधानी नवदेहली पूर्ण सज्जतां भजते। सितंबर मासस्य द्वादश त्रयोदश दिनांकयोः भारत मंडपम् इत्यत्र आयोज्यमानस्य अस्य बृहत् सम्मेलनस्य सुरक्षा समीक्षायै देहली आरक्षी दलेन अद्य वाहन व्यूह पूर्वाभ्यासः संचालितः। सम्मेलने विश्व नेतारः ब्रिक्स देशानां प्रमुखाश्च भागं ग्रहीष्यन्ति। आसाम प्रवासे सम्प्राप्तः उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य गुवाहाट्यां गीतानगर महाविद्यालयस्य 50वें वार्षिकोत्सवे मुख्य अभ्यागतः आसीत्। तेन छात्रान् सम्बोध्य गुणवत्तापूर्वकं शिक्षायै अनुसन्धानाय च बलं दत्तम्। उपराष्ट्रपतिना उच्चशिक्षाया महिलानां सहभागिता नारीशक्तेः प्रतीकमिति अभिहितम्। बैडमिंटन क्रीडायाम् अद्य शेंजेन नगरे चाइना मास्टर्स स्पर्धायाः पुरुष युगल क्रीडायाम् सात्विक साईराज रंकी रेड्डी तथा चिराग शेट्टी इत्येतयोः भारतीय युगलेन उपाधिः विजितः। चीन देशस्य हीजी टिंग तथा रेनजियांग यू इत्युभयोः युगलम् एकादश एकविंशतिः एकविंशति त्रयोदश एकविंशति सप्तदश अंकैः पराजित्य प्रथमवारं स्वर्णपदकं प्राप्तवन्तौ। पुनः एकवारं मुख्याः वार्ताः। ऊनत्रिंशदधिकद्विसहस्रतम वर्षं यावत् भारतं मादकद्रव्यमुक्तं विधातुम् एका त्रिवार्षिकी मार्गदर्शिका प्रस्तुता। भारतस्य आर्थिक शक्तिः नीति गतिशीलता च देशं विकसित भारतस्य लक्ष्यं प्रति नयतः। संयुक्त राष्ट्र संसदि समान क्षेत्रफल मानचित्र प्रस्तावस्य भारतेन कृतं समर्थनम्। मध्यप्रदेशस्य सागरमण्डले संदिग्ध विषाक्त मद्यपानेन जनाः मृत्युमुपगताः इति वार्ताः।
1: श्रोतलु, మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై. మీరు వింటున్నారు మీ అభిమాన తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం తరిగొండ గీతరవళి. తరిగొండ వెంగమాంబ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలు, కవయిత్రి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తిని కలిగి తన జీవితాన్ని భగవంతుని సేవకు అంకితం చేసిన గొప్ప భక్తురాలు. భక్తి, సాహిత్యం, ఆధ్యాత్మిక చింతనలను సమన్వయం చేస్తూ అనేక రచనలు చేశారు. ఆమె రచనల్లో భక్తిభావం, నైతిక విలువలు, మానవతా సందేశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆవిడ రచించిన భక్తి గీతాలను ఇప్పుడు విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: తిరుమలలో స్వామివారి సేవకు వెంగమమ్మ గారు చేసిన కృషి చిరస్మరణీయం. ముత్యాల హారతి సాంప్రదాయంతో ఆమె పేరు తిరుమల చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ ముత్యాల హారతి గురించి మరికొన్ని వివరాలు ఈ భక్తి గీతం తర్వాత విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: తిరుమల శ్రీవారి సేవలో తరిగొండ వెంగమామ గారి భక్తికి నిదర్శనంగా నిలిచిన అపురూపమైన సాంప్రదాయం ముత్యాల హారతి. ప్రతిరోజు శ్రీవారి ఏకాంత సేవకు ముందు సమర్పించే ఈ హారతికి ఆ ముత్యాల హారతి అని పేరు ఎలా వచ్చిందో ఈ భక్తి గీతం తర్వాత తెలుసుకుందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

తిరుమలలో శ్రీవారికి నిత్యం జరిగే ముత్యాల హారతికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ఈ హారతిలో ఉపయోగించే పాత్రకు ప్రత్యేకంగా ముత్యాలతో అలంకరించడం వల్ల ఈ హారతికి ముత్యాల హారతి అని పేరు వచ్చింది. ముత్యాలు స్వచ్ఛతకు ప్రతీక. అందుకే వెంగమాంబగారి స్వచ్ఛమైన భక్తికి తార్కాణంగా ఈ ముత్యాల హారతిని నిత్యకృత్యంగా జరపడం జరుగుతుంది.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: శ్రోతలు, మీరింతవరకు విన్నారు తరిగొండ గీతరవళి భక్తి గీతాలు. స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళ్ళు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారతీయులు పెద్ద కలలు కనాలని, ముందుండి దేశాన్ని నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ మేధావులు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీని నడిపిస్తున్నప్పుడు భారతీయ సంస్థలు కూడా ప్రపంచాన్ని నడిపించగలవని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శత జయంతి వేడుకల్లో మాట్లాడుతూ మోదీ ఈ మాటలన్నారు. 21వ శతాబ్దపు యువత ఉన్నతాశయ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వారు యూనికార్న్ నిర్మించడంలోనూ, డ్రోన్ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేయడంలోనూ, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలు సృష్టించడంలో చూపుతున్న చొరవను ప్రధానమంత్రి కొనియాడారు. మునుపటి తరాల కంటే మరింత పెద్ద కలలు కనాలని యువతను కోరిన ప్రధానమంత్రి, ప్రపంచాన్ని నడిపించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని వారికి చెప్పారు.
1: భారత్ కీ గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ క్యో నహీ హో సక్తీ, హమారీ అకౌంటింగ్ ఫర్మ్, హమారీ లీగల్ ఫర్మ్, హమారీ ఫైనాన్షియల్ ఫర్మ్, యే సబ్ గ్లోబల్ లీడర్స్ క్యో నహీ బన్ సక్తీ. హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కీ టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై.
0: భారత్ విధానాల గతిశీలతను, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం హోదాను ఇప్పుడు ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియా యుద్దం, ప్రపంచ వాణిజ్య అడ్డంకుల మధ్య 7.8% త్రైమాసిక వృద్ధిని సాధించడం మన దేశ అంతర్గత సామర్థ్యాన్ని నిరూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు దేశం నుంచి అగ్రగామి అయిన ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నే హువే దేఖ్ రహీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు మించగా, దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుందని ఆయన చెప్పారు. 2014-15లో కేవలం 6 నుంచి 700 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కూడా మోదీ చెప్పారు. చిన్న సులభమైన లక్ష్యాలతో నడిచే వ్యక్తిని తాను కానని, దేశం కోసం భారీ లక్ష్యాలు నిర్దేశించడం కోసం, వాటిని సాధించడం కోసం తన మనసు ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తినని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం సిద్దం చేయడానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికి, సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ అన్నారు. అసోంలోని గౌహాటీలో గీతానగర్ కళాశాల స్వర్ణ

0: స్వవేడుకను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక వర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో మహిళల పెరుగుతున్న విజయాల గురించి ఉపరాష్టపతి మాట్లాడుతూ, ఇది ఒక స్వాగతించదగిన పరిణామమని, నారీ శక్తికి ప్రతీక అని అభివర్ణించారు.
1: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: Madaka dravyala valla yuvata bhavishyattu debbatintundani, కుటుంబం మద్దతుతో యువజనులు మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక జీవ వైవిధ్యం, సంప్రదాయ పరిజ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసేందుకు స్థానిక స్థాయిలో ప్రణాళికలు అవసరమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. చండీగఢ్లో రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డులు, కేంద్ర పాలిత ప్రాంతాల జీవ వైవిధ్య సమితుల 16వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు స్థానిక సంస్థలకు ప్రణాళిక ఉపకరణాలుగా రూపాంతరం చెందాలని, తద్వారా స్థానికంగా ఉన్న జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానంపైన సమాచారాన్ని ఒకచోట పొందుపరచడం ద్వారా స్థానిక ప్రణాళికలు సుస్థిర అభివృద్దికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 2023 బయోడైవర్సిటీ అమెండ్మెంట్ చట్టం, జీవ వైవిధ్య నిబంధనలు 2024 వల్ల సవరించిన ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ నిబంధనలను, యంత్రాంగాలను కూడా మార్చుకోవాలని పర్యావరణ మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకా నామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావిస్తూ, భారతదేశం దీర్ఘకాలిక పర్యావరణ నైతికతను అనుసరిస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చికిత్స నిమిత్తం 4 వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారని, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరిని డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇంతవరకు 6 వ్యక్తులను భవనం శిథిలాల నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ భవనం 40 నుంచి 50 సంవత్సరాల నాటిదని, సంఘటన జరిగినప్పుడు భవనంలోని బేస్మెంట్ లో కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 శకటాలతో సహాయ రక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహా సంబంధిత ఏజెన్సీలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు ఆదేశించారు. ప్రభావితమైన ప్రతి ఒక్కరి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్లో భవనం కుప్పకూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవా నుంచి తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్లారు. నిన్న గోవాకు చేరుకున్న అమిత్ షా ఈరోజు హోంమంత్రిత్వ శాఖ సమావేశానికి హాజరై నార్కోటిక్స్ పై మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో గోవా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజకమైన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఘర్షణల మధ్య ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రతరమవుతున్నాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాట్లాడుతూ, తమ ఏరోస్పేస్ దళాలు అనేక క్షిపణులతో అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నౌకలను ఆ నౌకలు గతంలో దాడులు నిర్వహించాయని, ఇరాన్పై నౌకాదళ దిగ్బంధంలో పాల్గొన్నాయని ఐఆర్జీ

0: ఎన్ఎస్సీ ఆరోపించింది. అంతకు ముందు రోజు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాను దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. కాగా అమెరికా బలగాలు 3 ఇరాన్ ముడి చమురు క్యారియర్లపై దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ నిన్న తెలియజేసింది. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి జోడి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన హీ జీటింగ్ రన్ జియాంగ్ యూ దంటపై ఫైనల్ పోర్లో 11-21, 21-13, 21-17 తేడాతో భారత్ జోడి విజయం సాధించింది. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటిసారిగా టైటిల్ను గెలిపించిపెట్టింది. మునుపటి తరాల వారి కంటే పెద్ద కలలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత్కు టైటిల్ దక్కడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు మీ అభిమాన తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలు, స్టూడియోల సమయం 7:15. ఇప్పుడు విందాం పల్లె సీమలు.

0: శ్రోతలు, పల్లెసీమలు కార్యక్రమంలో ఈరోజు పసుపు పంటలో పోషక లోపాలు, కీటక మరియు తెగుళ్ల యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్త డాక్టర్ శిలారు రఘువీర్ గారి ప్రసంగం విందాం.
1: రైతు సోదరులకు నమస్కారం. మనం ఇవాళ పసుపు పంట సాగులో పోషక లోపాల యాజమాన్యం, అలాగే ఈ పంటలో ఎదురయ్యే కీటకాలు మరియు తెగుళ్ళు యొక్క సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మన దేశంలో పసుపును సుగంధ ద్రవ్యంగా మరియు ఔషధ పంటగా ప్రాచీన కాలం నుండి సాగు చేస్తున్నారు. వాణిజ్యపరంగా మన తెలుగు రాష్ట్రాలలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ దేశంలోనే ఎక్కువ ఉత్పత్తిని పొందుతున్నాము. పసుపును మన రాష్ట్రంలో కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి మరియు కోనసీమ జిల్లాల్లో విరివిగా సాగు చేస్తున్నారు. పసుపు పంటను ప్రపంచంలోని అన్ని ఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తూ ఉన్నారు. కానీ పసుపు భారతదేశపు సాంప్రదాయాలలో భాగంగా ఉండి మన దేశం నుండి పండినటువంటి పసుపు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పేరుగాంచింది. పసుపులో ఉండే రెండు ప్రాథమిక పదార్థాల వలన మంచి వాణిజ్య విలువను మార్కెట్లో కలిగి ఉన్నది. దీనికి కారణం, ఒకటి రంగునిచ్చేది మరియు వీటి యొక్క సుగంధ తైలం. రంగునిచ్చే పదార్థం కోసం దీనిలో ఉండేటువంటి మూడు రకాలైనటువంటి సంయోజక డై అరైల్ హెప్టనాయిడ్స్, దీనినే కుర్కుమినాయిడ్స్ అని కూడా పిలుస్తాం. వీటిలో ఒకటి డిమిథాక్సీ కుర్కుమిన్, బిస్ డిమిథాక్సీ కుర్కుమిన్ మరియు కుర్కుమిన్ అనేటువంటి పదార్థాల వలన పసుపుకు రంగు వస్తుంది. అలాగే సుగంధ తైలం విషయానికి వస్తే, సుగంధ తైలంలో ఆల్ఫా మరియు బీటా టర్మరాన్లు, అలాగే జింజబరిన్, సినియోలని, యుకలిప్టాలని అనేటువంటి సుగంధ తైలంలో ఉన్నటువంటి పదార్థాల వలన పసుపుకి మంచి ఔషధ గుణాన్ని కూడా ఇస్తుంది. మన ప్రాంతంలో సాధారణంగా రైతులు పసుపు దుంపలను జూన్, ఆగస్టు లేదా జూలై మాసాలలో నాటుకుంటారు. అనగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి దశని పంట ఎదుగుదల దశగా పేర్కొనవచ్చు. సెప్టెంబర్ నుండి నవంబర్ మాసాల వరకు పంట యొక్క ఎదుగుదల దశ ఉంటుంది. తర్వాత డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు కోత సమయం ఆసన్నమవుతుంది. ఈ దశలో మనకు ఎదురయ్యేటువంటి పోషక లోపాలు గమనించినట్లయితే, మొదటగా ముదురు ఆకులు పచ్చదనం తగ్గి లేత ఆకుపచ్చ లేదా పాలిపోయి పసుపు పచ్చగా ఉండటం గమనించినట్లయితే

అయితే దీనిని నత్రజని లోపంగా స్వీకరించాలి. దీన్ని సవరించడం కోసం 20 గ్రాముల యూరియాను 1 లీటర్ నీటిలో కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసినట్టయితే దీనిని సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే ముదురు ఆకులు లేదా ఆకులు అంచులు పాలిపోయి తర్వాత ఎండిపోతాయి, ఆకుల అంచులపైకి లేదా కిందకి లేదా రెండు వైపులకు కూడా తిరిగి ఉంటాయి, మొక్క ఎదుగుదల కూడా క్షీణిస్తుంది, పిలకలు తక్కువగా రావడం లేదా అసలు రాకపోవడం కూడా గమనించినట్టయితే దీనిని మనం పోషక లోపం, దాంట్లో పొటాష్ లోపంగా మనం భావించాలి. దీనిని సవరించడానికి 10 గ్రాముల మల్టీకే ప్రతి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్టయితే మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ ప్రధాన పోషకాలు కాకుండా సాధారణంగా మనం పసుపు ఆకులు ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి, అలా కాకుండా ఆకులు పాలిపోయినట్టు గాని తెల్లగా ఈనెల మధ్య భాగంలో పసుపు వర్ణంలోకి మారినట్టు లేదా వెండి వర్ణంలోకి మారినట్టు గమనించినట్టయితే వీటిని మనం సూక్ష్మధాతు లోపాలుగా గమనించాలి. దీనిని సరిదిద్దడానికి కోసం ఫార్ములా 4, ఎకరానికి 10 కిలోల చొప్పున నాటక ముందే నాటినట్లయితే ఈ సూక్ష్మధాతు లోపాలని రాకుండా చూసుకోవచ్చు. లేదా వచ్చినప్పుడు గమనించినట్టయితే 5 గ్రాముల ఫార్ములా 4 ప్లస్ ఏదేని స్టికింగ్ ఏజెంట్ 0.5 ml ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమగ్రంగా పోషక లోపాలని నివారించవచ్చు. కీటక యాజమాన్య విషయానికి వస్తే పసుపు ఆశించే కీటకాలలో మొక్క ఎదుగుదల దశలో కాండం మరియు కొమ్మతొలుచు పురుగు, ఆకుముడత పురుగు మరియు దుంప ఈగ ప్రధానమైనవి. ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆశిస్తాయి. ఈ కాండం కొమ్మతొలుచు పురుగు సాధారణంగా మనం జామ తోటలలో కాయతొలుచు పురుగుగా గమనించవచ్చు, కానీ పసుపులో మాత్రం కాండం మరియు కొమ్మతొలుచు పురుగుగా ఉంటుంది. లార్వా అనగా ఈ పురుగు కీటకం యొక్క పసి దశలో కాండంలోనికి ప్రవేశించి మొవ్వ భాగాన్ని తినివేస్తుంది. లార్వా పురుగును ఎల్లప్పుడూ కాండంలోనే గమనించవచ్చు. ఈ పురుగు యొక్క రోగ లక్షణాలు గమనించినట్టయితే ఆశించిన కాండం పసుపు రంగులోకి మారి ఎండిపోతుంది, కాండంపై రంధ్రాలు ఉండి వాటిపైనటువంటి విసర్జితాలు కూడా బయటికి రావడం గమనించవచ్చు, దాని పైభాగం వాడి ఎండిపోవడం, తర్వాత దశలలో ఎండిపోవడం కూడా గమనించవచ్చు. ఈ పురుగు దుంపల్లోనికి కూడా చొచ్చుకొని పోయి అక్కడ ఉన్నటువంటి కణజాలాన్ని మొత్తం తిని పంటకు హాని చేస్తుంది. యాజమాన్యం విషయానికి వస్తే ఈ పురుగును అరికట్టడానికి పొలంలో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి, జీవన ఎరువులను అధికంగా వాడడం ద్వారా పంటకు రోగ నిరోధక శక్తి పెరిగి పంట యొక్క ఈ పంటకు పురుగులు ఆశించడం తక్కువగా ఉంటుంది, నేలలో తగినటువంటి మురుగునీటి సౌకర్యం కల్పించడం ద్వారా ప్రధాన పొలంలో ఎక్కడా కూడా నీటి నిల్వను ఉండకుండా అరికట్టవచ్చు. పొలంలో కొమ్ము కాండం తొలచు పురుగు ఉనికిని గమనించడానికి కోసం దీనికోసం దీపపు ఎరలు అనగా విద్యుత్ దీపాలను అమర్చి వాటి యొక్క సంతతి ఎంతవరకు ఉందో గమనించడం ద్వారా మనం తగినటువంటి యాజమాన్యం చేపట్టడానికి వీలు పడుతుంది. నివారణ విషయానికి వస్తే కీటకనాశినిలు పిచికారీ చేయడాని కోసం క్లోరోపైరిఫాస్ ప్లస్ సైపర్మెత్రిన్ 2 ml ప్రతి లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా ఈ పురుగును అరికట్టవచ్చు. అలాగే థయోమిథాక్సాన్ 1 నుండి 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇవి లభించిన ఎడల ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లేదా 3 ml ప్రతి 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా సమగ్రంగా యాజమాన్యం చేసుకోవచ్చు. ఆకుముడత పురుగు ఇంకో ప్రధానమైనటువంటి కీటకం పసుపు నాశిస్తుంది, ఈ దశలో ఆశిస్తుంది మరీ ముఖ్యంగా. దీనిని తరచుగా మనం పసుపు పంటలో గమనించవచ్చు. సాధారణంగా ఇది అత్యంత ప్రమాదకారిగా వ్యవహరించదు, కానీ వాతావరణం అనుకూలించిన ఎడల తీవ్రమైన నష్టం పంటకు హాని కలిగిస్తుంది. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల విషయానికి వస్తే వర్షపాతం అధికంగా ఉండడం, అలాగే గాల్లో తేమ అధికంగా ఉండడం, తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం ద్వారా ఈ పురుగుకు నష్టం వాటించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. ఈ పురుగు యొక్క పిల్ల పురుగు అనగా లార్వా పురుగు మృదువుగా ఆకుపచ్చ వర్ణంలో, తల నల్లని వర్ణంలో ఉంటుంది, ఆకులు ముడుచుకొని ఉంటాయి. తీవ్రమైన దశలో ఆకులు లేకుండా కేవలం కాండాన్ని మాత్రమే గమనించినట్టయితే అది ఆకుముడత పురుగు యొక్క ఆశించినటువంటి సూచనగా లేదా లక్షణంగా భావించాలి. ఈ పొలంలో సాధారణంగా మనం కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే ఆకుముడత పురుగును సమగ్రవంతంగా చాలా మంచిగా యాజమానం చేపట్టవచ్చు. అలా చేయని ఎడల ఈ ఆకుముడత పురుగు ఉధృతి అధికంగా కనిపిస్తుంది. ఆకులు ముడుచుకోవడం ఉన్న చోట పురుగులను సేకరించి కాల్చివేయడం ద్వారా కూడా ఈ పురుగు యొక్క యాజమానం చేపట్టవచ్చు. రసాయనాలని పిచికారీ చేయగలిగినట్లయితే క్లోరోపైరిఫాస్ ప్లస్ సైపర్మైత్రిన్ 2 ml ప్రతి లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ పురుగును సమగ్రవంతంగా యాజమాన్యం చేపట్టవచ్చు. ఇంకో ప్రధానమైనటువంటి కీటకం విషయానికి వస్తే దుంప ఈగ. ఈ దుంప ఈగ సాధారణంగా మనకు ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఈ పురుగు యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది, ముదురు నలుపు వర్ణంలో
ఉండే ఈగలు పారదర్శకమైన రెక్కలను కలిగి ఉంటాయి. ఆ రెక్కలపైన లేత బూడిద వర్ణంలో చారలు ఉంటాయి. ఈ పురుగులను గమనించినట్టయితే ఈ ఈగల యొక్క పిల్ల పురుగులు కాండంను తొలుచుకొని చివరగా దుంపను చేరుకుని కణజాలాన్ని తింటుంది. కాండంను తొలచడం వల్ల కాండం చనిపోయి మొవ్వ సులువుగా ఊడి వస్తుంది. ఈ పురుగు ఆశించిన భాగాలను, ఆ తర్వాత దుంపకులను కూడా తెగులను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. ఈ దుంప ఈగ వచ్చే భాగాలు సాధారణంగా దుంప ఈగ వలన కాకోకుండా తర్వాత వచ్చేటువంటి దుంపకుళ్ళు వల్ల కూడా అధికంగా నష్టం కలగజేస్తుంది. ఈ లక్షణాలను గమనించినట్టయితే సుడి ఆకు, దాని దగ్గరలో ఉన్నటువంటి ఆకులు వాడి ఎండిపోతాయి. అలా గమనించిన చోట పురుగులు నష్టపరిచినటువంటి దుంపలను మరియు కొమ్ములను కుళ్ళు తెగులు ఆశించడం ద్వారా కూడా కుళ్ళిపోతాయి. ఈ ఆశించినటువంటి పసుపు కొమ్మలు తవ్విన తర్వాత ఎండిపోయిన మూసలను, కుళ్ళిన దుంపలను, కొమ్ములను తీసివేయాలి. నీరు భూమిలో నిల్వ ఉండకుండా కూడా చూసుకోవాలి. పురుగులు కనిపించిన వెంటనే 2 సార్లు ప్రతి 15 రోజుల వ్యవధిలో మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట కోసిన తర్వాత సాధారణంగా ఆశించే పురుగుల విషయానికి వస్తే, పొలుసు పురుగులు, ఆస్పిడియల్లా హార్టి అనే శాస్త్రీయ నామం కలిగినటువంటి పొలుసు పురుగులు తరచుగా అల్లం, పసుపు పంటను పొలంలోనే కాకుండా నిల్వ ఉంచిన విత్తనంలో కూడా గమనించవచ్చు. ఈ పురుగులను కంద, చామగడ్డ మరియు కొబ్బరి పంట పొలాల్లో గమనిస్తాము. లక్షణాల విషయానికి వస్తే, తెల్లని గుండ్రని పొలుసు పురుగును మూసలపైన, అలాగే మొదట్లో దూరంగా ఉండి తర్వాత దగ్గరగా అతుక్కొని ఉంటాయి. వీటి ఉధృతి ఎక్కువగా అయితే ఈ పురుగులు కొమ్ము నుండి రసం పీల్చడం వలన కొమ్ములు, మూసలు కృషించి ఆ తర్వాత పూర్తిగా ఎండిపోతాయి. ప్రధాన పొలంలో సమస్య ఎక్కువైతే మొక్కలు పాలిపోయి ఉండి వడలిపోతాయి. కావున మనం విత్తనం సేకరించేటప్పుడు పులుసు పురుగుల యొక్క ఉధృతి లేకోకుండా అవి ఆశించినటువంటి విత్తనాన్ని నాటుకోవడం ద్వారా మనం ప్రధాన పొలంలోనే కాకుండా తర్వాత విత్తనం సేకరించి నిల్వ చేసుకున్నప్పుడు కూడా ఈ పులుసు పురుగుల యొక్క ఉధృతిని అరికట్టవచ్చు. విత్తన పసుపును డైక్లోరోవాస్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఫాసలాన్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి వాటిని శుద్ధి చేసి నిల్వ చేసుకున్నట్టయితే కూడా ఈ పులుసు పురుగులను అరికట్టవచ్చు. అలాగే మనం ప్రధాన పొలంలో మిక్కిలిగా లేదా తక్కువ శాతంలో ఆశించేటువంటి తామర పురుగుల విషయానికి వస్తే, ఈ పురుగు రసం పీల్చడం వలన ఆకులపైకి ముడుచుకొని పాలిపోయినట్లుగా మారి క్రమంగా ఎండిపోతాయి. ఈ పురుగు ఉధృతి బెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు నివారణకు డైమిథోయేట్ లేదా పాస్ఫోమిడాన్ 2 మిల్లీలీటర్లు నీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం ద్వారా కూడా ఈ తామర పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. పసుపు నిల్వ ఉంచేటప్పుడు ఆశించే పురుగుల విషయానికి వస్తే, సిగరెట్ బీటిల్ మరియు డ్రగ్ బీటిల్ పురుగులు ఎండిన పసుపు కొమ్ములలోనికి రంధ్రాలు చేసుకుని లోపలి భాగాన్ని తినడమే కాకుండా వాటి విసర్జితాలతో నిల్వ పసుపును కలుషితం చేస్తాయి. వీటిలో మరీ ముఖ్యంగా తల్లి మరియు పిల్ల పురుగులు రెండూ కూడా విస్తృతంగా రంధ్రాలు చేసి నష్టపరుస్తాయి. వీటి నివారణకు కంచు శబ్దం వచ్చినంత వరకు దుంపల్ని మరియు కొమ్ముల్ని ఎండబెట్టాలి. అనగా విరగొట్టినప్పుడు మంచి శబ్దం వచ్చేలాగా, విరగొట్టేదలాగా ఎండబెట్టాలి. కొత్త గోనె సంచులలో లేదా శుద్ధి చేసినటువంటి గోనె సంచులలో పసుపుని నింపుకోవాలి. పాత సంచులు శుద్ధికి చేకోకోకుండా వాడడం ద్వారా కూడా ఈ తెగులు ఆశించడానికి ఆస్కారం ఉంది. పాత సంచుల శుద్ధికి ప్రతి లీటర్ నీటికి 10 మిల్లీలీటర్ల మాలాథియన్ కలిపి సంచుల లోపల మరియు వెలుపల కూడా పిచికారీ చేయాలి. గోదాములలో గాలి సొక్కకుండా అల్యూమినియం ఫాస్ఫేట్ ట్యాబ్లెట్లతో 2 నుంచి 3 రోజుల ముందు పొగమంతో శుద్ధి చేయాలి. పడమటి గాలి సొక్కకు ముందే పసుపును నిల్వ చేయడం కూడా శ్రేయస్కరం. ఇప్పుడు మనం తెగుళ్ల విషయానికి వస్తే, ఈ సమయంలో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో పసుపును ఆశించే ప్రధానమైన తెగుళ్ల విషయానికి వస్తే, 1 దుంపకుళ్ళు తెగులు, తాటాకుమచ్చ తెగులు, ఆకుమచ్చ తెగులు. వీటిలో దుంపకుళ్ళు తెగులు ఆశించిన పొలంలో అక్కడక్కడ మొక్కల ఎదుగుదల, జీవం లేక వాటి ఆకులు లేత పసుపు రంగుకు మారి నీరు కట్టినా కూడా మొక్కలు వాడిపోయినట్లుగా ఉండడం గమనించవచ్చు. ముదురు ఆకులు ముందుగా వాడిపోయి గోధుమ రంగుకు మారి చివరగా ఎండిపోతాయి. తర్వాత మొక్క పైభాగాన ఉన్న లేత ఆకులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తల్లి మరియు పిల్ల దుంపలు కుళ్ళి మెత్తబడిపోతాయి. మొక్కను లాగితే భూమట్టానికి ఊడి వస్తుంది. ఈ తెగులు విత్తనం, నేల, నీరు ద్వారా వ్యాప్తి చెందుతుంది. అనాదిగా మనం ఒకే ప్రధాన పొలంలో పసుపును సాగు చేయడం ద్వారా ఈ దుంపకుళ్ళు ఆశించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కారణం, ఈ నేలలో ఉండేటటువంటి ఈ శిలీంద్రం
తర్వాత ప్రధాన పొలంలో మనం పసుపు పంటను సాగు చేయడం ద్వారా ఈ వ్యాధి ఉధృతంగా ఉంటుంది. అలాగే మనం ఈ తెగులు ఆశించినటువంటి

0: ప్రధాన పొలంలో విత్తనాన్ని సేకరించడం ద్వారా కూడా ఈ దుంపకుళ్ళు యొక్క వ్యాప్తి అధికంగా ఉంటుంది. కావున అనాదిగా ఒకే ప్రధాన పొలంలో మనం పసుపును సాగు చేయడం అన్నది శ్రేయస్కరం కాదు. కావున దీనికి పంట మార్పిడి విధానం అనేది పాటించాలి. పసుపును సాగు చేసినట్టయితే తర్వాత పంటను జొన్న గాని మొక్కజొన్న గాని మిరప గాని లాంటివి సాగు చేయడం ద్వారా ఈ దుంప తెగు కుళ్ళు తెగులను సమర్థవంతంగా మనం నివారించవచ్చు. అలా కాకోకుండా మురుగునీరు సౌకర్యం, ఎక్కడైతే మురుగునీరు నిల్వ ఎక్కువగా ఉంటుందో అలాంటి చోట మనకు దుంపకుళ్ళు తెగులు ఆశించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. జీవ శిలీంద్రనాశన అయినటువంటి ట్రైకోడర్మ హర్జియానంను పశువుల ఎరువుతో పాటు వేపపిండి మరియు బెల్లం పానకం కలిపి 15 నుండి 20 రోజుల పాటు పక్కన ఉంచి వాటి యొక్క అనుకూల పరిస్థితిలో ఈ శిలీంద్రం యొక్క ఉధృతిని లేదా సంతతిని వృద్ధి చేసి వేసుకోవడం ద్వారా లేదా నీళ్లలో కలపడం ద్వారా ఈ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. రసాయనాల్ని లేదా తెగుల యొక్క ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పంట యొక్క నష్టాన్ని తగ్గించడం కోసం రిడోమిల్ గోల్డ్ MZ అనే రసాయన పదార్థాన్ని 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలిపి మొక్క యొక్క మొదళ్లలో బాగా తడిచేలాగా మొక్క మొత్తాన్ని తడుపుకోవాలి. తద్వారా దుంపకుళ్ళు తెగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇంకో తెగుల విషయానికి వస్తే తాటాకు మచ్చ తెగులు. సోకిన పొలంలో సాధారణంగా మనం ఈ సోకిన పొలం నుండి మనం విత్తనం సేకరించడం ద్వారా ఇది ఈ తెగులు ఆశించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. తద్వారా విత్తన శుద్ధి చేయకోకుండా నాటుకోవడం ద్వారా కూడా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులుకి కారణమైనటువంటి మంచి పరిస్థితులు లేదా అనుకూలమైనటువంటి పరిస్థితుల విషయానికి వస్తే ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ ఉండడం మరియు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వలన కూడా ఈ తాటాక మచ్చ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ మాసంలో ఈ తెగులు ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈ తెగులు యొక్క లక్షణాల విషయానికి వస్తే అండాకారపు పెద్ద పెద్ద మచ్చలు ఆకులపైన అక్కడక్కడా కనబడతాయి. మచ్చలు ముదురు గోధుమ వర్ణంలో ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. మచ్చలు పెద్దవై కలిసి ఆకు అంతటా కూడా వ్యాపించి ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. ఆకు అలాగే కాండంపై మచ్చలు ఏర్పడి కిందకి ఆకు వాలుతుంది. ఈ తెగులు తీవ్రమైతే మొక్కలో ఎదుగుదల, దిగుబడి, నాణ్యత కూడా తగ్గుతాయి. ఈ తెగులు విత్తనం, గాలి, వర్షం మరియు పంట యొక్క అవశేషాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. అనగా మనం పంట విత్తనం విత్తే ముందుగా విత్తనాన్ని మనం పంట సోకిన పొలం నుండి సేకరించినట్టయితే కూడా వస్తుంది. అలాగే పంట ఆశించినటువంటి పక్క పొలంలో ఉన్నటువంటి తాటాకు మచ్చ తెగులు ఉన్న చోట గాలి ద్వారా కూడా శిలీంద్రం వ్యాప్తి చెందుతుంది. అలాగే వర్షపు చినుకుల ద్వారా కూడా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. కావున మనం ఈ పంట ఆశించినటువంటి అవశేషాలని ప్రధాన పొలంలో కానీ మన పసుపు పంట ప్రధాన పొలంలో ఎక్కడా కూడా ఉండకోకుండా చూసుకోవాలి. తద్వారా మనం దీన్ని సమర్థవంతంగా రసాయనాలు అవసరం లేకుండా చూసుకోవచ్చు. కానీ ఈ తెగుల్ని అరికట్టలేని ఎడల మచ్చలు ఎక్కువగా ఉన్న చోట లేదా ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి. తర్వాత రసాయనాన్ని పిచికారీ చేయగలిగినట్టయితే కార్బండిజం 1 గ్రాము ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా దీన్ని అరికట్టవచ్చు. తర్వాత వచ్చే ఇంకొక తెగులు విషయానికి వస్తే ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు గాలిలో ఎక్కువ తేమ శాతం అధికంగా ఉండడం మరియు తక్కువ ఉష్ణోగ్రత ఉండడం, తెగులు సోకిన ఆకులు పొలంలోనూ పొలం చుట్టూ ఉండడం వలన కూడా సోకుతుంది. కావున ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఈ యొక్క మచ్చ తెగులు రావడానికి శ్రేయస్కరంగా ఉన్నాయి. కావున దీని యొక్క లక్షణాల విషయానికి వస్తే మొదట ఆకులపై చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి. తర్వాత ఈ చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారతాయి. తెగులు ఎక్కువైతే ఆకులు కూడా మాడిపోతాయి. నవంబర్ డిసెంబర్ మాసాలలో ఈ తెగులు ఉధృతిగా కనబడుతుంది. ఈ తెగులు యొక్క అరికట్టడానికి లేదా సమర్థవంతంగా యాజమాన్యం చేయడానికి ఫ్లోపైరం ప్లస్ టెబుకొనజోల్ని 1 నుండి 2 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ తెగుల్ని అరికట్టవచ్చు. కావున పసుపులో వచ్చేటువంటి తెగుల్ని అలాగే పోషక లోపాలని సమర్థవంతంగా యాజమాన్యం చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
1: శ్రోతలు, మీరింతవరకు విన్నారు పసుపు పంటలో పోషక లోపాలు, కీటక మరియు తెగుళ్ల యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్త డాక్టర్ శిలారు రఘువీర్ గారి ప్రసంగం.
2: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్ మనసే. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబ కుటుంబానికి తండ్రి ఎలా

0: ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్.
1: ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళు?
0: దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30. భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

శ్రోతలు, మీరింతవరకు విన్నారు పల్లెసీమలు కార్యక్రమం. స్టూడియోలో సమయం 7:45. ఇప్పుడు విందాం క్రైస్తవ భక్తి గీతాలు.

శ్రోతలు, మీరింతవరకు విన్నారు క్రైస్తవ భక్తి గీతాలు. స్టూడియోలో సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం మనందరి అభిమాన కార్యక్రమం చిత్రకుసుమాలు. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా మనం వినబోతున్న ఈ పాట బొమ్మరిల్లు. చిత్రం కొరకు అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు సిద్ధార్థ్ గాత్రమివ్వగా దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట నిన్నే పెళ్లాడుతా. చిత్రం కొరకు రాజేష్ ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి స్వరాలు సమకూర్చగా సందీప్ చౌత సంగీతం ఇచ్చారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్వయంవరం. చిత్రం కొరకు ఉదిత్ నారాయణ స్వర్ణలత ఆలపించిన ఈ పాటకు భువనచంద్ర సాహిత్యం అందించగా వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు సమకూర్చారు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట కుర్రాడు చిత్రం కొరకు కార్తీక్ ఆలపించగా అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చిన ఈ పాటకు సంగీతం అచ్యుత్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం కొరకు చక్రి స్వరాలు సమకూర్చి ఆలపించిన ఈ పాటకు పెద్దాడమూర్తి సాహిత్యం సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట రామయ్య వస్తావయ్య. చిత్రం కొరకు ఎన్టీఆర్ ఆలపించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా తమన్ స్వరాలు సమకూర్చారు.

శ్రోతలు, మీరింతవరకు విన్నారు మీ అభిమాన కార్యక్రమం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. మన స్టూడియో క్లాక్లో సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో వార్తలు ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి తెలుగులో వార్తలు ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రపంచ పటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇక వార్తల వివరాలు. పశ్చిమాసియాలో యుద్ధం, ప్రపంచ వాణిజ్యపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు స్థాయి నుండి అగ్రగామి ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సాధించిన విజయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 250,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని, అదే సమయంలో దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 2,00,000 కోట్ల రూపాయలతో అత్యధిక స్థాయికి చేరుకుందని వెల్లడించారు. వివిధ దేశాలతో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. 1925లోనే భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు నడిచినప్పటికీ 2014 నాటికి 30% కంటే తక్కువ రైల్వే లైన్లు మాత్రమే విద్యుద్ధీకరణకు నోచుకున్నాయని వివరించారు. కేవలం 12 ఏళ్లలోనే కేంద్ర ప్రభుత్వం దాదాపు 100% రైల్వే లైన్ల విద్యుద్ధీకరణ సాధించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. కేవలం విద్యార్థులను వృత్తిపరమైన నైపుణ్యం సాధించేందుకు మాత్రమే పరిమితం చేయవద్దని సూచించారు. అసోం రాష్ట్రం గువాహటిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మహిళలు సాధిస్తున్న విజయాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా అభివర్ణిస్తూ,
1: ambitious goals should be fixed and it should be achieved. Infrastructure creates possibilities, but it is the quality of the teaching that is what only teachers and professors can shape the student in the right way. Learning, research and character building within those spaces that ultimately creates excellence. The real excellence is the efficiency of the students.
0: దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. గోవా పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో కలిసి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో అమిత్ షా మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నియంత్రణకు జరిపే పోరాటాన్ని జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిధుల సమీకరణ నుంచి పునరావాసం వరకు మొత్తం నిర్మూలించడానికి సమగ్ర వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి చెప్పారు. 2029 మార్చి నాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మాదక ద్రవ్య రవాణా నెట్వర్క్లను ధ్వంసం చేయడం, పరారీలో ఉన్న నేరస్తులను దేశానికి తిరిగి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అమిత్ షా పేర్కొంటూ,
2: 2019 జూలై 26 తక్ 36 దేశోమే 274 భగోడే जो आर्थिक अपराध हो, टेररिज्म के साथ लिप्त हो या नार्कोटिक्स के अपराधों में लिप्त हो।

0: या यहाँ गैंग वॉर चलाते हो। हमने भारत की अदालतों के सामने उनको लाने का काम किया है। पिछले 3 वर्ष में 401 रेड कॉर्नर नोटिस इश्यू हुए हैं और जुलाई 26 तक रेड कॉर्नर नोटिस इश्यू करने में हमने सारी प्रक्रिया को समाप्त करने में सफलता प्राप्त करी।
1: భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వివిధ దేశాలు ఖండాల విస్తీర్ణాన్ని మరింత ఖచ్చితంగా తెలిపేలా ఐక్యరాజ్యసమితి రూపొందించిన ప్రపంచ పటానికి సంబంధించి ఈ మేరకు భారత్ కీలక ప్రకటన చేసింది. సరికొత్త ప్రపంచపటంలో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లను భారత అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ సహా భారత సార్వభౌమ భూభాగాన్ని దేశ అధికార పటం ప్రకారమే చూపాల్సి ఉంటుందని చెప్పారు. భారత సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై దేశ వైఖరి దృఢమైనది, స్థిరమైనది, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది కాదని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనం ఈరోజు కూలిపోయిన ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ భవనం 40 నుండి 50 ఏళ్ల నాటిదని, ప్రమాదం జరిగిన సమయంలో భవనం బేస్మెంట్లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక రక్షణ చర్యల కోసం ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించింది. ముందు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించడానికి, బాధితుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. అల్పపీడనం ప్రభావం కారణంగా రానున్న 3 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. అదేవిధంగా పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడులలో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
2: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా దట్ ఇస్ ఓవర్ సౌత్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ ఇట్స్ నెవర్ రూట్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఇట్ ఐసోలేటెడ్ పాకెట్స్ వెరీ లైట్లీ ఓవర్ ఉత్తరప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్ లుకింగ్ టు దిస్ ఆస్పెక్ట్ ఆరెంజ్ అలర్ట్ హెస్ బీన్ ఇష్యూడ్ ఫర్ దిస్ సబ్ డివిజన్స్ అండ్ హెవీ రెయిన్ఫాల్ పాసిబిలిటీస్ దేర్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఈస్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆల్సో ఓవర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు. సో ఎల్ అలర్ట్ హెస్ బీన్ ఇష్యూడ్ హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ కండిషన్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ కేరళ అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 6th, 7th and 8th of September.
1: చైనాలోని షెంజెన్లో ఈరోజు జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారతదేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. చైనాకు చెందిన హిజి టింగ్ రెన్ జియాంగ్ యూ జంటపై ఫైనల్ పోరులో 11-21, 21-13, 21-17 తేడాతో విజయం సాధించిన భారత్ జోడీ చైనా మాస్టర్స్లో దేశానికి మొట్టమొదటి టైటిల్ను అందించింది. అంతరిక్షం, అణుశక్తితో సహా పలు వ్యూహాత్మక శాస్త్రీయ రంగాలకు ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో 2 రోజుల పాటు జరుగుతున్న రైస్ కాంక్లేవ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, శాస్త్రీయ పరిశోధనలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చూడటానికి ఈ సహకారాలు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, అంకుర పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కోరారు. స్థానిక జీవ వైవిధ్యం, సాంప్రదాయ జ్ఞానాన్ని నమోదు చేయడానికి స్థానికంగానే ప్రణాళిక తప్పనిసరి అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కోరారు. చండీగఢ్లో ఈరోజు జరిగిన రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డులు, కేంద్రపాలిత ప్రాంతాల జీవ వైవిధ్య మండళ్ల 16వ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సాంప్రదాయ జ్ఞానంపైన రూపొందించిన సమగ్ర సమాచారంతో కూడిన ప్రణాళిక స్థానిక సుస్థిర అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. భారతదేశపు సుదీర్ఘకాల పర్యావరణ స్ఫూర్తిని ప్రస్తావిస్తూ మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకేనామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారిక పర్యటన జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో చర్చలు జరపడంతో పాటు కొలంబోలోని భారతీయ ప్రవాసులతో ఆయన సమావేశమవుతారని రక్షణ శాఖ తెలిపింది. రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి కూడా ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంకతో బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర

ప్రయోజనకరమైన రంగాలలో ఇప్పటికే ఉన్న బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను రాజ్నాథ్ సింగ్ పర్యటన మరింత బలోపేతం చేస్తోందని ఆ శాఖ పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు.

0: నిర్వహించేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి ఆమోదించిన ప్రపంచ పటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు మీ అభిమాన తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, ఇప్పుడు మనం విందాం చిత్రకుసుమాలు. సినీ గీతాల కార్యక్రమంలో ఆంధ్రావాల చిత్రం కొరకు చక్రి కౌసల్య ఆలపించిన ఈ పాటకు కందికొండ సాహిత్యం అందించగా చక్రి స్వరాలు సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట నీ స్నేహం చిత్రం కొరకు రాజేష్ ఉషా ఆలపించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాటకు ఆర్పి పట్నాయక్ స్వరాలు సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఒక అద్భుతమైన పాట విన్నాం కదా. ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట సైనికుడు చిత్రం కొరకు ఉన్నికృష్ణన్ కవిత ఆలపించగా, కులశేఖర్ సాహిత్యం అందించిన ఈ పాటకు హారీష్ జయరాజ్ స్వరాలు సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పటి వరకు అన్ని పాటలు విన్నాం, ఏదో మిస్ అయినట్టుంది కదా, అదే మన బాస్ పాట ఇప్పుడు వినేద్దాం. వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి ఆకాష్ అజీజ్ హరిప్రియ ఆలపించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చి సాహిత్యం అందించాడు. వినేద్దాం బాస్ పాటి సాంగ్.

ఆపాత మధురాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట ఆదిత్య 369 చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానిక ఆలపించగా వేటూరి సుందర్రామూర్తి రచించిన ఈ పాటకు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

ఆపాత మధురాలు శ్రావ్యమైన సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట దేవత చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన ఈ పాటకు వేటూరి సుందర్రామూర్తి రచన చేయగా చక్రవర్తి స్వరాలు సమకూర్చారు.

ఆపాత మధురాలు సినీగీతల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కొరకు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించగా వేటూరి సాహిత్యం అందించిన ఈ చిత్రానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

మరో శ్రావ్యమైన పాట విని ఆనందించారు కదా. ఇప్పుడు వినబోతున్న మరొక పాట ఇద్దరూ ఇద్దరే చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా వేటూరి రచించిన ఈ పాటకి రాజ్ కోటి స్వరాలు సమకూర్చారు.

ఆపాత మధురాల్లో ఇప్పుడు వినబోతున్న మరొక పాట మహర్షి చిత్రం కొరకు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించగా నాయని కృష్ణమూర్తి రచించిన ఈ పాటకు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

0: శ్రోతలు, మీరింతవరకు విన్నారు ఆపాత మధురాలు, శ్రావ్యమైన సినీ గీతాల కార్యక్రమం. స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో రవి వాసరియ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఏ ఆకాశవాణి హే రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభా కే ఆజ్ కే ప్రసారణ మే అబ్ హమ్ ఆప్ కే లియే శ్రీ ఎన్ఆర్ ప్రశాంత్ కా కర్ణాటక శాస్త్రీయ గాయన్ ప్రస్తుత్ కర్ రహే హే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. ఇన్ టునైట్ బ్రాడ్కాస్ట్ ఆఫ్ రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభ వి విల్ నౌ బ్రింగ్ యూ ద కర్ణాటిక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎన్ఆర్ ప్రశాంత్.
1: శ్రీ ఎన్ఆర్ ప్రశాంత్ కర్ణాటక శాస్త్రీయ సంగీత కే ఏక్ ప్రతిష్ఠిత గాయక్ హే, జో సంగీత క్షేత్ర మే అప్నే అభినవ్ ఔర్ శోధ ఆధారిత అసాధారణ యోగ్దాన్ కే లియే జానే జాతే హే. శ్రీ ఎన్ఆర్ ప్రశాంత్ కి సంగీత్మయ యాత్ర కా శుభారంభ బెంగళూరు మే విద్వాన్ ఆర్కే పద్మనాభ కే మార్గదర్శన్ మే హువా. శ్రీ తిట్టే కృష్ణయ్యంగార్ జైసీ మహాన్ విభూతియోన్ సే ప్రేరిత హోకర్ ఆప్నే విదుషీ నీలా రామ్గోపాల్ కే సాన్నిధ్య మే అప్నా గహన్ ప్రశిక్షణ జారీ రఖా. తత్పశ్చాత్ ప్రొఫెసర్ ఆర్ విశ్వేశ్వరన్ జీ కే ఆదరణీయ మార్గదర్శన్ మే ఆప్నే కర్ణాటక శాస్త్రీయ సంగీత్ కి సూక్ష్మ బారికీయోం కి గహరీ సమజ్ ప్రాప్త్ కి. ఆప్నే మైసూరు విశ్వవిద్యాలయ సే ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ మే ఇంజనీరింగ్ కి ఉపాధి ప్రాప్త్ కీ థీ. ఆప్ వర్తమాన్ మే ఆకాశవాణి కే ప్రతిష్ఠిత ఏ గ్రేడ్ కళాకార్ హే. ఆప్కీ సంగీత్మయ యాత్రా కి ఏక్ విశేష్ ఔర్ అద్వితీయ ఉపలబ్ధి ఏక్ రాగ సంగీత్ సభావం కా సఫలతాపూర్వక్ సంచాలన్ కర్నా హే. వర్ష 2001 మే ఆప్కో సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ మే వరిష్ఠ సంకాయ సదస్య కే రూప్ మే ఆమంత్రిత్ ఏవం నియుక్తి కే ఆగయా థా.
2: శ్రీ ఎన్ఆర్ ప్రశాంత్ ఇస్ ఎ డిస్టింగ్విష్డ్ వోకలిస్ట్ ఇన్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ రెనౌండ్ ఫార్ హిస్ innovative and research oriented exceptional contributions to the field. Shri N.R. Prashant's musical journey commenced in Bengaluru under the guidance of Vidwan R.K. Padmanabha. Inspired by stalwarts like Shri Titte Krishna Iyengar, he pursued his advanced training under the tutelage of Vidushi Neela Ramgopal. Subsequently, under the revered mentorship of Professor R. Vishweshwaran, he gained a deep understanding of the subtle nuances of Carnatic classical music. He earned a degree in engineering in instrumentation technology from the University of Mysore. He is currently a prestigious A-grade artist of Akashvani. A distinct and unique highlight of his musical journey is the successful presentation of the Eka Raga concert series. In the year 2001, he was invited and appointed as a senior faculty member at the Singapore Indian Fine Arts Society.
1: Aaj ke karyakram mein aapke saath sangat kar rahe hain violin par CV Shruti, mridangam par A Radhesh aur ghatam par Sharat Kaushik.
2: In tonight's broadcast, he is accompanied on the violin by CV Shruti, on the mridangam by A Radhesh and on the ghatam by Sharat Kaushik.
1: శ్రీ ఎన్ఆర్ ప్రశాంత్ అప్నే కార్యక్రమ కా ఆరంభ స్వాతి తిరునాల్ కి రచనా సే కర్ రహే హే నరసింహ మామవా జో రాగ్ ఆరభి ఖండ చాపతాల్ మే నిబద్ధ హే.
2: శ్రీ ఎన్ఆర్ ప్రశాంత్ బిగిన్స్ హిస్ కాన్సర్ట్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాల్ నరసింహ మామవా ఇన్ రాగ్ ఆరభి సెట్ టు ఖండ చాపుతాళ్.

0: इसके साथ ही रविवासरीय अखिल भारतीय संगीत सभा में श्री एनआर प्रशांत का कर्नाटक शास्त्रीय गायन अब संपन्न होता है। संगत करने वाले थे वायलिन पर सीवी श्रुति, मृदंगम पर ये राधेश और घटम पर शरद कौशिक।
1: विद दैट वी कंक्लूड द कर्नाटिक क्लासिकल वोकल रिसाइटल बाय श्री एनआर प्रशांत इन द ब्रॉडकास्ट ऑफ रविवासरीय अखिल भारतीय संगीत सभा। He was accompanied on the violin by C.V. Shruti, on the mridangam by A. Radhesh, and on the ghatam by Sharad Kaushik.
0: इस कार्यक्रम की रिकॉर्डिंग आकाशवाणी के मैसूर केंद्र पर की गई और इसे आकाशवाणी दिल्ली से प्रसारित किया गया।
1: This program was recorded at the studios of Akashvani Mysuru, and the broadcast came to you from Akashvani Delhi.
2: శ్రోతలు, మీరింతవరకు విన్నారు రవి వాసరియ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. స్టూడియోలో సమయం 11 గంటలు కావస్తుంది. ఇవి ఈరోజు మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. తిరిగి రేపు ఉదయం 5:53 తిరిగి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.